శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు 837 కిలోహెర్ట్జ్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్జ్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం మొదటి రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 23 తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 8 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సూక్తి సుధ వింటారు.
1: ఈ శరీరం అశాశ్వతమైనది, లోపల రక్త మాంసాలు, జుగుప్స. యవ్వనం శాశ్వతంగా ఉండేది కాదు, ముసలితనం తప్పనిసరి. జీవితం నీటి బుడగలాంటిది, రుగ్జరామరణాల భయం. మృత్యువెప్పుడూ అంటిబెట్టుకునే ఉంటుంది. ఈ మాటలన్నీ నిజాలే, కాదనటానికి వీలులేని సత్యాలు. అట్లా అని మనమేమీ దిగులు పడవలసిన పనేమీ లేదు, పడినా ప్రయోజనం లేదు. ఈ మాటలన్నీ ఇట్లా ఉన్నాయా, ఇది కూడా వినండి. ఈ శరీరంతోనే మనం చక్కగా చదువుకుంటున్నాం, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నాం, బాగా డబ్బు సంపాదించుకుంటున్నాం, అనేకమైన సత్కార్యాలను చేస్తున్నాం, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటున్నాం. కనుక ఈ శరీరం గొప్పదే కదా, అనుమానమేమున్నది, గొప్పదే. ఈ మాటలన్నీ విని ఇంకొక ఆయన అన్నాడు, అయ్యా ఈ శరీరం గొప్పదే అంటున్నారు గదా, మరి ఈ శరీరంతోనే కొందరు దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వగైరాలు చేస్తూనే ఉన్నారు గదా, ఇప్పుడు చెప్పండి ఈ శరీరం గొప్పదేనా? అది ఆయన గారి ప్రశ్న. ఈ ప్రశ్న కూడా సరియైనదే. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది దీనిని గురించే. శతమానం భవతి, మనిషి అన్నవాడు ఎంత ఎక్కువగా బ్రతికినా 100 సంవత్సరాల ఆయుర్దాయం, అంతకన్నా తక్కువ. 350లు బ్రతికినవాడు ఉంటే చూపించు, లేడు. మనం జీవించేది 100 సంవత్సరాలే గాని మనం చేసే పనులు, అవి మంచివి గానివ్వండి చెడువి గానివ్వండి, ఆ పనులు వాటి ఫలితాలు మాత్రం 100 సంవత్సరాలు ఉంటాయి. ఈ ఒక్కదానిని గుర్తించాలి మనం. నాయనా, ఇక నుండి మీ అన్నయ్యే నీకు తండ్రి, మీ వదినే నీకు తల్లి. మీరు నివసించబోయే అరణ్యాన్నే అంతఃపురంగా భావించు, క్షేమంగా వెళ్ళు నాయనా అన్నది ఒక తల్లి. అన్నయ్యా, నీవు పరిపాలించవలసిన ఆ రాజ్యాన్ని నేను పరిపాలించాలనే ఉద్దేశ్యం నాకు ఏ కోశానా లేదు. ఒకవేళ ఉన్నట్లయితే నిద్రబోతున్న ఆవును కాలితో తన్నిన

0: పోతాడు. ఏ పాపాన పోతాడో నేను కూడా అదే పాపాన పోతాను అన్నాడు ఒక తమ్ముడు. అన్నయ్య, మా వదినగారి చేతి ఆభరణాలు ఎట్లా ఉంటాయో నాకు తెలియదు, కరణాభరణాలెట్లా ఉంటాయో నాకు తెలియదు, కాని నేను ప్రతిరోజూ ఉదయమే ఆ తల్లి పాదాలకు నమస్కారం చేస్తుంటాను కదా, అందువలన ఆవిడగారి పాదాభరణాలను మాత్రం గుర్తించగలను, ఇవి మా వదినవే అన్నాడు ఒక తమ్ముడు. తల్లిలాంటి వదినను జుట్టుబట్టుకుని నిండు సభలోనికి ఈడ్చుకుని వచ్చాడు ఒకడు. ఆ దృశ్యాన్ని, ఆ అకృత్యాన్ని చూసి ఎంతగానో సంతోషించి ఆవిడను వివస్త్ర చేసే ప్రయత్నం చేశాడు మరొకడు. అసమర్థులైన భర్తలు ఐదుగురితో, నీకు సుఖమేమిటి, పరువేమిటి, ఇడుగో నీ మరిది, నిన్ను సభలోనికి ఈడ్పించిన మహాపరాక్రమశాలి, ఇతడితో ఉండి సుఖపడు అన్నాడు ఇంకొకడు. ఇప్పుడు గమనించండి, అనాది కాలము నుండి ఈ సమాజంలో ఈ రెండు సద్గుణాలు దుర్గుణాలు ప్రక్కప్రక్కనే నడుస్తున్నాయి. పట్టమేలే రాజు పోయెను, మట్టి కలిసెను కోటపేటలు, పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్ అన్నట్లుగా ఈ నేల మీద ఎవ్వరూ శాశ్వతం కాదు. ఆ మంచివాళ్లూ పోయారు, ఆ చెడ్డవాళ్లూ పోయారు, కాని వారి సత్కీర్తి దుష్కీర్తి ఈ రెండు మాత్రమే శాశ్వతంగా ఉన్నాయి. ఈ కథలు జరిగి ఎన్ని వందల వేల లక్షల అంతకన్నా ఎక్కువ సంవత్సరాలైంది, ఇప్పటికీ వాటిని గురించి వారిని గురించి చెప్పుకుంటూనే ఉన్నాం కదా. శరీరం శాశ్వతం కాదు, సత్కీర్తి అపకీర్తి మాత్రమే శాశ్వతం. మనం మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా నాలుగు కాలాల పాటు నలుగురూ చెప్పుకుంటారు. కనుక మనం చెడును గురించి ఆలోచించనైనా ఆలోచించకుండా లోకము లోకులు మనలను గురించి నాలుగు కాలాల పాటు మంచిగా చెప్పుకునే విధంగా మంచి పనులనే చేద్దాం, సత్కీర్తినే సంపాదించుకుందాం.
1: మీరింతవరకు సూక్తి చదివిన్నారు, సమర్పణ డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.

0: పొలం పనులు.
1: సౌరశక్తి ద్వారా పండ్లు కూరగాయల ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. సాధారణంగా కొన్ని సీజన్లలో పండ్లు కూరగాయల దిగుబడి బాగా పెరిగి మార్కెట్లో పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. వాటికి సరైన నాణ్యత ప్రమాణాలను జోడించి పోషక విలువల్ని పెంచి పండ్లు కూరగాయల ఉత్పత్తులు, పానీయాలు, జామ్లు, జెల్లీలు, పొడులు, ఒరుగులు చేసుకుని సహజమైన రుచిని ఏడాది పొడవునా ఆస్వాదించవచ్చు. పండ్లు కూరగాయల్ని ఆహార పదార్థాలుగా మార్చే విధానాన్ని గనక మనం చూస్తే, సౌరశక్తి ద్వారా పండ్లను ముక్కలుగా చేసి స్లైసెస్ రూపంలో ఎండబెట్టడం, యాపిల్, మామిడి, సపోటా, అనాస, బొప్పాయి, జామ, ద్రాక్ష, అరటి ఇలాంటి పండ్లను ఎంచుకుని ముక్కలు చేసి వాటిలోని తేమ శాతాన్ని తగ్గించి డీహైడ్రేషన్ పద్ధతి ద్వారా నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. నాణ్యమైన పండ్లను ఎంచుకుని కడిగి వేడి నీటిలో 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 2 నిమిషాలు ఉంచి వెంటనే మళ్లీ చల్లటి నీటిలో 1 నిమిషం పాటు ఉంచే ప్రక్రియను బ్లాంచింగ్ అంటారు. ఈ విధంగా చేసిన తర్వాత మంచి పొడిగా ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ ట్రేలపైకి వీటిని అమర్చి సోలార్ డ్రయర్లో ఎండబెట్టుకోవచ్చు. ఈ వేడి నీటిలో పండ్లను కొద్దిసేపు ఉంచినప్పుడు పండ్లలోని ఎంజైమ్లు నిర్వీర్యమై వాటిలోని నిల్వ సామర్థ్యం పెరిగి చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. జల్లెడ బుట్టలో వేసి ఆవిరి సగ మీద కొద్దిసేపు

సేపు ఉంచడం ద్వారా కూడా ఈ ప్రక్రియను చేసుకోవచ్చు. క్యారెట్లను నిల్వ చేసుకునే విధానాల్ని గనక మనం చూసినట్లయితే, క్యారెట్లో ఏ విటమిన్తో పాటు బి కాంప్లెక్స్ అలాగే వివిధ రకాల ఖనిజాలు

పరిమాణంలో స్లైసెస్గా తయారు చేసుకుని వేడి నీటిలో 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 2 నిమిషాల పాటు బ్లాంచింగ్ చేసి 0.1% పొటాషియం మెటాబై సల్ఫేట్ ద్రావణంలో 2 నుండి 3 నిమిషాల నుంచి ముక్కల్ని బయటకు తీసి స్క్రాపర్ లేదా కోరు ద్వారా కోరుకోవాలి. ఈ విధంగా తయారైన క్యారెట్ కోరును ట్రేలలో ఉంచి సోలార్ డ్రయర్లో ఉంచి ఎండనివ్వాలి. తర్వాత చిన్న చిన్న కవర్లలో ప్యాక్ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన క్యారెట్ కోరు సూప్లలోను, వివిధ రకాల ఆహార పదార్థాలు అంటే ఇడ్లీ, దోశ, సాంబార్ వంటి వాటిలో, ఇంకా ఆహార పదార్థాల గార్నిషింగ్లోనూ వాడుకోవచ్చు. టమాటోలను నిల్వ చేసుకునే విధానాన్ని గనక మనం చూస్తే, టమాటోలలో వివిధ రకాల ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇవి చెడు కొలెస్ట్రాల్ని తొలగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వివిధ రకాల క్యాన్సర్ల బారి నుంచి కూడా టమాటో రక్షిస్తుంది. టమాటో పళ్ళలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ పళ్ళు అన్ని సీజన్లోనూ లభిస్తాయి. మంచి తాజా టమాటాలని మనం ఎంచుకుని కడిగి 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి నీటిలో 2 నిమిషాల పాటు బ్లాంచింగ్ చేయాలి. తర్వాత చల్లని నీటిలో 1 నిమిషం పాటు ఉంచి ముక్కలుగా కత్తిరించాలి. ఈ ముక్కల్ని సోలార్ డ్రయర్లో పరిశుభ్రమైన ట్రేలల్లో ఉంచి ఎండబెట్టాలి. ఎండిన ముక్కల్ని శుభ్రంగా ప్యాక్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన టమాటో ముక్కల్ని అవసరాన్ని బట్టి పౌడర్లా తయారు చేసి కూడా నిల్వ చేసుకోవచ్చు. ఎండిన ముక్కల్ని 5 నుండి 10% తేమ ఉండేలా చూసుకోవాలి. టమాటోలో విటమిన్ సి 400 మిల్లీగ్రాములు, లైకోపిన్ 175 మిల్లీగ్రాములు ఉంటాయి. ఈ విధంగా తయారైన పొడిని అన్ని రకాల సాంబారు, రసం, సూపులు ఇటువంటి వాటిలో వాడుకోవచ్చు. ఎండిన టమాటో ముక్కల్ని కూరల్లో వాడే ముందు కొంతసేపు నీటిలో ఉంచితే అవి తిరిగి మామూలు టమాటాల్లాగా మారిపోతాయి. ఈ విధంగానే పుదీనా, కొత్తిమీర, మెంతికూర, కొబ్బరి, ఉసిరిపొడి వంటి వివిధ రకాల ఉత్పత్తులను కూడా పొడులుగా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇక పుట్టగొడుగుల్ని నిల్వ చేసుకునే విధానానికి వచ్చినట్లయితే, పుట్టగొడుగుల్లో పిండి పదార్థాలు తక్కువగా ఉండి పీచు పదార్థాలు, మాంసకృతులు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి తెగులు లేని శుభ్రమైన తెల్లని పుట్టగొడుగుల్ని ఎంచుకోవాలి. వీటిని ఉప్పు పసుపు వేసిన వేడి నీటిలో శుభ్రంగా కడిగి నీరు లేకుండా తుడిచి కొనలను తుంచి పొడి బట్టలో వేసి ముక్కలుగా చేసుకోవాలి. వీటిని సోలార్ డ్రయర్లోని స్టెయిన్లెస్ స్టీల్ ట్రేలలో ఎండనిచ్చి వాటిని చిన్న చిన్న కవర్లలో నిల్వ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇక వివిధ రకాల పళ్ళతో క్యాండిళ్లను తయారు చేసుకోవచ్చు. ముందుగా తాజాగా ఉన్న బొప్పాయి, ఉసిరికాయలను తీసుకుని వాటిని ముక్కలుగా చేసి బ్లాంచింగ్ చేసుకోవాలి. పచ్చి బొప్పాయి ముక్కల్ని పల్చని సున్నపు తేటలో 2 నిమిషాల పాటు ఉంచి తీయాలి. ఎండబెట్టిన ఉసిరికాయలు లేదా పచ్చి బొప్పాయి ముక్కల్ని పంచదార సిరప్లో, అంటే 1/2 లీటర్ నీటిలో 1 కిలో పంచదార కలిపి పల్చని తీగపాకం వంటి ద్రావకాన్ని తయారు చేసి దానిలో 5 గ్రాముల నిమ్మ ఉప్పు, 5 గ్రాముల ఫుడ్ కలర్ని కలిపి ఈ ద్రావణంలో పచ్చి బొప్పాయి, ఉసిరి వంటి ముక్కల్ని వేసి మూత పెట్టకుండా 10 నిమిషాల పాటు ఉడకనిచ్చి తీగపాకం వచ్చే వరకు ఉంచి మూకుడులో ఈ పాకం పూర్తిగా పీల్చే వరకు ఆరనివ్వాలి. ముక్కలు పారదర్శకంగా తయారైనప్పుడు కొద్దిగా ఎసెన్స్, సోడియం బెంజోయేట్ 5 గ్రాములు కలుపుకుని 24 గంటల తర్వాత ముక్కల్ని తీసేసి మళ్లీ ట్రేలల్లో ఆరనివ్వాలి. ఒకవేళ పాకం తగినంతగా పీల్చకపోతే రెండోసారి కూడా ఇదే పద్ధతిని కొనసాగించి ఈ ద్రావకంలో 10 నిమిషాలు ఉడకనిచ్చి పాకం పట్టే వరకు 24 గంటలు ఉంచాలి. తర్వాత ముక్కల్ని సోలార్ డ్రయర్లో ఎండనివ్వాలి. బొప్పాయితో చేసిన ముక్కలను టూటీ ఫ్రూటీ అంటారు. వీటిని 3 నుండి 4 రంగుల్లో విడివిడిగా తయారు చేసుకుని ఆరిన తర్వాత వాటికి ఎరుపు, ఆకుపచ్చ, పసుపు వంటి వివిధ రంగుల్ని కలుపుకోవచ్చు. వీటిని ఫ్రూట్ క్యాండిళ్లు అంటారు. బొప్పాయితో తయారు చేసినటువంటి ఈ టూటీ ఫ్రూటీలను ఐస్ క్రీమ్, బ్రెడ్ ఫుడ్డింగ్, కేక్ వంటి వివిధ ఆహార పదార్థాల్లో గార్నిషింగ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇక పండ్ల గుజ్జుతో జెల్లీ తయారు చేసుకునే విధానాన్ని చూస్తే, మామిడి, జామ, సపోటా, యాపిల్, బొప్పాయి, అనాస ఇటువంటి వివిధ రకాల పళ్ళతో రుచికరమైన తాండ్రను వివిధ రకాల ఫ్లేవర్స్లో తయారు చేసుకోవచ్చు. వీటి సహజమైన రుచిని సంవత్సరం అంతా కూడా ఆస్వాదించవచ్చు. పండ్లలో సహజ సిద్ధంగా పెప్టిన్ అనే రసాయన పదార్థం మూలంగా జిగటగా ఉండే జెల్లీ తయారవుతుంది. ఇక మిక్స్డ్ ఫ్రూట్

స్టాండర్డ్ని తయారు చేసుకునే విధానాన్ని మనం చూసినట్లయితే, వివిధ రకాల పళ్లతో అన్ని ఫ్లేవర్స్ కలిసిన మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీని కూడా డ్రయర్ల సహాయంతో తయారు చేసుకోవచ్చు. మామిడి, జామ, సపోటా వంటి పెప్టిన్ సమృద్ధిగా ఉన్న పళ్లతో ఈ జెల్లీని తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలని కనుక మనం చూసినట్లయితే, మామిడి గుజ్జు 1-5 కిలోలు, జామ గుజ్జు 2.5 కిలోలు, సపోటా గుజ్జు 2.5 కిలోలు, పంచదార 2.5 కిలోలు, లిక్విడ్ గ్లూకోజ్ 200 గ్రాములు, నిమ్మ ఉప్పు లేదా సిట్రిక్ యాసిడ్ 20 గ్రాములు, పొటాషియం మెటాబైసల్ఫేట్ 15 గ్రాములు, నీరు 600 మిల్లీలీటర్లు అవసరమవుతుంది. ఈ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తయారు చేసే విధానాన్ని కనుక మనం చూస్తే, తాజాగా ఉండి మగ్గిన మామిడి, జామ, సపోటా పళ్లను తీసుకుని శుభ్రంగా కడిగి బ్లాంచింగ్ చేయాలి. మామిడి, జామ, సపోటా పళ్ల నుంచి మెత్తని గుజ్జును విడిగా మనం సిద్ధం చేసుకోవాలి. పంచదార సిరప్ను తయారు చేసి నిమ్మ ఉప్పు కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు మామిడి, జామ, సపోటా గుజ్జుల్ని ఒకదాని తర్వాత మరొకటి కలుపుకొని నిల్వ కోసం పొటాషియం మెటాబైసల్ఫేట్ని వేసి ఎగ్ బీటర్ సహాయంతో అన్ని గుజ్జులు సమంగా కలిసే విధంగా తిప్పుకోవాలి. ఈ తయారైన గుజ్జును ట్రేలల్లో వేసి 2 రోజులకు ఆరిన తర్వాత కట్ చేసుకుని ప్యాక్ చేసుకోవచ్చు.

0: ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి గత రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: రాబోయే రోజుల్లో ఎల్నినో వచ్చినా మనం బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటి చేసి మినిమం నీళ్లు వచ్చేట చేసుకోవడం, మీ ఊర్లో పడిన వర్షాన్ని భూమిలో ఇంకెడికి చేయడం, పెద్ద నీటి సమస్య లేకుండా భూమినే ఒక జలాశయంగా తయారు చేయడం, నీటి భద్రత వస్తుంది. భూమి తాపాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఈ యొక్క పక్కురు సేద్యం చేయాలి. పక్కురు సేద్యం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి వ్యవసాయం. ఈ సంవత్సరం నా ఆలోచన రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి
1: వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలైన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్ప వాస్తుకళలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల నుంచి రహదారులు నిర్మించి వాటిని సమీప జిల్లా, రాష్ట, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

0: మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె. నాగరత్న తెలియజేస్తూ,
1: ఇది విశాఖపట్నం గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223649 పార్వతీపురం మన్యం జిల్లాల్లో 0896345034 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో ఏటిగట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్యం విధానంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్ ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రాలకు రాష్టపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామి గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలన చిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్ దేవ్, ఉత్తమ సంభాషణలు విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 ఏడీ చిత్రానికి దర్శకులు నాగ్ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది చలనచిత్ర టీవీ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024 అవార్డులను, 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. అమరావతి లేదా విజయవాడలో నంది చలనచిత్ర అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని

0: వివరాలను అందిస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్టంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలోనే తొలిసారిగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహు అద్య గుజరాతస్య వడోదరా నగరే మహారాజా సయాజీరావ విశ్వవిద్యాలయస్య పంచసప్తతితమే వార్షికే దీక్షాంత సమారోహే భాగం భజిష్యతి. సమారోహావధౌ రాష్ట్రపతి పదాసీనయా ముర్ము వర్యయా షట్శతాధిక ద్వాదశ సహస్రాధికేభ్యః విద్యార్థిభ్యః ఉపాధయః ప్రదాస్యతి. స్నాతక స్నాతకోత్తర కార్యక్రమేషు శైక్షణికోపలబ్ధిభ్యః సా విద్యార్థిభ్యః సువర్ణ పదకాని అపి ప్రదాస్యతి. తదనంతరం అసౌ వడోదరా నగరే బ్రహ్మకుమారీస్ ఇతి సంస్థాయాః గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. కార్యక్రమస్య అంతర్గత సా విశ్వస్య నవ నిర్మాణాయ ఆధ్యాత్మిక జాగరణం ఇతి పరియోజనాయాః ఉద్ఘాటనం కరిష్యతి తథా వికసిత భారతాయ యువ రాష్ట్ర నిర్మాణాయ ఆంతరిక శక్తేః జాగరణం ఇతి అభియానస్య దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన శుభారంభం కరిష్యతి. రాష్ట్రపతిః గుజరాతస్య త్రిదివసీయ యాత్రాయామస్తి. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహు హ్యః గుజరాతస్య ఏకతానగరే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇత్యస్య భవ్య పృష్ఠభూమౌ ఆయోజితే సమారోహే భారతీయ చలచిత్ర క్షేత్రస్య ప్రముఖ ప్రతిభాభ్యః చతుర్విశత్యధిక ద్విసహస్రతమస్య వర్షస్య ద్విసప్తతితమ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారాన్ ప్రదత్తవతీ. చలచిత్ర జగతః జనాన్ సంబోధయంతీ రాష్ట్రపతిః ముర్ముహు ఉక్తవతీ యత్ చలచిత్రం భారతస్య సమృద్ధాం సాంస్కృతిక వైవిధ్యతాం ప్రతిబింబయతి తథా విభిన్న భాషాణాం ప్రాదేశిక పరిప్రేక్ష్యానాం రాష్ట్రీయాభిలాషాణాం చ మధ్యే సేతు రూపేణ కార్యం కరోతి.
3: యహాం అనేక భాషాం ఏవం విభిన్న క్షేత్రం మే బని ఫిల్మ్ సే జుడి లోగ్ ఉపస్థిత్ హే. సభీ భాషాం ఔర్ క్షేత్రం కీ ఫిల్మో మే హమారే భారత్ కీ ఛబి దిఖాయి దేతి. భారతీయ ఫిల్మో మే హమ్ భారత్ కే లోగోం కే సప్నే పరంపరా సంఘర్ష और भविष्य की संभावनाएं भी है। उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैचू ऑफ यूनिटी के प्रांगण में हुआ।

0: ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है। ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं।
1: समारोहे सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णव घोषितवान् यत् राष्ट्रिय चलचित्र पुरस्कार समारोह अधुना देशस्य प्रमुखेषु पर्यटन स्थलेषु आयोजयिष्यते। सह राज्येभ्य केन्द्र शासित प्रदेशेभ्यश्च भविष्ये पुरस्कार समारोहाणाम् आतिथ्याय प्रमुख स्थलानां चयनं कर्तुम् आह्वानं कृतवान्। समारोहे राष्ट्रपति वर्यया देशस्य आहत्य विभिन्नेभ्य भागेभ्य आगतेभ्य द्विनवति पुरस्कार विजेतृभ्य सम्माननं प्रदत्तम्। प्रसिद्ध कन्नड अभिनेता अनंत नाग भारतीय चलचित्र क्षेत्रे पंचदशकाधिक काल पर्यन्तं प्रदत्तस्य उत्कृष्ट योगदानस्य कृते प्रतिष्ठितेन दादा साहब फाल्के पुरस्कारेण सम्मानितः। प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्यां उडुपी इत्यत्र श्री पेजावर अधोक्षज मठस्य श्री श्री विश्व प्रसन्न तीर्थ स्वामिना अन्यैः गणमान्यैः च सह मिलितवान्। अस्मिन् अवसरे श्रीमोदिना पद्म विभूषण यतिकुल चक्रवर्ती श्री विश्वेश तीर्थ स्वामिनः जन्म शताब्दी समारोहस्य प्रतीक चिह्नस्य अनावरणं कृतम्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे प्रधानमंत्री उक्तवान् यत् श्री विश्वेश तीर्थ स्वामिनः भक्त्या ज्ञानार्जनेन सेवया च परिपूर्णं जीवनम् असंख्य जनान् निरन्तरं प्रेरयति। सः उक्तवान् यत् तस्य जन्मशताब्द्याः उपलक्ष्ये क्रियमाणाः विविधाः उपक्रमाः तस्य महनीयादर्शान् अग्रे नेतुम् अधिकं साहाय्यं करिष्यन्ति। भारतर्तु विज्ञान विभागेन आगामिषु द्विदिवसेषु छत्तीसगढ़ ओडिशा तटीय आन्ध्रप्रदेश तेलंगानानां पृथक पृथक स्थलेषु प्रबलाति प्रबल वृष्टेः संभावनां दृष्ट्वा रक्त वर्णपरा संचेतना प्रसारिता अस्ति। वार्ताः
2: आकाशवाणी विजयवाड़ केंद्रम प्रसार विशेषालु ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 భక్తిగీత వింటారు. అనంతరం 7:20 తిరుమలలో శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదనరావు గారు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు. 7:45 ఉదయరేఖల కార్యక్రమంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుర్వేదం ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి డాక్టర్ హృషికేష్ బెహరా, రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విజయవాడ వీరితో పరిచయం వింటారు. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:30 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ శ్రీపాద పినాకపాండి గారి గానం వింటారు. 9:30 ఆయుర్వేదంతో ప్రజారోగ్యం ఈ అంశం గురించి డాక్టర్ వి హేమప్రచేతన్, రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విజయవాడ వీరితో పరిచయం వింటారు. అనంతరం నమస్తే అమరావతి 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రాబోయే అతిథి 11:00 పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం గుర్తు చేసుకుందాం 11:30 చిత్రతరంగిణి, 12:10 లాహిరి లాహిరిలో, 12:40 కార్మికుల కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం. 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం ఈ అంశం గురించి శ్రీమతి వికేఎం లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయవాడ డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల వీరి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతం విశేషాలు. 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30

నిమిషాలకు సంస్కృత పాఠం వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్. 4:45 శ్రీమతి నల్లూరి జ్యోతి బృందం వారిచే జానపద గీతాలు. 5:00 చిత్రతరంగిణి. 5:30 యువజన కార్యక్రమం యువవాణి. 6:30 పల్లెసిమల కార్యక్రమంలో గ్యాస్ ప్రాబ్లం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారితో పరిచయం ఉంటారు. అనంతరం జానపద గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంటసిమల కార్యక్రమంలో పనస సాగులో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ పి అశోక్ గారితో పరిచయం వింటారు. అనంతరం మొక్కజొన్నలో సస్యరక్షణ వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక్ భారత్లో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి పసుపులేటి శంకర్ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:15 చిత్రగీతాలు. 9:15 స్పాట్ లైట్. 9:30 అపూర్వ నరకం నాటకం వింటారు. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల. 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం. 10:20 రాగం తానం పల్లవి. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 పావస్తుంది. కొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ నుంచి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో వీరవ్యాచాను పోటీలో పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పతకాలు అందిస్తారు. ఆ తర్వాత వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రీట్రీట్ సెంటర్ రాష్టపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్దరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తానగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
2: సభీ భాషాఓ ఔర్ క్షేత్రో కీ ఫిల్మో మే హమారే భారత్ కీ ఛవి దిఖాయి దేతీ హై. భారతీయ ఫిల్మో మే భారత్ కే లోగో కే సపనే, పరంపరా, సంఘర్ష ఔర్ భవిష్య కీ సంభావనాయే భీ హై. ఫిల్మ్ కళాకార్ బహుత్ లోకప్రియ హోతే హై, ఉన్మే దేశవాసియో కో విశేషకర్ యువాఓ కో ప్రభావిత కర్నే కీ అసీమ్ క్షమతా హోతీ జో.
1: చలనచిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత, భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్టపతి అవార్డుల జ్యూరీ నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం

0: ప్రజాస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముగ్గా నిలిచే వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు కార్మికుల శ్రమకు తగిన గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
1: आप सब ये ध्यान रखें कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायों को और संघर्षरत लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले.
0: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం ఓర్పు సార్థకమయ్యాయని తెలిపారు.
2: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
0: చందు ఛాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళ ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తాను తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు రణదీప్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను సాయుధ విప్లవ విశేషాలు వెండితెరపై తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడిపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, శ్రీ విశ్వేశ్వతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామి భక్తి, సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలు మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్లు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్షాప్లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్సీ సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకున్న కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ విధానాలు సమీక్షించాలని, వారికి తగిన సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఆర్సీలో మహిళలు, వెనుకబడ్డ తరగతులు, బాలల హక్కులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, దివ్యాంగుల కమిషన్లు డీమ్డ్ సభ్యులుగా ఉన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదిక నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టార్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షుర, చంద్రసుర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్, ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ ఓల్కర్ స్టార్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన

0: ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేకాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ భారతదేశాల వైఖరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో విద్యుత్ ధరలు, పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింసను ఖండించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్టు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్రదేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్టుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాలుగు రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సురిచి సింగ్, ఇషా సింగ్లు బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈరోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్ సల్స్ రోయింగ్ ఫైనల్కు బాలరాజ్ పన్వార్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పురుషుల జట్టు చైనాతో, ఉషూ సెమీఫైనల్స్లో రోషిబీనాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్తో తలపడుతుంది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తల జతో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఇప్పుడు అన్నమాచారి కీర్తన వింటారు.

0: మీరింత వరకు అన్నమాచార్య కీర్తన విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఉభయ దేవేరులతో ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు చక్రస్నానాన్ని భక్తుల మధ్య స్వామి జరుపుకుంటూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు. అందులో మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం తిరిగి మళ్ళీ ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రవణానక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చక్రస్నానం నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే శ్రవణానక్షత్రం రోజు చక్రస్నానం ఆచరించే విధంగా లెక్కగట్టి ముందు 9 రోజులు ముందు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా స్వామి అనేకమైనటువంటి వాహనాలని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఉన్నారు. మొదటి రోజు పెద్దశేష వాహనంతో స్వామి ప్రారంభమై ఈనాడు చక్రస్నానంతో స్వామివారి యొక్క ఈ సేవలన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. కాసేపట్లో చక్రతాళ్ వారు ఆ యొక్క పుష్కరిణిలో చక్కగా స్నానం ఆచరించి భక్తుల యొక్క మనోభావాలను మనోభీష్టాలను ఆయన సిద్ధింపజేస్తూ ఉన్నారు. అందులో ఈరోజు ఉదయాన్నే స్వామికి చక్రస్నానానికి ముందు ఆలయంలో చక్కగా చూర్ణోత్సవం నిర్వహించినారు. ఆ చూర్ణోత్సవంలో దేవతలందరినీ కూడా ఆవాహన చేసినారు. ఆ పసుపు కొమ్మలను ఒక రోడ్డులో వేసి చక్కగా బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహన చేసి ఆ పసుపు కొమ్ముల పైన లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహన చేసి చక్కగా పసుపు దంచి అక్కడ

మంచి చక్కటి సుగంధ తైలాన్ని స్వీకరించి అందులో విష్ణువును ఆవాహన చేసి ఆ యొక్క చూర్ణమును స్వామివారికి అమ్మవార్లకు చక్రతాళ వాళ్లకు మర్దన చేసి అటు పిమ్మట స్వామివారిని తిరుచి వాహనంలో అధిరోహింపజేసి ఇలా మాడి వీధులలో స్వామివారు ఊరేగింపుగా ఇచ్చేసి ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ స్వామి పుష్కరిణి అనేటువంటి దివ్యమైనటువంటి తీర్థంలో స్వామికి చక్కగా తిరుమంజనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ఆ అచ్చుక స్వామిని కూడా చక్కగా స్వామికి సంకల్పం చెప్పుకున్నారు. అస్య దేవదేవస్య శ్రీ స్వామినః సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే నవమే అహని శ్రీ స్వామినః ఉత్సవ తాపోపశమనార్థం సర్వలోక హితార్థం చూర్ణోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా వారు సంకల్పం కూడా పలికినారు. స్వామికి ఈ 9 రోజులు భక్తులందరినీ కూడా అనుగ్రహించి స్వామి కాస్త అలసట పొంది ఉంటారట. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా ఈ తిరుమల క్షేత్రానికి విచ్చేసి చేతులు రెండు ఎత్తి జోడించి నమస్కరించి స్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చమని భక్తులంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు దేశ విదేశాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక వరాన్ని ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి అందరికీ ఆ వరాలను ఇచ్చి అలసి ఉంటారు. ఇలాంటి స్వామికి ఉత్సవ తాప ఉపశమనార్థం కాస్త అలసట పొంది ఉంటారు. స్వామికి కూడా కాస్త బడలిక అనేటువంటిది ఉంటుంది. ఒకరా ఇద్దరా ఈ విధంగా స్వామి అనేక మంది భక్తులతో ఉండడం వల్ల ఆ శమనం కోసము స్వామికి ప్రశాంతత కోసము చక్కగా చక్ర స్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్రాచూర్ణే శనివారి ఆవాహయామి అంటారు. ఆ దేవతను కూడా ఆవాహన చేసి సుగంధి తైలే ఆదిదేవం విష్ణుమావాహ్య అష్టోపచారై సంపూజ్యాన్ని చక్కగా ఆ తైలంలోనూ ఆ చూర్ణంలోనూ హరిద్ర అంటే పసుపులోనూ దేవతలను ఆవాహనం చేసి చక్కగా అదుగో చూడండి స్వామికి చక్కగా ఆ మలయప్ప స్వామికి ఉభయ దేవేరులకు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి చక్కగా అవభృతం నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతం దినేనైవ దివా ఏవ కురియాతు రాత్రు ఉదకస్య అశుచి భావాత్ అన్నారు. మనం చూస్తూ ఉన్నాము అనాది నుండి కూడా ఎందుకు స్వామికి ఉదయాన్నే చక్రస్నానం నిర్వహిస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం పూటే చెయ్యాలని కొన్ని సాయంత్రం పూటే చెయ్యాలని ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. మనకు మొదటి రోజు చూసినట్లయితే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం సాయంత్రమే నిర్వహిస్తారు. చంద్రుడు ప్రత్యక్షంగా ఉండాలి, ఆయన సమక్షంలోనే అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానం అనేటువంటిది ఉదయమే చెయ్యాలి. సూర్యుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఆయన వీక్షిస్తూ ఉంటారంట. దివా ఏవ కురియాతు పగటిపూటే చెయ్యాలి. రాత్రిపూట చేసినట్టయితే ఆ జలానికి అశుచి అనేటువంటిది ఉంటుంది, అది గొప్ప దోషంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ అర్చక స్వామి వారు కూడా చక్కగా సంకల్పం చేసినారు. స్వామికి నానాలోక నివాసినాం సర్వేషాం భక్తజనానాం సకల పాప నివృత్త్యర్థం అశ్వమేధ ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం నవమే దినే ప్రాతఃకాలే అవభృతోత్సవ కరిష్యేని లోకాలన్నిటికీ కూడా మంగళాలు చేకూరాలని ఆ దేవుణ్ణి చక్కగా ప్రార్థించి వారు ఈ అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ప్రాచ్యం అక్షతోదకం 4 కలశాలు అక్కడ స్థాపించి ఉంటారు. ఒక కలశంలో అక్షతోదకాలు, ఇంకొక కలశంలో కుశోదకము, ఇంకొక కలశంలో జప్యోదకం, ఇంకొక కలశంలో రత్నోదకం. ఇలాంటి ద్రవ్యమైనటువంటి పరిమళమైనటువంటి ఆ ద్రవ్యాలతో చక్కగా స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ పంచామృత తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశేషాలను గురించి శ్రీమాన్ అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతోత్సవం వల్ల ఫలితం ఏముంటుంది అంటే విష్ణోహ అవభృత స్నానాత్ కోటి జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతే అంటారు. ఈ అవభృతం యొక్క విశేషాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే
ఆ స్వామి యొక్క వైభవాలను చక్కగా వింటారో వారికి కోటి జన్మలలో చేసినటువంటి సకల

0: పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకే ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని ఉత్సవ క్షేత్రం అని కూడా మనం పిలవచ్చు. ప్రతి నిత్యము స్వామికి అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాహ అనుష్ఠేయాహ ఉత్సాహ పరిపూర్తయే. ఎక్కడైతే పరమాత్మకు అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో ఆ స్వామి ద్విగుణీకృతమైనటువంటి తేజపుంజాలతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఆ స్వామికి స్నాపన తిరుమల నిర్వహిస్తారు. ఆయనతో పాటు చక్రతాళ్ వాళ్ళు కూడా ఉంటారు. వారికి కూడా స్నపనం నిర్వహించి ఆ తర్వాత స్వామి వారికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ చక్రతాళ్ వారును స్వామి పుష్కరిణిలో చక్కగా నిమజ్జనం చేస్తారు. దీనిని అవభృతస్తము అంటూ ఉంటారు. ఈ చక్రము అనాది కాలం నుండి అనేక యుగాల నుండి పరమాత్మకు ఆభరణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. సుదర్శన చక్రం ఎందుకు స్వామి ధరించి ఉంటారు? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు స్వామి అనాది కాలం నుండి దానిని స్వామి ఆభరణంగా ధరించి ఉన్నారు. ఆ ఆభరణంగా ధరించినటువంటి ఆ యొక్క ఆయుధమే ఈనాడు మనందరికీ కూడా శరణాగతిని శరణాగతిని ఇస్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క ఈ చక్రతాల్ వారి వైభవము అవభృతోత్సవం వైభవాన్ని గురించి శ్రీమాన్ రామకృష్ణ శేష సాయి గారు వారి యొక్క మాటలలో మనం విందాం. ఓం నమో వెంకటేశ్వర
1: వెంకటరమణ గోవింద గోవింద వందే శ్రీ నయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాధ్యక్షిత పాద పద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠై సనకాదిభిర్మునిగణై సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్ధనాయనమహం శ్రీవేంకటేశం గురుం భక్తానాం అఖిలార్ధనాయనమహం శ్రీవేంకటేశం గురుం. సప్తగిరి సానువులలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించినటువంటి వెంకట రమణుని యొక్క దివ్య వైభవం ఆకాశవాణి ద్వారా మనం చక్కగా వింటూ ఉన్నాం. స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలలో చక్కగా భక్తులను అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఈనాడు అవబృధ స్నానం అని మన మధుసూదన శర్మ గారు చెప్పారు. ఈ యజ్ఞము అనన్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి యజ్ఞం దానికి పరిసమాప్తి. సామాన్యంగా మనం ఈ సనాతనమైన హిందూ ధర్మంలో వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేస్తారు లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అలాంటి యజ్ఞం ఇది ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మగారు శుభారంభం చేసి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ దేవదేవునికి ఆలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మాణమైనటువంటి ఆలయంలో స్వామివారు ప్రవేశించిన తదనంతరం బ్రహ్మదేవుడు ప్రార్థించి లోక కళ్యాణం కోసం, అంటే సమస్త లోకాలు, మన ఉన్నది భూలోకమే, దీని పైన కొన్ని లోకాలున్నాయి, క్రింద కొన్ని లోకాలున్నాయి, అన్ని లోకాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలి అని ఈ ఉత్సవాన్ని ఆ శాస్త్రరీత్య వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి 9 రోజుల పాటు సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అని అన్నారు. అంటే సర్వకామ్యములు దీనివల్ల తీరుతాయి అని. భక్తాభీష్ట వరప్రదాత ఆయన. అందువల్ల 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవ కైంకర్యాదులలో చివరి ఘట్టం ఇది. ఈ దీనిలో స్వామి యొక్క దక్షిణ హస్తంలో అలంకారంగా ఉండేది కాదు సుమా, ఆ చక్రం చక్రమా అని అన్నమయ్య అద్భుతంగా కీర్తిస్తాడు. సుదర్శనం జయ జయ ప్రతిభట శ్రేణి భీషణ వర గుణ స్తోమ భూషణ జని భయస్థాన కారణ కారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ.

అని ఆ సుదర్శన భగవానుణ్ణి చక్కగా ఉపాసిస్తారు చాలామంది మహానుభావు. సాక్షాత్తుగా పరమాత్మే ఆ రూపంలో కూడా ఉన్నారు. ఒక ఐతిహ్యం కూడా ఉన్నది ఈ తిరుమల క్షేత్రంలో. మనం వేద పాఠశాలకు వెళ్ళేటువంటి దారిలో శిలాతోరణం అని ఉన్నది. ఆ శిలాతోరణానికి కొద్ది దూరంలోని చక్రతీర్థం అని ఉన్నది. పద్మనాభుడనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు బాధిస్తారు. అనాదిగా ఈ ధర్మము అధర్మము వీటి ఘర్షణ ఉంటూనే ఉంటుంది. పరమాత్మ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పద్మనాభుడు ఆ బాధని తట్టుకోలేక ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటరమణుడు ఆ సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ రాక్షస సంహారం చేస్తే అప్పుడు ఆయన అద్భుతంగా స్తుతిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఆ చక్రాన్ని అక్కడ స్థాపించి ఆయన ఉపాసించాడు చక్రతీర్థము అని అన్నారు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఆయన ఉపాసన స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అని విష్ణోన్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహంత ఇలాగా స్తోత్రాలు చేస్తారు. మహావిష్ణువు చేతిలో ఐదు ఆయుధాలు ఉన్నాయి, పంచాయుధాలు అని. ఇక్కడ ఎందుకని స్వామికి ప్రతిరూపంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఈ అవబృధ స్నానంలో తాము కూడా పాలు పంచుకోవాలి అని. మా దైవం, మా ఇష్టదైవం, మా కులదైవం, మా దేవదేవుడు శ్రీనివాసుడు యొక్క దివ్య వైభవ స్ఫూర్తి మాలో పెరగాలి అని ఈ క్షణం కోసం ఆ చక్రతాల్వార్ అని పిలుచుకునేటువంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు మూడు మునకలు వేస్తే తాము కూడా స్వామితో మునగాలి, స్వామి మాలో అంతర్యామిగా ఉంటాడు అని భావన చేసేటువంటి కోట్ల కొలది ఆ భక్తాదులంతా కూడా ఈ మాధ్యమాలలో వినేటువంటి ద్వారా, చూసేటువంటి ప్రక్రియల ద్వారా తమ గృహంలోనే స్వామి యొక్క దర్శనం చేస్తూ, ఇందాక వారు చెప్పినట్లుగా స్వామివారికి ఈనాడు వరాహదేవుని యొక్క, వరాహ మహావిష్ణువు యొక్క ఆ దేవాలయంలో పుష్కరిణి తీరంలో స్వామి స్వయంగా వేంచేసి అక్కడ చక్కగా పసుపుతో గంధంతో సుపుణ్య తీర్థ జలాలతో అభిషేకాన్ని అందుకుంటూ ఉన్నాడు. తులసి మాలికలను ధరిస్తూ ఉన్నాడు. నయన మనోహరమైనటువంటి ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూప స్ఫూర్తితో ఉండేటువంటి ఆ పరమాత్మ దివ్య రూపాన్ని దర్శించాలి అని, ఆయన నామాన్ని గానం చేయాలి అని ఈ స్వామివారి యొక్క నామరూప గుణ లీలా ధామ విశేష వైభవాలను మనోహర దృశ్యాన్ని రమణీయంగా మహానుభావులు వర్ణించారు. ఒక యజ్ఞంలాగా 9 రోజుల పాటు శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించి 9వ రోజు ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార నక్షత్రం శ్రవణం, అట్టి శ్రవణం ఆ రోజు ప్రధానంగా పెట్టుకొని దానికి ముందు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చిట్ట చివరిగా యజ్ఞాంతంలో ఆచరించబడే అవబృధ స్నానం అంటారు శ్రౌత ప్రక్రియలు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చక్రస్నానం అన్నారు. ఈ అవబృధ స్నానం ఎవరు చేయాలి? యజ్ఞయాగాదులలో యజమాని చేస్తారు. యజమాని అనే పదానికి అర్థం యజ్ఞం చేసేటువంటి వారు, చేసేటువంటి కర్తృత్వాన్ని పొందినవారు, శాస్త్రవిహితం కూడా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతోంది. దీన్ని తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చక్కగా వర్ణిస్తోంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు వీటితో తిరుమంజన కైంకర్యాన్ని చేస్తారు. ఇలాగా ఇక్కడ స్వామి సర్వానికి

అధిపతి. ఈ స్వామి యొక్క దివ్య జలాలను సహస్రధారాభిషేకం, నక్షత్రహారతులు, ధూప దీపహారతులు, కుంభహారతి ఇలాగా సపడ తిరుమంజనం చేస్తూ ఉంటే వేదాధ్యయనం చేసిన మహానుభావులు శ్రీ సూక్తం పురుష

0: భక్తుల మీద చల్లుతారు, వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. చక్రతాళ్ వారు మాత్రమే స్వామి పుష్కరణిలో ఆ అవబృధ స్నానం చేస్తారు. ఉత్సవం వెంకటేశ్వర స్వామి అవబృధం ఆయనదైతే ఆయన యజమాని. కానీ సేవకుడైనటువంటి చక్రతాళ్ వారు అంటే సుదర్శనమూర్తికి జరుగుతోంది. అందువలనే దీనికి సుదర్శన చక్రం కాబట్టి చక్ర స్నానం అనే పేరు వచ్చేది. చాలా విచిత్రమైనటువంటిది. జపద్భిర్ వైదికాన్ మంత్రాన్ సహితస్య ద్విజోత్తమైహి చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుష అని మనకు చెప్పడం జరుగుతోంది. స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే అని పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో అర్చకులు భక్తులు అందరూ పవిత్ర స్వామి పుష్కరణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఇలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవం ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, శ్రవణ శుభగమైనది. మరికొన్ని విశేషాలు మా మధుసూదన శర్మ గారు అందిస్తారు, చక్కగా శ్రవణం చేద్దాం. జయ గోవింద హరే, జయ గోపాల హరే.
1: ధన్యవాదాలండి. ఈ యుగంలో భక్తులందరికీ కూడా స్వామి ధరించినటువంటి ఆభరణాలుగా ఉన్నాయి సుదర్శన చక్రము, ఇంకో పక్క శంఖము. ఈ యొక్క సుదర్శన చక్రమే ఒకనొక కాలంలో భక్తులందరినీ కూడా రక్షించినటువంటి చక్రము, శిశుపాల వధను చేసినటువంటి చక్రము, సూర్యపిధాన అని పిలువబడేటువంటి చక్రము, 16 రేఖలు కలిగి లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపున ఉండగా అత్యంత ఆ మనోహరమైనటువంటి ఆయుధంగా స్వామివారు ధరించి ఉన్నారు. మనం గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో స్వామి ఆ వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి ఒక క్షణకాలంలో ఆ ముసలి యొక్క శిరస్సును ఛేదించినటువంటి ఆయుధమే ఈనాడు ఈ చక్రతాళ్వార్లు. ఈ విధంగా పరమాత్మ యొక్క మనస్సును తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత క్షణకాలంలో ఆ యొక్క ఉనికికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్త రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆయుధాలలో మొదటి ఆయుధంగా చక్రతాళ్వార్ను కూడా కీర్తిస్తూ ఉన్నది మన యొక్క శాస్త్రము. అంతేకాకుండా స్వామివారి యొక్క మహిమ ఎంతో, స్వామివారి చెంతన ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత మహిమ కలిగినటువంటిది. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, వెంకటేశ్వర దర్శనం ఏదాని అత్యంత దుర్లభాని అన్నారు. స్వామి యొక్క దర్శనము, ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడము, ఇవన్నీ కూడా ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే తప్ప మనం అవి లభించవు. మనకు స్వామి తీర్థం మహాపుణ్యం, సర్వపాప ప్రణాశనం, యశ్వతీరే జగన్నాథో రమతే రమయా సహ అన్నారు. ఈ స్వామి ఆ అమ్మవార్లతో కలిసి చక్కటి ఆ ఆనంద నిలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మించుకొని అందులో నివసిస్తూ స్వామికి పక్కనే పుష్కరిణిని స్వామి తయారు చేసుకున్నారు. సర్వదోష ప్రశమని మాయీషా పరమేశ్వరి వరిష్ట సర్వతీర్థేభ్య స్వామి పుష్కరిణి నృప అన్నారు. అన్ని తీర్థాలు భూమిపైన అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి, దగ్గర దాపు కోటానుకోట్ల తీర్థాలు ఉన్నాయి. అన్ని తీర్థాలకు స్వామి పుష్కరిణి రాజము, రాజుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి పుష్కరిణిలో నిత్యము స్నానం ఆచరించి వారంతా తరిస్తూ ఉంటారు. అందుకే ఏ నరాహ ప్రాతురుత్తాయ స్వామి పుష్కరిణీతి వై కీర్తయంతి మహాత్మాన తేయాంతి పరమాం గతిం. స్వామి పుష్కరిణి, స్వామి పుష్కరిణి అని ఉదయాన్నే లేచి ఎవరైతే భక్తులు చెప్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి పుష్కరిణి స్నానం ఒకటే కాదండి, స్వామి పుష్కరిణి స్మరణ ద్వారా కూడా జన్మలో చేసినటువంటి పాప సమూహమంతా కూడా నశిస్తుందంట. అందుకే తస్యాం స్నాత్వాచ తద్వారి దృష్ట్వాచ మహద్భుతం సర్వపాప వినిర్ముక్తాః సర్వశోక వివర్జితాః అన్నారు. సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్వామి పుష్కరిణిని చూస్తేనూని. పృథివ్యాం యాని తీర్థాన్ని బ్రహ్మాండాంతర్గతాని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాహ్వయ భూధరే. ఈ పుష్కరిణికి అంత పేరు, అంత గొప్ప విశిష్టత రావడానికి కారణం కూడా భూమిపై ఉన్నటువంటి సకల తీర్థాలన్నీ కూడా స్వామి పుష్కరిణిలో కలుస్తూ ఉంటాయంట. అందుకని ఈ స్వామివారి యొక్క

ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పుష్కరంలో స్వామివారు చక్కగా నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. అంతేకాదు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవ సమయంలోనే కాకుండా మిగతా కొన్ని రోజుల్లో కూడా స్వామివారి యొక్క పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తూ ఉంటారు. అది ప్రధానంగా బ్రహ్మోత్సవము, ఆ తర్వాత రథసప్తమి వేడుకలలోను, అనంత పద్మనాభ చతుర్దశి నందు, వైకుంఠ ఏకాదశి, ఈ విధంగా సంవత్సరంలో నాలుగు పర్యాయాలు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. దశాపరాధ తోయేనా అన్నారు. సరే, స్వామికి ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు కదా, ఏ ఏ ద్రవ్యానికి ఎలాంటి ఫలితము ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. స్వామి ఆ క్షీరంతో స్నపనం చేయించుకుంటే ఆవులు చక్కగా పాలిస్తాయట. అంతేకాదు వర్షాలు బాగా పడి భూమంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సురుష్టి కలిగి ఆ అందరికీ కూడా ఆహార పానీయాలు లోటు ఉండదు అని చెప్పి చెప్తుంది. శుద్ధోదక దశాపరాధ తోయేనా. అంతేకాదండి, స్వామి పుష్కరంలో ఆ నీటితో అభిషేకం వల్ల అనేక వందల కొలది చేసిన పాప సమూహం అంతా కూడా నశిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి స్వామికి పాలుతో అదేవిధంగా పెరుగు ఒకటి ఉన్నది, ఆ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల దదన ఆరోగ్య బలం యశ అన్నారు. ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఆరోగ్యము, యశస్సు, కీర్తి కలుగుతుంది. ఆజ్యైన ఐశ్వర్య వృద్ధిశ్చ దుఃఖనాశస్య శర్కర అన్నారు. స్వామికి నెయ్యితో స్నపనం చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. తేజో వృద్ధిశ్చ మధున, స్వామికి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు వృద్ధి కలుగుతుంది. ఇక్షు ధనమిక్షుసారేణ రసేన, అంటే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ధనం లభిస్తుంది. సర్వ సంపద సమృద్ధిశ్చ నారికేణ జలేనచ, సకల కామ్యములన్నీ కూడా కలిగి పుత్ర సమృద్ధి కలుగుతుంది నారికేళ జలముల చేత. గంధతో ఏనా సత్పుత్ర లాభాశ్చ. అంతేకాదు ఎవరికైతే సంతానం లేదో వారికి ఈ స్వామికి జరిగేటువంటి ఆ గంధోత్సవాన్ని దర్శించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. భూలాభ పుష్పతోయేనా, పుష్పము పుష్పతోయంతో స్వామికి అవభృతం చేస్తే భూలాభం కలుగుతుంది. స్వర్ణోదక అభిషేకేన ఘోర దారిద్ర్య నాశనం అన్నారు. ఆ సువర్ణ జలములతో అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యమంతా కూడా పోతుంది. అదిగో చూడండి, స్వామికి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. శంఖు చక్రము ధరించినటువంటి ఆ పరమాత్మకు శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు చక్కటి ఆ పదార్థ ద్రవ్యములు స్వీకరించి వాటితో స్వామికి సహస్ర జలధారలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదండి, స్వామికి ఆ విధంగా చక్ర స్నానం నిర్వహించిన పిమ్మట ఆ చక్రతాళ్ వారు వెళ్ళి పుష్కరంలో చక్కగా భక్తుల మధ్య ఆయన ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఆ దానివల్ల సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని మనకు ఆ విమాన అర్చన కల్పం అనేటువంటి శాస్త్రంలో చెప్పడం జరిగింది. దివ్య మాల్యాంబరధరం, దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం, అనంతం విశ్వతోముఖం. దివ్యమైనటువంటి ఆభరణాలు, దివ్యమైనటువంటి ఆ పుష్పాలన్నీ స్వామి ధరించి ఆ తులసి మాలికలు ధరించినారు. అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతాః, యదగ్రే సర్వవేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం అన్నారు. సమస్త వేదాలు, సమస్త తీర్థాలు, సమస్త దేవతలంతా కూడా నిత్యము ఎల్లప్పుడూ నివసించేటువంటిది ఏదైనా ఉంది అంటే అది తులసి వృక్షము. ఆ తులసి దళాలను స్వామివార్లకు, అమ్మవార్లకు సమర్పించి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కూడా వేదమంత్రాలు వారు ఉదాత్త అనుదాత్త స్వరితయుక్తంగా స్పష్టంగా స్వామివారికి వేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. దద్యాత్ పురుష సూక్తేన పుష్పాణి అపయేవ అచ్యుతం స్యాత్ జగదిదం అని అన్నట్లుగా ఆ స్వామికి ఎప్పుడైతే పుష్పాలు కానీ, పాలు కానీ, లేక నీరు కానీ సమర్పించేటప్పుడు పురుష సూక్తాన్ని పఠించినట్లయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరినీ కూడా ఆరాధన చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందులోనూ ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం, తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయ ఆరాధనం పరం. సమస్త దేవతలంతా కూడా ఆనందించాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తిగా మనం సేవిస్తే చాలు, దేవతలంతా కూడా వారు సంతృప్తి పొందుతారంట. అందుకని ఈ బ్రహ్మోత్సవాలలో
నవానికి బ్రహ్మోత్సవాలలో ఎవరి

0: అయితే భక్తిగా ప్రధానంగా ఉండాలి. భక్తే ప్రధాన మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీసి అన్నారు. పరమాత్మ యొక్క మనస్సును మనం పొందాలి, ఆయన అనుగ్రహానికి లోను కావాలి, ఆయన యొక్క కృప అమృత బిందువులు మనపైన ప్రసరించాలి అంటే మన దగ్గర ఉండవలసింది భక్తి. ఆ భక్తి ఎవరి దగ్గరైతే ఉంటుందో స్వామి వారి దగ్గరికే వస్తారంట. అందుకని మనం చూస్తే ప్రహ్లాదుడి కోసం స్వామి స్తంభం నుంచే ఉద్భవించినాడు. అలాంటి దయాళువైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులపైన అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యమన్నీ కూడా కలిగి ఉంటాయి. ఏతద్ ఉత్సవేన దేవేశః సుప్రీతః భవేతో అన్నారు. ఈ నవానిక బ్రహ్మోత్సవాలు చేస్తే స్వామి చాలా సంతోషిస్తారంట. అనేనైవ గోబ్రాహ్మణాది చాతుర్వర్ణ్యం సమృద్ధి, గవాది సర్వ జంతువులు బ్రాహ్మణాది సర్వవర్ణాల వారంతా కూడా సర్వ కోరికలన్నీ కూడా పొందుతారు. సస్య వివర్ధనం పాడి పంటలు పండుతాయి, సర్వ సంపత్కరం అని చెప్పినారు. గ్రామశాంతి దేశశాంతి, రాజులంతా కూడా క్షేమంగా ఐశ్వర్యంగా ఉంటారు అని మనకు బ్రహ్మోత్సవ అనుక్రమణిక అనేటువంటి గ్రంథంలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా వర్ణించడం జరిగింది.
1: చాలా అద్భుతంగా మనం ఇప్పటిదాకా విన్నాం. సహస్ర ధారలతో స్వామివారికి ఆ శ్రపణ తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తిరుమల స్వామి సన్నిధానంలో. అలాంటి ఆ వైభవాన్ని మనం ఇప్పటిదాకా విన్నాం శ్రవణపేయంగా, శ్రీ ఆకాశవాణి ద్వారా మనం విన్నాం. తిరుపతి కేంద్రంగా తిరుమల క్షేత్ర వైభవాన్ని మనం ఎలాగనే నిరంతరంగా అనేకమైనటువంటి ఉత్సవాదులలో కూడా వినేటువంటి భాగ్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవాలు సమస్తమైనటువంటి లోకాలకు శాంతిని ఆనందాన్ని సంతోషాన్ని సమన్వయ భావాన్ని ఐకమత్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవ ఫలాన్ని అశ్వమేధయాగ ఫలితాన్ని ఎంత ఉంటుందో అంతటిదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విశేషాలన్నీ కూడా మనం విన్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు శ్రీ.

0: వెంకటరమణ గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 9 రోజులుగా ఆధ్యాత్మిక వైభవంతో భక్తి పారవస్వంతో సాగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇంతటితో ముగుస్తుంది. స్వామివారి వివిధ వాహన సేవలు, విశేష అలంకారాలు, భక్తుల గోవిందనామ స్మరణతో తిరుమల కొండలు మార్మోగిన ప్రతి ఘట్టాన్ని మీ కళ్లకు కట్టినట్లుగా అందించే ప్రయత్నం చేసింది మీ ఆకాశవాణి. ఈ 9 రోజులు మా ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆసక్తిగా వింటూ స్వామివారి సేవలను మా మాటల ద్వారా దర్శించిన మా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి వైభవాన్ని మీతో పంచుకునే మా ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. 12 నుండి 20వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మళ్ళీ ప్రత్యక్ష వ్యాఖ్యానంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: Statue of Unity in Gujarat. Quoting President Murmu's message to the film actors, the paper writes, "Do not endorse harmful products." India joins a new international platform, P4M, for multilateralism amidst growing global tensions, cites the Pioneer. PM Modi announces Project Rhino, hails Assam's conservation success on World Rhino Day, is the headline in the Statesman. Financial Express cites a report by World Economic Forum saying 98% chief economists see India having strongest growth outlook. Toiletries must now reveal origin of ingredients with distinct symbols for vegetarian and non-vegetarian ingredients, says a headline in the Pioneer. And finally, all the dailies have covered the news of Indian women cricketers clinching first gold in Japan Asiad in an emphatic fashion. And with that, it's back to you, Anuja.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. External Affairs Minister Dr. S. Jaishankar calls for Global South cooperation amid conflicts, trade pressures and climate challenges. Also stresses for stronger ties with Latin American, Caribbean states as trade crosses $50 billion. U.S. President Donald Trump backs India, Middle East, Europe economic corridor, stresses on shifting energy infrastructure away from Iranian checkpoints. 11th Ayurveda Day being observed across the country today. Forecast of heavy to very heavy rain in Chhattisgarh, coastal Andhra Pradesh, Odisha and Telangana today. And at Asian Games in Japan, Indian rowers qualify for finals of men's, singles and doubles sculls event. And with that, we end the morning news. Have a nice day.
2: ആകാശവാണി അന്നമയ്യ ജില്ലാ സമാചാര ലേഖ വിന്റാരു.
3: జిల్లాలో మంత్రుల పర్యటనలో కరువు నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో తాగునీటి సమస్యకు పరిష్కారం వంటి అంశాలతో కూడిన అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా అధికారులతో కలిసి రాయచోటి నియోజకవర్గ సమస్యపై చర్చించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద బీసీలకు కూడా సోలార్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ తెలిపారు. జిల్లాలో 700 కోట్ల రూపాయలతో పునరుద్దరించిన పంపిణీ రంగ పథకం, ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం అమలవుతోందని అన్నారు. విద్యుత్ రంగం బలోపేతానికి ఇప్పటి వరకు 6,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 46 అభివృద్ది పనులకు 4 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న 46 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో 20 గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పీలేరు నియోజకవర్గంలో 18 ఆలయాల అభివృద్దికి దేవాదాయశాఖ నుంచి 13 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్రీవాణి ట్రస్టు నుంచి 11 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. వీటి ద్వారా నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న పురాతన దేవాలయాలను అభివృద్ది చేయనున్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా రాయచోటు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు కూడా తాగునీటి సౌకర్యం కలగబోతోంది. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 851 గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2027 అక్టోబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఇందుకోసం 400 కోట్ల రూపాయలతో పైప్లైన్ వర్కులు, కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మదనపల్లిలో చేపట్టిన రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. మదనపల్లి జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, రోడ్ల విస్తరణ ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతోందని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్లో అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మ్యాపింగ్ కాని ప్రతి ఓటరుకు నోటీసులిచ్చి పూర్తిగా విచారించిన తర్వాతనే ఆ ఓటును తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు.

0: తరగతి గదిలో పాఠ్యాంశాల బోధన విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉండాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ అనురాధ తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయులు వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలు బోధించినప్పుడే ఆ అంశాలు వారికి బాగా అర్థమవుతాయని అన్నారు. పీలేరి నియోజకవర్గంలో సాగునీటి కోసం 200 కోట్ల రూపాయలు మంజూరైనట్లు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హంద్రీ నివానీటి కోసం 2వ దశలో 472 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఇందుకోసం 200 కోట్లతో పీలేరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఏడాదిలోగా 80,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని, రైతులు వరికి బదులుగా 6 తడి పంటలు వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళి సూచించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడయ్యే వేరుశనగ, కంది, రాగి, సజ్జ, జొన్న మొదలైన పంటలను సాగు చేసుకోవాలని కోరారు. బిందు సేద్యం విధానాన్ని పాటించడం ద్వారా తక్కువ నీటి వసతితో ఎక్కువ భూమిని సాగు చేయవచ్చునని ఆయన రైతులకు సూచించారు. తంబళ్లపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా టమాటా శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిఆర్డీఎం ప్రాజెక్టు డైరెక్టర్ పిడి నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులతో పాటు మహిళలకు ఉపయోగపడేలా టమాటా శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించామని అన్నారు. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసి.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
6: చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: కార్యక్రమంలో ముందుగా ఎస్ జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం ఆత్మబంధువు.

0: ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం కొత్త జీవితాలు.
1: పొంగిపో

మీరింత వరకు చిత్రతరంగిణి విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి గానం వింటారు. కార్యక్రమంలో ముందుగా సుబ్బరాయ శాస్త్రి రచన మీననైన నీవు దర్బారు రాగం రూపకతాళం.

కార్యక్రమంలో తర్వాత స్వాతి తిరునాళ్ రచన సేవే శ్రీకాంతం మోహన కళ్యర రాగం ఆదితాళం.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి గానం విన్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఆయుర్వేదంతో ప్రజారోగ్యం ఈ అంశం గురించి డాక్టర్ వి హేమ ప్రచేతన్, రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ నోరి రామశాస్త్రి, ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విజయవాడ, వీరితో పరిచయం వింటారు.
1: ఆరోగ్యం అంటే జబ్బు వచ్చిన తర్వాత చికిత్స చేసుకోవటమే కాదు, జబ్బు రాకుండా చూసుకోవటం కూడా. మన జీవన శైలిలో ఆహారానికి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ఆయుర్వేదం ప్రజారోగ్యంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకుందాం. వివరించడానికి మనతో ఉన్నారు పీజీ స్కాలర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ డాక్టర్ వి హేమ ప్రచేతన్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
2: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి హేమ ప్రచేతన్. ముందుగా అందరికీ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు.
1: డాక్టర్ గారు, ఆయుర్వేదం ప్రజారోగ్యానికి ఎలా దోహదపడుతుంది?
2: ఆయుర్వేదం స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం చ అనే సూత్రంపై పనిచేస్తుంది. అంటే ఆరోగ్యవంతుడి ఆరోగ్యాన్ని కాపాడటం, అనారోగ్యానికి గురైన వ్యక్తిలో వ్యాధిని తగ్గించడం, ఈ రెండు ఆయుర్వేదం యొక్క ప్రధాన లక్ష్యాలు. అందువల్ల ఆయుర్వేదం కేవలం ఒక వ్యక్తికి చికిత్స అందించడానికే పరిమితం కాదు, వ్యాధి రాకుండా ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశం. మన ఆహారం, నిద్ర, వ్యాయామం, వ్యక్తిగత పరిశుభ్రత, దినచర్య, ఋతుచర్య, మానసిక ప్రశాంతత వంటి అంశాలకు ఆయుర్వేదం ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వంటి అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెల్తీ లైఫ్ స్టైల్, ప్రాపర్ డైట్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, అడిక్వేట్ స్లీప్ వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఆయుర్వేదం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ మరియు సమాజ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడే సమగ్ర ఆరోగ్య దృక్పథాన్ని అందిస్తుంది.
1: ఆయుర్వేదంలో ఆరోగ్య సంరక్షణను ఎన్ని రకాలుగా విభజించారు?
2: ఆయుర్వేదంలో ఆరోగ్య సంరక్షణను ప్రధానంగా మూడు కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ది ప్రివెంటివ్ ఆస్పెక్ట్, అంటే వ్యాధి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం. రెండవది ప్రమోటివ్ ఆస్పెక్ట్, అంటే ఇప్పటికే ఉన్న ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడం, శరీర సామర్థ్యాన్ని మరియు ఆరోగ్య స్థితిని కాపాడుకోవడం. ఇక మూడవది క్యూరేటివ్ ఆస్పెక్ట్, అంటే వ్యాధి వచ్చినప్పుడు తగినంత చికిత్స అందించి ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేయడం. ఈ మూడు ఆస్పెక్ట్స్ కూడా పబ్లిక్ హెల్త్లో ముఖ్యమైనవే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, దినచర్య పాటించడం, ఇవి ప్రివెంటివ్ అండ్ ప్రమోటివ్ హెల్త్కి సంబంధించినవి. వ్యాధి వచ్చినప్పుడు వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం క్యూరేటివ్ ఆస్పెక్ట్. అందుకే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స మాత్రమే కాకుండా వ్యాధి రాకముందే ఆరోగ్య పరిరక్షణ కూడా చాలా ముఖ్యమైనది.
1: దినచర్య మరియు ఋతుచర్య అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది?
2: దినచర్య అంటే మనం ప్రతిరోజు పాటించాల్సిన ఆరోగ్యకరమైన జీవన విధానం. ఉదయం లేవడం దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన డైలీ రొటీన్లో కొన్ని క్రమబద్ధమైన అలవాట్లు ఉండాలని ఆయుర్వేదం చెబుతుంది. లైక్ వ్యక్తిగత పరిశుభ్రత, తగిన వ్యాయామం చేయడం, అభ్యంగం వంటి ఆచారాలు, సరైన సమయంలో భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం వంటి అంశాలు దినచర్యలో భాగంగా చెప్పబడతాయి. ఇక ఋతుచర్య అంటే ఋతువులకు అనుగుణంగా మన ఆహారం మరియు జీవన శైలిలో తగిన మార్పులు చేసుకోవడం. మన వాతావరణం మారుతున్నప్పుడు మన శరీరంపై కూడా ప్రభావం ఉంటుంది. అందుకే సీజన్కి అనుగుణంగా ఆహారం, విహారాలు, ఫిజికల్ యాక్టివిటీ, హైడ్రేషన్ వంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, వేసవిలో తగినంత లిక్విడ్స్ తీసుకోవడం, ఎండకు ఎక్కువగా ఎక్స్పోజర్ కాకుండా జాగ్రత్త పడడం ముఖ్యం. వర్షాకాలంలో ఫుడ్ హైజీన్పై ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం. అందుకే దినచర్య మన డైలీ హెల్త్ని కాపాడితే, ఋతుచర్య సీజనల్ చేంజెస్కి మన శరీరాన్ని అనుకూలంగా ఉంచడంలో సహాయపడుతుంది.
1: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఋతువులకు అనుగుణంగా మన ఆహార విహార నియమాలను మార్చుకుంటే వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. నేటి యువతలో పెరుగుతున్న మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి?
2: ప్రస్తుతం ఇది చాలా ముఖ్యమైన పబ్లిక్ హెల్త్ కన్సర్న్. మారుతున్న జీవన శైలి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, ఎక్కువ ప్రాసెస్డ్ లేదా కెలోరీ డెన్స్ ఫుడ్స్ తీసుకోవడం, ఇర్రెగ్యులర్ మీల్ టైమింగ్స్, మైండ్ఫుల్ ఈటింగ్ లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, స్ట్రెస్ వంటి అంశాలు లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్కు సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు. ఆయుర్వేదం మనకు మొదటగా ఆహార నియమాలు మరియు దినచర్యపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తుంది. రోజులో కొంత సమయం ఫిజికల్ యాక్టివిటీకి కేటాయించాలి. సాధ్యమైనంత వరకు రెగ్యులర్ వాకింగ్ లేదా ఇతర వ్యాయామం చేయాలి. సరైన సమయంలో భోజనం చేయాలి. అవసరానికి మించి తినకూడదు. అడిక్వేట్ స్లీప్ అనేది ఉండాలి. అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వంటి పద్ధతులు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో భాగంగా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు స్వయంగా మందులు ఆపకూడదు. రెగ్యులర్ మెడికల్ చెకప్స్ చేయించుకొని క్వాలిఫైడ్ డాక్టర్ సూచించిన చికిత్సను కొనసాగిస్తూ హెల్తీ లైఫ్ స్టైల్ను పాటించాలి.
1: పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయండి డాక్టర్ గారు?
2: పిల్లల విషయంలో మొదట మనం సరైన పోషకాహారం, తగినంత నిద్ర, ఫిజికల్ యాక్టివిటీ, పరిశుభ్రత మరియు మంచి మానసిక వాతావరణం వంటి బేసిక్ ఫ్యాక్టర్స్పై దృష్టి పెట్టాలి. పిల్లలకు వయసుకు తగిన న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయాలి. బయట ఆడుకోవడానికి తగిన సమయం ఇవ్వాలి. సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆయుర్వేదంలో కౌమారభృత్య విభాగంలో ప్రత్యేకంగా పిల్లల కోసం షోడశ ఉపక్రమాలు చెప్పబడ్డాయి. అందులో శిశువు పుట్టినప్పటి నుంచి ఎదుగుదలకు అవసరమైన సంరక్షణ, రోగ నిరోధక చర్యలు వివరించారు. స్వర్ణప్రాశన అనేది ఆయుర్వేదంలో బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్గా పేర్కొన్నారు. అయితే ఇక్కడ పేరెంట్స్ అనేవాళ్ళు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పే ప్రతి మెడిసిన్ లేదా ప్రోడక్ట్ను పిల్లలకు స్వయంగా ఇవ్వకూడదు. ప్రతి పిల్లవాడి వయసు, శరీర స్థితి, ఆహార అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇవ్వాలి అంటే క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ఫిజీషియన్ లేదా పీడియాట్రిషియన్ని సలహా తీసుకోవడం మంచిది.
1: చికిత్సలో ప్రమోటివ్ ఆస్పెక్ట్ అంటే ఏంటి? దీనిని ఎలా నివారించవచ్చు?
2: ప్రమోటివ్ ఆస్పెక్ట్ అంటే మనలో ఇప్పటికే ఉన్న ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచడం మరియు కాపాడుకోవడం. ప్రివెంటివ్ అంటే ప్రధానంగా వ్యాధి రాకోకుండా రిస్క్ను తగ్గించడం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అనుకుందాం. అతను న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నాడు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, అడిక్వేట్ స్లీప్ పొందుతున్నాడు, స్ట్రెస్ని మేనేజ్ చేస్తున్నాడు. ఇలా తన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవడం ప్రమోటివ్ హెల్త్కు ఉదాహరణ. ఆయుర్వేదంలో రసాయన చికిత్స అనే ప్రత్యేక విభాగం ఉంది. ఇది ఆరోగ్య పరిరక్షణ, బలం మరియు లాంగివిటీ వంటి అంశాలతో సంబంధం కలిగి ఉంటుంది. చ్యవన్ప్రాష్, అశ్వగంధ, ఆమ్లకి వంటి రసాయనాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగిస్తారు. అయితే ఏ రసాయన ఔషధమైనా ప్రతి ఒక్కరికి అవసరమని కాదు, వ్యక్తి వయసు, అవసరం, ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుల సలహాతో ఉపయోగించాలి. కాబట్టి ప్రివెంటివ్ హెల్త్ వ్యాధిని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తే ప్రమోటివ్ హెల్త్ మన ఆరోగ్య స్థితిని మరింత మెరుగ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
1: ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స అనేది వింటూ ఉంటాం, ఇది చికిత్సలో ఎలా ఉపయోగపడుతుందండి?
2: ఆయుర్వేదంలో చికిత్సా విధానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శమన చికిత్స, రెండు శోధన చికిత్స. శమన అంటే శరీరంలో ఉన్న దోష తీవ్రతను తగ్గించడం. శోధన అంటే శరీర దోషాలను బయటికి పంపించడం. సమాజంలో పంచకర్మ అంటే ఆయిల్ మసాజ్ అనే అపోహ ఉంది. కానీ పంచకర్మ అంటే సంప్రదాయంగా వమనం, విరేచనం, వస్తి, నస్యం, రక్తమోక్షణం అనే 5 విధానాలను ప్రస్తావిస్తారు. పంచకర్మను సాధారణంగా అందరికీ ఒకే విధంగా చేసే ప్రొసీజర్గా చూడకూడదు. వ్యక్తి యొక్క వయస్సు, బలము, వ్యాధిస్థితి, దోషస్థితి మరియు ఇతర క్లినికల్ ఫ్యాక్టర్స్ను వైద్యులు పరిశీలించిన తర్వాత తగిన విధానాన్ని నిర్ణయిస్తారు. అందువల్ల పంచకర్మను సోషల్ మీడియాలో చూసి సెల్ఫ్ ట్రీట్మెంట్గా చేయించుకోవడం సరైనది కాదు. ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ సూపర్

0: రివిజన్లో తగిన అసెస్మెంట్ తర్వాత మాత్రమే పంచకర్మ వంటి ప్రొసీజర్స్ చేయించుకోవాలి.
1: క్షార సూత్ర చికిత్సా పద్ధతి అంటే ఏంటండి?
0: ఇప్పుడు మొలలు, లూటీలు ఈ మధ్య చాలామందికి తరచుగా వచ్చే సమస్య. మారుతున్న ఆహార పద్ధతుల వలన, కదలకుండా ఒకే చోట కూర్చోవడం వలన ఇవి ఎక్కువ అవుతున్నాయి.

0: సందర్భాల్లో ఇంటిగ్రేటివ్ అప్రోచ్ ద్వారా వివిధ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కలిసి పేషెంట్ కేర్ను నిర్వహించవచ్చు. కానీ ఇక్కడ పేషెంట్స్ ఒక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే, మీరు ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీరు ఇప్పటికే వాడుతున్న అన్ని మెడిసిన్స్ గురించి ఆ డాక్టర్కి చెప్పాలి. అలాగే మరో సిస్టంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లయితే దానిని కూడా హెల్త్ కేర్ ప్రొవైడర్కి తెలియజేయాలి. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ పరస్పరం ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల స్వయంగా రెండు సిస్టమ్స్ను కలిపి తీసుకోవడం, ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ను డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఆపడం చేయకూడదు. అలాగే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అవసరమైన ఎమర్జెన్సీ మెడికల్ కేర్ను ఆలస్యం చేయకూడదు. ఇక్కడ మన ఉద్దేశం ఏ మెడికల్ సిస్టమ్ను మరొక దానితో పోటీ పెట్టడం కాదు, పేషెంట్ సేఫ్టీ, ప్రాపర్ డయాగ్నోసిస్ మరియు అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ మన ప్రధాన లక్ష్యాలు కావాలి.
1: ప్రభుత్వం ఆయుర్వేదాన్ని ప్రజారోగ్య విధానంలో ఎలా భాగం చేస్తోందండి?
0: ప్రజలకు హెల్త్ కేర్ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుర్వేద హాస్పిటల్స్, డిస్పెన్సరీస్ మరియు ఆయుష్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అలాగే ప్రజల్లో ప్రివెంటివ్ హెల్త్ కేర్, హెల్తీ లైఫ్ స్టైల్, యోగా మరియు ఆయుర్వేద గురించి అవగాహన కల్పించేందుకు వివిధ హెల్త్ కేర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించబడుతున్నాయి. మన ప్రాంతంలో కూడా ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్స్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా క్వాలిఫైడ్ డాక్టర్ను సంప్రదించాలి. అవసరమైన క్లినికల్ ఎవాల్యుయేషన్ తర్వాత సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రజా ఆరోగ్యంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థతో పాటు ప్రజల్లో ఆరోగ్య అవగాహన మరియు వ్యక్తిగత ఆరోగ్య బాధ్యత కూడా చాలా ముఖ్యమైనవి.
1: చివరిగా, ఆయుర్వేదాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకునే వారికి మీరిచ్చే సందేశం ఏమిటండి?
0: ఆయుర్వేదం కేవలం చికిత్స విధానమే కాదు, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని నేర్పించే ఒక శాస్త్రం. మన ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద మార్పులు ఒక రోజులో చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులతో ప్రారంభించవచ్చు. లైక్ సమయానికి నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం, అడిక్వేట్ హైడ్రేషన్, పర్సనల్ హైజీన్ పాటించడం, స్ట్రెస్ను మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. అలాగే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి హెల్త్ టిప్పును బ్లైండ్లీ ఫాలో చేయకండి. ప్రతి వ్యక్తి యొక్క వయస్సు, శరీర స్వభావం, ఆహార అలవాట్లు, ఆహార పరిస్థితి వేరువేరుగా ఉంటాయి. అందుకే అవసరమైనప్పుడు క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ను సంప్రదించండి. చివరగా ఒక మాటలో, వ్యాధి వచ్చిన తర్వాత ఆరోగ్యం గురించి ఆలోచించడం మాత్రమే కాదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రారంభించాలి. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆరోగ్యవంతమైన కుటుంబానికి పునాది, ఆరోగ్యవంతమైన కుటుంబం ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది. అందుకే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకుందాం, అవసరమైనప్పుడు వైద్యుల సలహా తీసుకుందాం.
1: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ప్రతి ఒక్కరూ కూడా ఒక నియమిత సమయానికి లేవడం, ప్రతిరోజు కూడా ఎక్సర్సైజులు చేసుకోవటం, జంక్ ఫుడ్ తినకపోవటం, సమయానికి నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఇవన్నీ చేస్తే వారి యొక్క ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆయుర్వేదం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎన్నో విలువైన సూచనలను అందిస్తుంది. వాటిని నిపుణుల సలహాతో ఆచరించడం ముఖ్యం. ఆయుర్వేదంతో ప్రజారోగ్యం ఈ అంశం గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ వి. హేమ ప్రచేతన్ గారు. నమస్కారం అండి.
0: ధన్యవాదం.
2: మీరింతవరకు ఆయుర్వేదంతో ప్రజారోగ్యం ఈ అంశం గురించి డాక్టర్ వి. హేమ ప్రచేతన్, రీసెర్చ్ స్కాలర్, డాక్టర్ నూరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విజయవాడ, వీరితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి. కార్యక్రమంలో ముందుగా కేకే పాడిన పాట చిత్రం నువ్వే నువ్వే.

0: ఆకాశవాణి
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: ప్రపంచం నేడు భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా పరిగణిస్తోంది. అనేక కంపెనీలు భారతదేశంలో వ్యాపారాలను ప్రారంభించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య సౌలభ్యం పెంపు దిశగా ప్రగతిశీల మార్పులతో కూడిన పరిపాలన సహా ఆర్థిక సంస్కరణల అమలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుండటంపై విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే వ్యాపారానికి సౌలభ్యమైన ప్రదేశంగా భారత్ను మలచడానికి గత 11 సంవత్సరాలలో ప్రభుత్వం అనేకమైన మార్పులు, చేర్పులు, సంస్కరణలు తీసుకురావడంతోనే ఇది సాధ్యమైంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారాన్ని సమూలంగా మార్చివేసింది. ఎందుకంటే 21వ శతాబ్దం తొలి దశకంలో భారత్లో వ్యాపారం అంటే అనేక అడ్డంకులు, అవరోధాలు, కఠినమైన నిబంధనలు ఇవన్నీ కలిసి వ్యాపారాలకి ప్రోత్సాహం అందించకపోగా ఓ మేర నిరుత్సాహపరిచేలా ఉండేవి. ఒక సాధారణ నిర్మాణం చేపట్టడానికే అనేక రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఒక అనుమతి పొందాలంటే దాదాపు 6 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అలాంటి నియంత్రణల భారం వలనే తొలి దశకంలో వ్యాపార సౌలభ్యం అంతగా సాధ్యపడలేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. దశాబ్దాల నియంత్రణలు, వలసకాల చట్టాల వారసత్వం, వ్యాపారంపై లోతుగా పాతుకుపోయిన అపనమ్మకం ఇవన్నీ కలిసి భారత్లో వ్యాపారాల ఏర్పాటుకు సంబంధించి కొంతమేర వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి అవరోధాలన్నింటిపైన ప్రభుత్వం దృష్టి సారించి అనవసర నియంత్రణలను తొలగించి సంస్కరణలను తీసుకువచ్చి గత 11 ఏళ్లలో భారతదేశంలో వ్యాపార సౌలభ్యాన్ని ఒక అలవాటుగా మార్చింది ప్రభుత్వం. ఎప్పటినుంచో పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ స్థిరంగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కొనసాగాయి. ఈ ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025 మాత్రం మిగతా సంవత్సరాల కంటే భిన్నం. ఎందుకంటే 2025లో భారత్ వ్యాపార సౌలభ్యం నుంచి వ్యాపారానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించే దశకు చేరుకుంది. 1991లో భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉదారవాద సంస్కరణలతో వ్యాపారాలకు ప్రాణం పోసినట్లయితే 2025 మాత్రం ఆ ప్రాణానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకే 2025 మాత్రం భవిష్యత్తులో నియంత్రణల తొలగింపు సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఇక దశాబ్దాలుగా భారతీయ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా చిన్నగానే ఉండేవి. విస్తృతమైన ఆశయం లేక కాదు. వ్యాపార సంస్థలను విస్తరించాలన్నా, వృద్ధి చేసుకోవాలన్నా అనేక అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. ఒక సంస్థలో 10వ ఉద్యోగిని నియమిస్తే ఒక నియమం, 20వ ఉద్యోగిని నియమిస్తే మరో తనిఖీ, 100వ ఉద్యోగి అంటే కేసులు, నోటీసులు, ఇలా అనేక అడ్డంకులు. అలాగే ఈ ఉద్యోగ నియామక ప్రక్రియల్లో 29 కేంద్ర కార్మిక చట్టాలు కూడా కొంతమేర అవరోధంగా కూడా ఉండేవి. కాబట్టి కంపెనీల విస్తరణ అంటే తనిఖీలు, కేసులు, ప్రమాదాలు వీటన్నింటినీ తట్టుకోలేక కంపెనీలు చిన్నవిగానే ఉండిపోయేవి. కానీ 2025లో మాత్రం ఈ ధోరణికి స్వస్తి పలుకుతూ చిన్న కంపెనీగా పరిగణించే టర్నోవర్ పరిమితిని 10 కోట్ల నుంచి ప్రభుత్వం 10 రెట్లు పెంచి 100 కోట్లకు పెంచింది. దీంతో అభివృద్ధిని కాంక్షించే సంస్థలకు తమ సంస్థలను మరింత విస్తరించడానికి ప్రోత్సాహం లభించింది. వీటికనుగుణంగానే 29 సంక్లిష్ట కార్మిక చట్టాలను సరళీకృతం చేసి కార్మికుల సంక్షేమం దృష్ట్యా 4 లేబర్ కోడ్స్గా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నూతన 4 కార్మిక చట్టాలు అటు కార్మికులతో పాటు వ్యాపార సంస్థలకు కూడా అనుకూలంగా ఉంటూ తమ తమ వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నూతన కార్మిక చట్టాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా మాట్లాడారు.
3: Well-articulated modern labor codes, which will help Indian industry and the MSME sector particularly, which will ensure our workers get a better deal, which will ensure that our contractual workers, non-formal workers also get social security. It's a continuous process towards transforming our processes and procedures to encourage greater trade, industry, manufacturing and business.
2: ఇక భారతదేశంలో తయారీ రంగం ఎదుగుదలకి ప్రధాన అవరోధం నైపుణ్యం లేకపోవడం కాదు, నియంత్రణల అధిక భారం. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు క్యూసీఓలు. ఇవి ప్రారంభంలో మంచి ఉద్దేశం కోసమే ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కాలక్రమేణా పూర్తి స్థాయి ఉత్పత్తుల నుంచి కీలక ముడి సరుకుల వరకు తప్పనిసరి ధృవీకరణల జాలంగా మారిపోయాయి. దీని ఫలితం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశానికి విరుద్ధంగా మారాయి. మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సహిస్తూనే తయారీదారులు ఖరీదైన ఆలస్యమైన క్యూసీఓ అనుగుణ దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం క్యూసీఓలపై సమగ్ర సమీక్ష చేపట్టింది. 76 ఉత్పత్తి విభాగాలకు తప్పనిసరి అనుగుణ్యతను తొలగించింది. మరో 200 పైగా విభాగాలను నియంత్రణాల తొలగింపుకు గుర్తించింది. తయారీ భారత్లోనే జరగాలి, కాగితాలపై మాత్రమే కాదనే మరో స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఈపీఎంను ప్రవేశపెట్టింది. 6 కాలపరిమితితో ఈపీఎం కోసం ప్రభుత్వం 25,060 కోట్ల రూపాయల కేటాయింపులను చేసింది. ఇందులో ఎగుమతిదారులు ఎంఎస్ఎంఈల కోసం 20,000 కోట్ల రూపాయల ఎగుమతి క్రెడిట్ హామీలు కూడా ఉన్నాయి. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఈపీఎం గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక సందర్భంలో ఇలా వివరిస్తూ,
0: ఆజ్ ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ స్టార్ట్ కియా గయా హై, 25,060 కరోడ్ రూపాయ కా ఇస్కా అవుట్లే హై, 6 సాల్ కి ఇస్కి అవధి హై, ఔర్ ఇస్మే బహుత్ హి కాంప్రిహెన్సివ్ తరీకే సే పూరే కంప్లీట్ ఎక్స్పోర్ట్ కి ఈకో సిస్టమ్ కో సపోర్ట్ కర్నే కా ఇస్మే డిసిజన్ లియా. ప్రయారిటీ ఉన్ సెక్టర్స్ కో ది జాయేగి జిన్కే ఉపర్ అభి ఏక్ అడ్వర్స్ ఇంపాక్ట్ హై, జైసే టెక్స్టైల్ హై, లెదర్ హై, జెమ్స్ జ్యువెలరీ హై, ఇంజనీరింగ్ గుడ్స్ ఆర్ మెరీన్ ప్రొడక్ట్స్ హై. దో ఇస్కే పిల్లర్స్ హై. ఫస్ట్ పిల్లర్ ఇస్ నిర్యాత్ ప్రోత్సాహన్ అండ్ సెకండ్ వన్ ఇస్ నిర్యాత్ దిశ. నిర్యాత్ ప్రోత్సాహన్ ఇస్ ఫోకస్డ్ మోర్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ అండ్ రిడ్యూసింగ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సబ్సే పహలా ఇస్కా ఎలిమెంట్ హై వో హై ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ ప్రీ అండ్ పోస్ట్ షిప్మెంట్ క్రెడిట్. సెకండ్ పిల్లర్ ఆఫ్ దిస్ ఎంటైర్ మిషన్ ఇస్ నిర్యాత్ దిశ. నిర్యాత్ దిశ కా సారా ఫోకస్ హై జో నాన్ టారిఫ్ బ్యారియర్స్ దునియా మే కై దేశో నే బనా కే రఖే హువే హై.
2: ఇక ప్రపంచ దేశాలతో వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఎఫ్టీఏలతో గ్లోబల్ మార్కెట్లకు ద్వారాలు తెరిచింది. ఎందుకంటే వ్యాపార సౌలభ్యం సాధించాలంటే మార్కెట్లు తప్పనిసరి. ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వం ఒక్క 2025లోనే 3 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. యునైటెడ్ కింగ్డమ్, యూకే, ఒమన్, న్యూజిలాండ్ దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఇంకా మరికొన్ని దేశాలతో ఎఫ్టీఏలపై సానుకూల దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారత్ గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశ ఖర్చును తగ్గించింది. ఉదాహరణకు ఒమన్ దేశంతో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో టియర్డ్ రూల్స్ ఆఫ్ ఒరిజిన్ అనే ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ఇది ధృవీకరణను సులభతరం చేసి భారత పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలకు తక్షణ 0 డ్యూటీ ప్రవేశాన్ని కల్పించింది. అలాగే న్యూజిలాండ్తో కుదిరిన ఒప్పందంలో భారత ఎగుమతులకు 0% మార్కెట్ ప్రాప్తి లభించింది. ఇవన్నీ వెలసి భారత్ ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మదగిన భాగస్వామిగా అవతరించిందని, పెట్టుబడులకు భవిష్యత్ గమ్యస్థానంగా భారత్ నిలిచిందని పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు.
3: ఇండియా హాస్ ఎమర్జ్డ్ యాస్ ద వరల్డ్స్ ట్రస్టెడ్ పార్ట్నర్ త్రూ కన్సిస్టెంట్ అండ్ ప్రిన్సిపల్ ఎంగేజ్మెంట్. ఆర్ ట్రస్ట్ బేస్డ్ డిప్లొమసీ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆర్ ever expanding free trade agreements. We have recently signed free trade agreements with the United Kingdom. We have operationalized free trade agreements with the 4-nation EFTA bloc, Switzerland, Norway, Liechtenstein and Iceland. The world trusts India because we offer predictability through regulatory reforms, transparency through digital governance and reliability in honoring commitments. We have removed more than 42,000 compliances and abolished 1,500 obsolete laws. Our next generation GST reforms will further ensure ease of doing business and rapidly expand consumer spending.
2: 2023లో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానానికి ప్రాధాన్యతనివ్వడంతో పాటు గత దశాబ్ద కాలంగా తీసుకువచ్చిన సంస్కరణలు ప్రపంచంలో భారత్ను భవిష్యత్తులో చోదక శక్తిగా మారుస్తాయని చెప్పారు.
4: భారత్ ఆజ్ విశ్వకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ హై. జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బన్ జాయేగా. ఇస్ బాత్ మే కోయి సందేహ నహీ కి ఆనే వాలే వర్షో మే భారత్ విశ్వ కా గ్రోథ ఇంజిన్ హోగా. యే ఇస్లియే హై క్యోంకి భారత్ నే ఆపదా और मुश्किलों के समय को आर्थिक सुधार के अवसर में परिवर्तित किया। पिछले कुछ वर्षों में हमने मिशन मोड में जो रिफॉर्म्स किए हैं उनसे भारत में ईज ऑफ डूइंग बिजनेस में लगातार बढ़ोतरी हुई है। हमने कंप्लायंस बर्डन को कम किया है, रेड टेप को हटाकर रेड कार्पेट बिछा रहे हैं। जीएसटी और इंसॉल्वेंसी एंड बैंकिंग कोड के लागू होने से इन्वेस्टर कॉन्फिडेंस बढ़ा है। रक्षा और अंतरिक्ष जैसे क्षेत्र जिनको प्रतिबंधित माना जाता था आज प्राइवेट सेक्टर के लिए खोल दिए गए हैं।
2: एक व्यापार में कीलकमैन समुद्र रवाना की संबंधी 2013-14 సమయాల్లో నౌకాశ్రయాల జాప్యం తీవ్రంగా ఉండేది. ముఖ్యంగా మూలధనం నిలిచిపోవడం, వాణిజ్య ఆలస్యం, పోటీ సామర్థ్యం తగ్గడం ఇలాంటి కారణాలతో భారత నౌకాశ్రయాలో నౌకలు సగటున 4 రోజులు నిలిచిపోయేవి. 2025 వచ్చేసరికి ఈ సమయం 1 రోజు కంటే తక్కువకు తగ్గింది. ఎందుకంటే 1908-1925 నాటి వలస కాలపు చట్టాల స్థానంలో పార్లమెంటు 5 ఆధునిక సముద్ర చట్టాలను తీసుకొచ్చింది. ఇవన్నీ బిల్ ఆఫ్ ల్యాండింగ్ నుంచి పోర్టు పరిపాలన వరకు సమగ్రంగా అన్ని సేవలను సులభతరం చేశాయి. దీంతో లాజిస్టిక్ ఖర్చులు తగ్గి బ్లూ ఎకానమీని భారత్ పూర్తి స్థాయిలో వినియోగించుకునే స్థితికి చేరింది. ఇలా కాలం చెల్లిన అనేక చట్టాలను, పలు నిబంధనలను ప్రభుత్వం తొలగించి తప్పుదోవ పట్టించడం, వల్లమాలిన జాప్యం వంటి జాడ్యాల స్థానంలో 2014 నుంచి ఎర్రతివాచి పరిచే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పెట్టుబడులకు వెనుకాడని వారికి ప్రభుత్వం ఎన్నడూ అవరోధం కాకుండా సముచిత రీతిన చేయూతనిచ్చింది. అందుకే దేశంలో నేడు వాణిజ్య సౌలభ్యం, ఆటంకాలను తొలగించే వాతావరణంతో పాటు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించే ప్రభుత్వం కొనసాగడంపై పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుక తేదీ నుంచి పన్ను విధింపు, ఏంజల్ ట్యాక్స్ రద్దు, కార్పొరేట్ పన్ను తగ్గింపు వంటి కీలక నిర్ణయాల ద్వారా ఈ వినూత్న మార్పు సాధ్యమైంది. నేడు జాతీయ ఏకగవాక్ష వ్యవస్థ ఒకే వేదిక ద్వారా అన్ని ఆమోదాల సౌలభ్యం కల్పిస్తోంది. మరోవైపు 1500 పైగా కాలం చెల్లిన చట్టాలు, వేలాది నిబంధనల రద్దుతో ప్రభుత్వం అనవసర భారాన్ని తగ్గించింది. దీంతో భారతీయ సంస్థలకు అన్ని రకాల అనవసర వ్యయం, అవరోధాలు కూడా పూర్తిగా తొలగిపోయాయి. ఇవన్నీ వెలసి 2047 నాటికి భారత్ $35 trillion ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
3: వి గ్రో ఫ్రమ్ అ $4 trillion ఎకానమీ టుడే టు అ 30-35 trillion ఎకానమీ ఓవర్ ద నెక్స్ట్ 22 ఇయర్స్ by 2047 when we celebrate 100 years of independence. Friends, despite all the global headwinds, India and our economy has demonstrated tremendous ability to withstand headwinds, shock, challenges. From a fragile 5 economy barely 11 years ago, we are today amongst the top 5 economies, soon to become the world's third largest GDP. We have navigated the pandemic, we have navigated geopolitical tensions, supply shocks, and are recognized the world over today as a beacon of hope, as an engine of economic growth.
2: ప్రభుత్వం గత 11 ఏళ్లలో సంస్కరణలపై దృష్టి సారించడంతో అంతర్జాతీయ స్థాయిలో భారత స్థానం మరింత పదిలమైంది. గతంలోలా కాకుండా వ్యవస్థాపకులను, సంపద సృష్టికర్తలుగాను, జాతీయ ప్రగతిలో భాగస్వాములుగాను ప్రభుత్వం పరిగణిస్తోంది. వాణిజ్య సౌలభ్యం దిశగా సమిష్టి కృషి సంపద సృష్టికర్తల సంఖ్య చారిత్రక విస్తరణకు దోహదం చేస్తోంది. ఇది దేశంపై విస్తృత ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉద్యోగ సృష్టికి, దేశంలో అధిక ఆదాయార్జనకు వీలు కల్పించింది. ఈ ప్రయాణం దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని తగ్గించిన ఒక వ్యవస్థాపక మార్పు కదా. ఇక వ్యాపార సౌలభ్యం భారత్ను వెంబడించే ఒక సూచిక కాదు, అది 2025 వచ్చేసరికి ఒక వ్యవస్థగా ప్రతిరోజు అనుసరించే అలవాటులా మారిపోయింది.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

కార్యక్రమంలో ఇప్పుడు రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరు కోరుతున్నారు రెగ్యులే జ్వాల. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన హాత్రేయ.

కార్యక్రమం తర్వాత రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ వీరు కోరుతున్నారు వసంత కోకిల ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన గోపి.

తర్వాత రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరు కోరుతున్నారు నువ్వు నేను ఈ చిత్రానికి రవివర్మ, ఉషాబృందం పాడిన పాట, గీత రచన కులశేఖర్.

కార్యక్రమంలో తర్వాత చౌటుప్పల శ్రోతలు కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరు కోరుతున్నారు. వారసుడు వచ్చాడు ఈ చిత్రానికి. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి. వీరి కోరికపై ఈ పాట.

0: దెబ్బ దెబ్బ అమ్మాయి చేతి దెబ్బ
1: ఎంత దెబ్బ అబ్బాయి చూపు దెబ్బ
0: కన్యాకుమారి దెబ్బ కాశ్మీర కందిపోయే కన్యాకుమారి దెబ్బ కాశ్మీర కందిపోయే చంప దెబ్బ అమ్మాయి చేతి దెబ్బ
1: ఎంత దెబ్బ అబ్బాయి చూపు దెబ్బ
2: తర్వాత పండంటి కాపురం ఈ చిత్రానికి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత భట్టిప్రోడ్ నుంచి మురళి, వీరి కొరకుపై ఈ పాట.

కార్యక్రమంలో తరువాత గద్వాల జిల్లా రాజోలు మండలం ఈ గ్రామం నుంచి వీరేష్, శ్వేత, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ సంయుక్త వీరంతా కోరుతున్నారు చెప్పవే చిరుగాలి. ఈ చిత్రానికి శ్రేయ ఘోషల్, ఉదిత్ నారాయణ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రాధిక, నవీన, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరు కోరుతున్నారు. సీతారత్నం గారి అబ్బాయి ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన భువనచంద్ర.

కార్యక్రమంలో తర్వాత మాంగళ్య బలం ఈ చిత్రానికి పి సుశీల ఘంటసాల పాడిన పాట వినబోతున్నారు. గీత రచన శ్రీశ్రీ. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం. వీరి కొరకుపై ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత మిర్చి ఈ చిత్రానికి విజయప్రకాష్ అనిత పాడిన పాట వినిపించమంటున్నారు. విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, గీత రచన రామజోగయ్య శాస్త్రి. వీరి కొరకుపై ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆంధ్రప్రదేశ్ను డీప్ టెక్ ఆవిష్కరణలు, పరిశోధన, పెట్టుబడులకు కీలక కేంద్రంగా అభివృద్ది చేసే దిశగా మరో కీలక ముందడుగు పడుతోంది. దేశంలోని 23 ఐఐటీల పూర్వ విద్యార్థులు, పరిశ్రమల ప్రముఖులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 వచ్చే నెలలో విజయవాడలో జరగనుంది. క్వాంటం, కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, అంతరిక్షం, రక్షణ, బయోటెక్, అగ్రిటెక్, క్లీన్ ఎనర్జీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో రాష్ట సామర్థ్యాలను బలోపేతం చేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాన్ ఐఐటి అలుమ్ని ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 2-3 తేదీల్లో విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నట్టు సివి శ్రీధర్ తెలిపారు. ఆంధ్రాస్ రెసిలియంట్ డీప్టెక్ డెకేడ్ యాంకర్డ్ బై పాన్ ఐఐటి అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతుందని ఆయన చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా సదస్సు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా, రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశిష్టాతిథిగా హాజరవుతారని తెలిపారు. పాన్ ఐఐటి అలుమ్ని దేశంలోని మొత్తం 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే సమాఖ్య సంస్థగా పనిచేస్తోందన్నారు. ఈ 23 ఐఐటీలకు చెందిన దాదాపు 1000 మంది పూర్వ విద్యార్థులు 2 రోజుల సదస్సుకు ప్రతినిధులుగా హాజరవుతారని చెప్పారు. వారిలో 50 మందికి పైగా కార్పొరేట్ ముఖ్య కార్యనిర్వహణాధికారులు, సీఈఓలు, సీనియర్ సీఎక్స్ఓలు, 100 మందికి పైగా యూనికార్న్ సంస్థల వ్యవస్థాపకులు, స్టార్టప్ ప్రతినిధులు, 50 మందికి పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఫ్యామిలీ ఆఫీసుల ప్రతినిధులు, ఐఐటీ డైరెక్టర్లు, అధ్యాపకులు, విధాన నిర్ణేతలు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. సదస్సు ఎజెండా ప్రకారం విధాన నిర్ణయాలకు సంబంధించిన రౌండ్ టేబుల్ చర్చా వేదికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ చర్చల నుంచి వెలువడే సూచనలు, సిఫార్సులను క్రోడీకరించి డీప్టెక్ రంగానికి సమగ్ర విధాన ప్యాకేజీగా విధాన పత్రాలను రూపొందించనున్నట్టు తెలియజేశారు. ఆ విధాన పత్రాల ఆధారంగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి దశల వారీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు.
2: సో ఈ సమ్మిట్తో మనము పాన్ ఐఐటి ఒక నెట్వర్క్ ఆఫ్ 23 ఐఐటీస్ నుండి వాళ్ళ అలుమిని నెట్వర్క్ అందరినీ మనము ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఈ సమ్మిట్కి ఒక థీమ్ ప్రకారం మనకి పాలసీ డిస్కషన్స్, అందులో భాగంగా రౌండ్ టేబుల్స్ అండ్ ప్యానల్ డిస్కషన్స్ జరపడం జరుగుతుంది. సో ఈ సమ్మిట్లో దాదాపు 1000 మంది డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఐఐటీస్ పాల్గొంటారు. ఐఐటీ డైరెక్టర్స్, దాంతోపాటు స్టార్టప్ సిఇఓస్, ఇండస్ట్రీ లీడర్స్, వెంచర్ క్యాపిటల్ నెట్వర్క్స్ అండ్ పానెట్ అలుమిని నెట్వర్క్ అందరూ ఈ సమావేశానికి హాజరయ్యి అక్కడ మనం జరిపే స్ట్రాటజిక్ రౌండ్ టేబుల్ డిస్కషన్స్ అండ్ ప్యానల్ డిస్కషన్స్ లో స్పెసిఫిక్ థీమ్ ఓరియంటెడ్ అవుట్కమ్స్ వైపు మనము అజెండా ప్రిపేర్ చేశాము.
1: పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యంతో డీప్టెక్ ఆవిష్కరణ, పరిశోధన, పెట్టుబడులకు దీర్ఘకాలిక వేదిక ఏర్పడుతుందని పాన్ ఐఐటి ఇండియా వైస్ చైర్మన్ డాక్టర్ అమితాబ్ రంజన్ తెలిపారు. పాన్ ఐఐటి ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలకు చెందిన సుమారు 500,000 మంది పూర్వ విద్యార్థులతో కూడిన గ్లోబల్ అలుమ్ని నెట్వర్క్ అని ఆయన చెప్పారు. సమాజానికి తిరిగి సేవలందించడం, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం లక్ష్యంగా ఆవిష్కరణ, ఇంక్యుబేషన్, స్టార్టప్లు, పారిశ్రామికవేత్తల అభివృద్ది వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ముంబై, చెన్నై, హైదరాబాద్, జైపూర్ వంటి నగరాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించామని, ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో అక్టోబర్ 3వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 ఒకసారి నిర్వహించి ముగిసే కార్యక్రమం కాదని డాక్టర్ అమితాబ్ రంజన్ తెలిపారు. ప్రతి సంవత్సరం కొనసాగుతూ రాష్ట్రంలో ఆవిష్కరణ, ఇంక్యుబేషన్, పెట్టుబడులు, సాంకేతికత డీప్టెక్ అభివృద్దికి దీర్ఘకాలిక వేదికగా మారుతుందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లోని అంశాలకు అనుగుణంగా సదస్సు ఎజెండాను రూపొందించినట్టు తెలిపారు. ఎనర్జీ, ఇంధన వ్యయాల ఆప్టిమైజేషన్, బయో వ్యాలీ, క్వాంటం, కృత్రిమ మేధ, ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఏరోస్పేస్, తయారీ, వ్యవసాయ సాంకేతికత, నీటి భద్రత వంటి అంశాలపై ప్యానెల్ చర్చలు, నైపుణ్యాభివృద్దిపై ప్రత్యేక కీలక ఉపన్యాసం నిర్వహించనున్నట్టు వివరించారు. రాష్ట్రంలో ప్రతిభ ఉన్నప్పటికీ దానికి అనుగుణంగా మూలధనం, సాంకేతికత, పెట్టుబడులు, నైపుణ్యాలు, ఇంక్యుబేషన్, ఆవిష్కరణ అవకాశాలను అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ఐఐటీలతో ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, నైపుణ్యాల బదిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సదస్సులో ఐఐటీ డైరెక్టర్లు, ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, పరిశ్రమల ప్రముఖులు, స్టార్టప్లు, పెట్టుబడిదారులతో 3 రౌండ్ టేబుల్ చర్చలు నిర్వహించారు.

0: నిర్వహించనున్నట్టు చెప్పారు. ఐఐటీల ఉత్తమ విధానాలు, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల భాగస్వామ్యం, స్టార్టప్లకు పెట్టుబడులు వంటి అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పాన్ ఐఐటీ అమరావతి కౌన్సిల్, పాన్ ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్, 100 మంది సభ్యులతో గ్లోబల్ ఐఐటీ మెంటర్ నెట్వర్క్, 10 ఇండస్ట్రీ చైర్స్ వంటి కీలక సంస్థాగత వ్యవస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని డాక్టర్ అమితాబ్ రంజన్ తెలిపారు. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఐఐటీల ప్రతిభ, సాంకేతికత, పరిశోధన, పెట్టుబడులు, మెంటరింగ్ను అనుసంధానించి రాష్ట్రంలో బలమైన డీప్టెక్ ఎకోసిస్టమ్ను అభివృద్ది చేయడం లక్ష్యమన్నారు. అమరావతిని డీప్టెక్ హబ్గా అభివృద్ది చేయడంతో పాటు రాష్ట్రంలోని సహజ వనరులు, సముద్ర తీరం, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాంకేతికతతో అనుసంధానించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ది, ఇంధన స్వావలంబన, ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. సదస్సులో జరిగే ప్యానెల్, రౌండ్ టేబుల్ చర్చల నుంచి వెలువడే సూచనలు, సిఫార్సులను విధానపరమైన పత్రాలుగా క్రోడీకరించి డీప్టెక్ రంగానికి సమగ్ర విధానంగా రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ విధాన పత్రాల ఆధారంగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. సదస్సు ముగింపులో పాన్ ఐఐటీ అమరావతి ప్రకటన ద్వారా కీలక ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సులో పాల్గొని పరిశ్రమల ప్రముఖులు, ఐఐటీ డైరెక్టర్లు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, స్టార్టప్లు, పెట్టుబడిదారులతో నేరుగా చర్చించనున్నారని తెలిపారు.
1: ద సీఎం గారు ఇస్ టేకింగ్ సో మచ్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ మేకింగ్ దిస్ కాన్ఫరెన్స్ హ్యూజ్ సక్సెస్. దిస్ కాన్ఫరెన్స్ ఇస్ నాట్ ఏ స్టాండ్ అలోన్ ఎఫర్ట్, నాట్ ఏ వన్ నైట్ స్టాండ్. Because this, as per the CM Garu, this summit will be an annual affair, so that the vision of Swarn Andhra Pradesh 2047 can be achieved. And that's why leading to Viksit Bharat 2047.
0: Pratibha, Sanketikata, Mooladhanam, Pettubadlanu Anusandhanistu, Rashtranlo Balamaina Innovation Startup Ecosystem ku punadi veyadame sadasya lakshyamani Pan IIT Summit Chairman Swadeep Pillarasetty telipaaru. సదస్సును స్వర్ణాంధ్ర 2040లోని పలు స్తంభాలకు అనుగుణంగా రూపొందించామని చెప్పారు. క్లీన్ ఎనర్జీ, ఇంధన వ్యయాల ఆప్టిమైజేషన్, క్వాంటమ్, డీప్టెక్, ఏఐ, బయోవ్యాలీ, అగ్రిటెక్, రైతులు, నీటి భద్రత వంటి అంశాలపై చర్చలు నిర్వహించనున్నట్టు వివరించారు. కృత్రిమ మేధ ఏఐ, ఉపగ్రహ సమాచార వినియోగం ద్వారా వ్యవసాయ భూముల గుర్తింపు, పంటల పర్యవేక్షణ, భూముల డిజిటలీకరణ, రైతులకు రుణ సదుపాయాల మెరుగుదల, ఏఐ ఆధారిత గవర్నెన్స్ వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుందని తెలిపారు. ఐఐటీ డైరెక్టర్లు, ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొనే చర్చల్లో ఉత్తమ విద్యా విధానాలు, పరిశోధన, నిధుల సమీకరణ, విద్యార్థుల నైపుణ్యాభివృద్ది, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి అంశాలపై పరస్పర అవగాహన పెంపొందించనున్నట్టు తెలిపారు. దేశంలోని పలు ఐఐటీల డైరెక్టర్లు జేఎన్టీయు, కేఎల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఐటీ, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తదితర విద్యా సంస్థల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొంటారని చెప్పారు. మరో రౌండ్ టేబుల్లో పరిశ్రమల ప్రముఖులు, మూడో రౌండ్ టేబుల్లో వెంచర్ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్ల అభివృద్ధికి పెట్టుబడులు, ఇంక్యుబేషన్, మెంటరింగ్ అందించేందుకు పాన్ ఐఐటీ అమరావతి ఫండ్ ఏర్పాటు, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలపై చర్చించనున్నట్టు వివరించారు. యువత, విద్యార్థులు, స్టార్టప్ వ్యవస్థాపకులకు ఈ సదస్సు ద్వారా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఫౌండర్లు, పెట్టుబడిదారులతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుందని స్వదీప్ పిల్లారిశెట్టి తెలిపారు. ఆలోచనలు పంచుకోవడం, ప్రశ్నలు అడగడం, పెట్టుబడులు, మెంటరింగ్ అవకాశాలను తెలుసుకోవడం వంటి ప్రత్యక్ష అనుభవం యువతకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సదస్సు ప్రతి నగరం, పట్టణానికి చేరేలా ప్రత్యక్ష ప్రసారం కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించేలా ఇప్పటి నుంచే బలమైన ఇన్నోవేషన్ స్టార్టప్, పెట్టుబడులు, సాంకేతికత ఆధారిత ఎకోసిస్టమ్ను నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
2: 20 of the top investors in the country are coming in one place. Vallandaru add chesthe more than 1 lakh crores vallostunnaru. Pan IIT Amravati fund pettacha. Dabbulu etla pettali fund state lo. Meeta investment the Andhra Pradesh lo startups evarna pedthe chinna young crore lo ostarandi second year third year college poni 22 23 year olds. Can we create a fund where we can incubate these startups and grow? Andha degar nunchi best practices teeskuni Pan IIT Amravati fund gurinchi a round table lo discussion avutundi. Prathi oka round table ki oka పర్పస్ ఉందండి.
0: ఐఐటీల సాంకేతికతను స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుసంధానించి డీప్టెక్ పరిష్కారాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని పాన్ ఐఐటీ సమిట్ కో చైర్ రాజేష్ దాసరి తెలిపారు. పాన్ ఐఐటీ దేశంలోని 23 ఐఐటీలతో కూడిన గ్లోబల్ అలుమ్ని నెట్వర్క్ అని, ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా పూర్వ విద్యార్థులు, వివిధ సాంకేతిక సంస్థలు, పరిశోధనా సంస్థలు విశ్వవిద్యాలయాల్లో కీలక బాధ్యతలో ఉన్నారని తెలిపారు. పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్రంలో బలమైన ఇన్నోవేషన్, డీప్టెక్, పెట్టుబడులు, పరిశోధనల ఎకోసిస్టమ్ను నిర్మించడమే సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్లో

0: ప్రతిభ విద్యా సంస్థలు ఇంజనీరింగ్ కళాశాలలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ వాటికి మూలధనం అత్యాధునిక సాంకేతికత పరిశోధన మెంటరింగ్ మార్కెట్ అవకాశాలను అనుసంధానించడం కీలకమని తెలిపారు. 23 ఐఐటీల్లో అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం పరిశోధన ఫలితాలు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను రాష్ట్రానికి తీసుకువచ్చి స్థానిక అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడంలో పాన్ ఐఐటీ కీలక భాగస్వామిగా పనిచేయగలదన్నారు. డీప్టెక్ను కేవలం సాంకేతిక రంగానికే పరిమితం చేయకుండా స్వర్ణాంధ్ర 2047లోని 10 స్తంభాల లక్ష్యాలకు అనుసంధానించాలని తెలిపారు. పేదరిక నిర్మూలన, ఫార్మా, అగ్రిటెక్, మహిళా సాధికారత, మహిళా పారిశ్రామికవేత్తలు, ఎనర్జీ, వ్యయ నిర్వహణ, నీటి భద్రత వంటి రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కల్పించడమే లక్ష్యమన్నారు. ప్రత్యేకంగా ఏఐ ఆధారిత వ్యవసాయం ద్వారా పంటల నిర్వహణ, నీటి వినియోగం, ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయభివృద్దికి పరిష్కారాలను అభివృద్ది చేయవచ్చన్నారు. ఐఐటీ తిరుపతి ఇప్పటికే ప్రభుత్వంతో కలిసి ఇటువంటి సాంకేతికత పరిష్కారాలపై పనిచేస్తోందని తెలిపారు. ఇదే విధంగా నీటి శుద్ది, నీటి పునర్వినియోగం, తక్కువ వ్యయంతో నీటి నిర్వహణ వంటి అంశాల్లో ఐఐటీల్లో అభివృద్ది చేసిన పరిష్కారాలను రాష్టంలో విస్తృతంగా వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. డీప్టెక్ పరిశోధన ఆవిష్కరణ ద్వారా రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు, స్టార్టప్లు, పరిశ్రమలు ప్రయోజనం పొందేలా సాంకేతికతను ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో పాన్ ఐఐటీ ఒక యాక్సిలరేటర్గా కీలక భాగస్వామిగా పనిచేయగలదన్నారు. సదస్సులో ఐఐటీ డైరెక్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్లు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విద్యార్థులు ఒకే వేదికపైకి వచ్చి సంభాషణ, సహకారం, సమన్వయం ద్వారా స్పష్టమైన ఫలితాల సాధనకు కృషి చేయనున్నారని తెలిపారు.
1: 23 ఐఐటీల నుంచి ఒక 4 లక్షల పై చిలుకు మెంబర్స్ ఏదైతే వివిధ దేశాల్లో స్థిరపడి వివిధ ఉద్యోగాలు చేస్తా ఉన్నారో, కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ల నెట్వర్క్, అలానే స్టార్టప్ ఫౌండర్స్, యూనికార్న్స్ పెట్టిన వాళ్ల నెట్వర్క్, ఐఐటీ డైరెక్టర్స్ అందరూ, అలానే ప్రభుత్వాల్లో ఉన్న వివిధ శాఖల ఆఫీసర్స్ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వడం జరుగుతుంది. ఏవైతే అంశాల మీద సాంకేతికంగా కొత్తగా వచ్చిన అంశాలు గాని ఏవైతే ఉంటాయో అది మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో గాని, మండలంలో గాని దాన్ని మనం ఎలా వాడుకోవచ్చు, ప్రజలందరికీ కూడా ఒక సులభమైన విధానంలో సేవలు అందించడానికి చాలా వరకు వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. ఈ సమ్మిట్ విజయవంతం కావడానికి అందరి సహకారం కోరటం జరుగుతుంది.
0: మొత్తంగా పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 రాష్ట్ర అభివృద్దికి సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణలు, పెట్టుబడులను అనుసంధానించే కీలక వేదికగా నిలవనుంది. దేశంలోని 23 ఐఐటీల పూర్వ విద్యార్థుల నైపుణ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక నిపుణులు, పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారుల అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుసంధానించడం ద్వారా కొత్త అవకాశాలకు బాటలు వేయనుంది. డీప్టెక్ నుంచి అగ్రిటెక్ వరకు, క్వాంటమ్ నుంచి క్లీన్ ఎనర్జీ వరకు వివిధ రంగాల్లో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో దీర్ఘకాలిక సాంకేతిక భాగస్వామ్యాలకు ఈ సదస్సు మార్గం సుగమం చేయనుంది. డీప్టెక్, అగ్రిటెక్, క్వాంటమ్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ వంటి భవిష్యత్ రంగాల్లో పరిశోధన ఆవిష్కరణలు పెట్టుబడులను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో దీర్ఘకాలిక సాంకేతిక భాగస్వామ్యాలకు ఈ సదస్సు పునాది వేయనుంది. ఈ భాగస్వామ్యాలు నిరంతరం కొనసాగితే స్వర్ణాంధ్ర విజన్కు అనుగుణంగా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, సుసంపన్నమైన, సాంకేతికంగా అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ ఒక బలమైన వేదికగా నిలిచే అవకాశం ఉంది. పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుర్వేదం ఉపాధి అవకాశాలు ఈ అంశాన్ని గురించి నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ హృషికేష్ బెహ్రా గారితో పరిచయ కార్యక్రమం వినండి.
4: మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఔషధాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుని మన జీవన విధానంలో భాగం చేసిన పురాతన భారతీయ వైద్య విధానమే ఆయుర్వేదం. అనారోగ్యం వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడం మాత్రమే కాదు, ఆహారం, జీవనశైలి, ప్రకృతి, శరీరం, మనసు సమతుల్యతకు కూడా ఆయుర్వేదం ప్రాధాన్యత ఇస్తుంది. మరి ఇంత గొప్ప వారసత్వం ఉన్న ఆయుర్వేదంలో ఉన్న ఉపాధి అవకాశాల గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు పీజీ స్కాలర్ డాక్టర్ హృషికేష్ బెహ్రా గారు. నమస్తే సార్.
5: నమస్తే. శ్రోతలందరికీ జాతీయ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు. నేను డాక్టర్ హృషికేష్ బెహ్రా, డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజీలో ఎండి ఆయుర్వేద ఫైనల్ ఇయర్ చేస్తున్నాను.
4: మొదటిగా ఆయుర్వేదం చదవాలి అనుకునే విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, అసలు బీఏఎంఎస్ లో ప్రవేశం ఎలా ఉంటుంది?
5: ముఖ్యంగా బైపీసీ చదివిన ప్రతి విద్యార్థి ఎంబీబీఎస్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. డెంటల్ కోర్సెస్, వెటనరీ కోర్సెస్, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. తెలియని విషయం ఏంటంటే ఆయుర్వేదిక్ కూడా ఒక కోర్స్ అంటూ గవర్నమెంట్ ఉంది. అందులో ఆయుర్వేదాన్ని వృత్తిగా ఎంచుకోవాలనే విద్యార్థి మొదటి అడుగు బీఏఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ. 12వ తరగతి అంటే బైపీసీలో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విద్యార్హతలు పూర్తి చేసి నీట్ యూజీ ద్వారా బీఏఎంఎస్ లో ప్రవేశం పొందవచ్చు. నీట్ ఫలితాల తరువాత కౌన్సిలింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అయితే డాక్టర్ ఎన్టీఆర్ యుహెచ్ఎస్ ద్వారా, తెలంగాణలో అయితే కాలేజీ యూనివర్సిటీ ద్వారా కళాశాల కేటాయింపు జరుగుతుంది.
4: మరి బీఏఎంఎస్ పూర్తయిన తర్వాత విద్యార్థికి ప్రధానంగా ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి సార్?
5: బీఏఎంఎస్ తర్వాత కెరీర్ ఒకే దారిలో ఉండదు. ప్రధానంగా క్లినికల్ ప్రాక్టీస్, గవర్నమెంట్ సర్వీసెస్, అకాడమిక్ అండ్ టీచింగ్, రీసెర్చ్ వింగ్స్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, వెల్నెస్, పబ్లిక్ హెల్త్, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఆంటర్ప్రెన్యూర్షిప్, ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ వంటి అనేక రంగాలు ఉన్నాయి. అందుకే బీఏఎంఎస్ ను ఒక ఉద్యోగానికి దారితీసే డిగ్రీగా కాకుండా అనేక కెరియర్ పాత్వేస్ కు పునాదిగా చూడాలి.
4: క్లినికల్ ప్రాక్టీస్ లో బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్స్ కు ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
5: క్లినికల్ ప్రాక్టీస్ అన్నది డాక్టర్ గా చదవాలనుకునే ప్రతి విద్యార్థికి చాలా ఇంపార్టెంట్ అండ్ మైల్ స్టోన్ లాంటిది. అలాంటి క్లినికల్ ప్రాక్టీస్ ఒక బీఏఎంఎస్ లో అత్యంత ప్రత్యక్షమైన కెరియర్ పాత్వే. సో క్వాలిఫికేషన్, రిజిస్ట్రేషన్ మరియు వర్తించే రెగ్యులేషన్ కు అనుగుణంగా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ క్లినిక్స్, పంచకర్మ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్, ఆయుర్వేదిక రిసార్ట్స్ వంటి అనేక రంగాల్లో పనిచేయవచ్చు. తర్వాత పీజీ స్పెషలైజేషన్ ద్వారా నిర్దిష్టమైన విభాగంలో చేరి మరింత క్లినికల్ ఎక్స్పర్టైజ్ పొందవచ్చు. రోగికి నాణ్యమైన వైద్యం అందించడం ఒక బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్ కు అత్యంత ముఖ్యమైన బాధ్యత.
4: బీఏఎంఎస్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
5: ఎలా అయితే ఎంబీబీఎస్ లో ఎండి, ఎంఎస్ అని ఎలా ఉంటుందో, బీఏఎంఎస్ తర్వాత కూడా ఎండి ఆర్ ఎంఎస్ ఆయుర్వేద ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ చేయవచ్చు. కాయ చికిత్స, పంచకర్మ, శల్యతంత్ర, శాలక్యతంత్ర, ప్రసూతి, స్త్రీరోగ, రసశాస్త్ర, ద్రవ్యగుణ, రోగ నిదాన, కౌమారభృత్య, మానసరోగ, స్వస్థవృత్త, ఇలా అనేక విభాగాల్లో మనం స్పెషలైజేషన్ సాధించవచ్చు. పీజీ తర్వాత క్లినికల్ ప్రాక్టీస్, టీచింగ్, రీసెర్చ్ అండ్ అకాడమిక్స్ వంటి అవకాశాలు మరింత విస్తరిస్తాయి.
4: మరి అకాడమిక్ లేదా టీచింగ్ కెరీర్ లోకి వెళ్లాలి అనుకునే వారికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
5: ముఖ్యంగా ఈ డాక్టర్స్ అందరూ ఎవరైతే పీజీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నిజంగా అకాడమిక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే పీజీ స్పెషలైజేషన్ తర్వాత ఆయుర్వేదిక్ కాలేజెస్ లో అకాడమిక్ అండ్ టీచింగ్ కెరీర్ ని ఎంచుకోవచ్చు. ఇక్కడ కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాదు, కమ్యూనికేషన్, టీచింగ్ మెథడాలజీ, స్టూడెంట్ ఇంటరాక్షన్, అసెస్మెంట్ స్కిల్స్ కూడా ముఖ్యమైనవి. సో ఈ టీచింగ్ పాత్వేలో ఎన్టెట్, నేషనల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి విద్యార్థులు తెలుసుకోవాలి. సో ఎన్సీఐఎస్ఎం నిర్వహించే ఎన్టెట్ టీచింగ్ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, స్టూడెంట్ సైకాలజీ వంటి అంశాలను అంచనా వేస్తుంది.
4: సార్ మరి బీఏఎంఎస్ తర్వాత సొంతంగా క్లినిక్ స్టార్ట్ చేయొచ్చా?
5: సొంతంగా క్లినిక్ స్టార్ట్ చేయడం అన్నది ప్రతి ఒక్క స్టూడెంట్ కల. సో అవసరమైన ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ తో పాటు సంబంధిత రాష్ట్ర చట్టాలు, రెగ్యులేషన్స్ ను పాటిస్తూ ఆయుర్వేద క్లినిక్ ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే క్లినిక్ అనేది ఆపర్చునిటీతో పాటు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ కూడా. పేషెంట్ ను శ్రద్ధగా వినడం, ప్రాపర్ హిస్టరీ తీసుకోవడం, ఎగ్జామినేషన్ చేయడం, అవసరమైన ఇన్వెస్టిగేషన్ సూచించడం మరియు అవసరమైనప్పుడు టైమ్లీ రిఫరల్ చేయడం కూడా చాలా ముఖ్యం.
4: యూజీసీ నీట్ ద్వారా ఆయుర్వేద స్టూడెంట్స్ కు ఎలాంటి అవకాశాలు ఉంటాయి సార్?
5: యూజీసీ నెట్ అనేది నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్. ఇందులో టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ కు సంబంధించి పేపర్ 1 తో పాటు ఆయుర్వేద బయాలజీ కూడా ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదాన్ని బయాలజీ, జెనెటిక్స్, జీనోమిక్స్, మాలిక్యులర్ సైన్సెస్ వంటి ఆధునిక శాస్త్రాలతో అనుసంధానించాలనుకునే వారికి ఇది ఒక ఆసక్తికరమైన అకాడమిక్ రీసెర్చ్ పాత్వే.
4: రీసెర్చ్ రంగంలో బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్స్ కు ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
5: రీసెర్చ్ అనేది ఆయుర్వేదంలో చాలా విస్తృతమైన కెరియర్ ఏరియా. సో క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ రీసెర్చ్, ఫార్మకాలజీ, మెడికల్ ప్లాంట్ రీసెర్చ్, స్టాండర్డైజేషన్, పబ్లిక్ హెల్త్ రీసెర్చ్, బయోస్టాటిస్టిక్స్ వంటి రంగాల్లో మనం పనిచేయొచ్చు. ఆర్ఏఆర్ఐ రీజనల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది. వీటిలో బీఏఎంఎస్ క్వాలిఫికేషన్ ఉంటే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మరియు పీజీ ఉంటే వాళ్ళకి రీసెర్చ్ ఆఫీసర్స్గా కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి.
4: మరి ఆయుర్వేద రీసెర్చ్ను మోడర్న్ సైన్స్తో ఎలా అనుసంధానించవచ్చు?
5: ఇది నేటి తరం ఆయుర్వేద స్టూడెంట్స్కు చాలా ఆసక్తికరమైన విషయం. ఆయుర్వేద రీసెర్చ్ను జెనెటిక్స్, జీనోమిక్స్, మాలిక్యులర్ బయాలజీ, డ్రగ్ సేఫ్టీ, ప్రిసిషన్ మెడిసిన్, బయోస్టాటిస్టిక్స్, క్లినికల్ రీసెర్చ్ వంటి ఆధునిక శాస్త్రాలతో అనుసంధానించవచ్చు. అంటే ఒక ఆయుర్వేద స్టూడెంట్కు క్లాసికల్ నాలెడ్జ్తో పాటు మోడర్న్ రీసెర్చ్, మెథడాలజీ నేర్చుకుంటే ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్లో కొత్త అవకాశాలు తెచ్చుకుంటాయి. ట్రెడిషన్ గివ్స్ అస్ ద నాలెడ్జ్, రీసెర్చ్ హెల్ప్ అస్ వాలిడేట్, స్టాండర్డైజ్ అండ్ కమ్యూనికేట్ ఇట్ సైంటిఫికల్లీ.
4: ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో బీఏఎంఎస్ స్టూడెంట్స్కు ఉన్న కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి సార్?
5: ఓన్లీ అకాడమిక్ సైడ్, క్లినికల్ సైడ్ మాత్రమే కాకుండా బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్స్కు ఆయుర్వేదిక్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో కూడా ఒక ముఖ్యమైన కెరియర్ సెక్టర్. ఫార్ములేషన్ డెవలప్ చేయడం, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, స్టాండర్డైజేషన్, క్లినికల్ రీసెర్చ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇలాంటి విభాగాల్లో కూడా అవకాశాలున్నాయి. అలాగే మెడిసినల్ ప్లాంట్స్, హెర్బల్ ప్రొడక్ట్స్, నేచురల్ కాస్మెటిక్స్ మరియు వెల్నెస్ ప్రొడక్ట్స్ రంగాల్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి.
4: గవర్నమెంట్ సెక్టార్లో బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్స్ ఉండే అవకాశాలు చెప్తారా?
5: గవర్నమెంట్ సెక్టార్లో ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్, ఆయుర్వేదిక్ హాస్పిటల్లో, డిస్పెన్సరీస్లో, ఆయుష్ సర్వీసెస్, పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ వంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఎయిమ్స్లో కూడా ఆయుష్ రిలేటెడ్ పొజిషన్స్, సిజిహెచ్ఎస్, ఈఎస్ఐ, ఎన్హెచ్ఎం వంటి విభాగాలను కూడా పరిశీలించవచ్చు. సిసిఆర్ఎస్ వంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో కూడా రీసెర్చ్ రిలేటెడ్ పొజిషన్స్ కూడా ఉంటాయి. అర్హతలకు అనుగుణంగా యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్ వంటి కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ కూడా విద్యార్థులు పరిశీలించవచ్చు.
4: బీఏఎంఎస్ తర్వాత ఆయుర్వేదకు సంబంధించిన ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి, అందులో ఉండే అవకాశాల గురించి చెప్తారా?
5: బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్ తన క్వాలిఫికేషన్, రిజిస్ట్రేషన్ మరియు వర్తించే రెగ్యులేషన్స్ కు అనుగుణంగా ఆయుర్వేదిక్ క్లినిక్, పంచకర్మ సెంటర్, వెల్నెస్ సెంటర్ వంటి హెల్త్ కేర్ వెంచర్స్ ను ప్రారంభించవచ్చు. అలాగే హెర్బల్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్, వెల్నెస్ ప్రొడక్ట్స్ వంటి రంగాల్లో ఆంటర్ప్రెన్యూర్షిప్ చేయవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బిజినెస్ కు మెడికల్ నాలెడ్జ్తో పాటు మేనేజ్మెంట్, ఫినాన్స్, కమ్యూనికేషన్, క్వాలిటీ స్టాండర్డ్స్, మార్కెటింగ్ మరియు రెగ్యులేటరీ నాలెడ్జ్ కూడా అవసరం. సో ఉద్యోగం వెతకడం ఒక మార్గం, ఉపాధిని సృష్టించడం మరో మార్గం.
4: బీఏఎంఎస్ పూర్తయిన తర్వాత ఆయుర్వేద కాకుండా ఇతర హెల్త్ కేర్ ఫీల్డ్ లోకి వెళ్ళొచ్చా?
5: బీఏఎంఎస్ తర్వాత తమ ఎలిజిబిలిటీకి అనుగుణంగా అనేక ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్స్ ను పరిశీలించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎంపీహెచ్, క్లినికల్ రీసెర్చ్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్, న్యూట్రిషన్ అండ్ డయటిక్స్, బయోస్టాటిస్టిక్స్, మెడిసినల్ ప్లాంట్ రీసెర్చ్.
4: ఆయుర్వేదకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి?
5: ఆయుర్వేద కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాదు, ఆయుర్వేదకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వివిధ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. హెల్త్ అండ్ వెల్నెస్ టూరిజం, ఆయుర్వేద రిసార్ట్స్, వెల్నెస్ సెంటర్స్, హెర్బల్ మెడిసిన్స్, నేచురల్ కాస్మెటిక్స్, రీసెర్చ్ కొలాబరేషన్స్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వంటి రంగాల్లో అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాతో పాటు ఇంకొన్ని దేశాల్లో కూడా ఆయుర్వేద రిలేటెడ్ వెల్నెస్ రిసర్వీసెస్ పై ఆసక్తి ఉంది.
4: చివరిగా బీఏఎంఎస్ విద్యార్థులు తమ కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? దానికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి?
5: విద్యార్థులు తమ కెరీర్ ను ప్రధానంగా మూడు కేటగిరీస్ ఆర్ బ్రాడ్ డైరెక్షన్స్ లో ఆలోచించవచ్చు. మొదటిది క్లినికల్ సైడ్, రెండోది అకాడమిక్ సైడ్, మూడోది ఇండస్ట్రీ సైడ్. సో ఇది ఒకదానికొకటి వేరు కాదు. ఒక క్లినిషియన్ రీసెర్చర్ కావచ్చు, ఒక రీసెర్చర్ ఆంటర్ప్రెన్యూర్ కావచ్చు, అలాగే ఒక బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్, క్లినికల్ రీసెర్చర్ లేదా హెల్త్ కేర్ మేనేజర్గా కూడా తన కెరీర్ను విస్తరించవచ్చు. కాబట్టి ముందుగా మన ఆసక్తి, యాప్టిట్యూడ్ మరియు లాంగ్ టర్మ్ గోల్ ఏమిటో గుర్తించాలి. ఆ తర్వాత మనం ఎంచుకున్న రంగానికి అవసరమైన నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ను క్రమంగా అభివృద్ధి చేసుకుంటూ రావాలి. ముఖ్యంగా ఇతరులతో పోల్చుకోవడం కంటే మనకు సరిపోయే కెరీర్ పాత్రను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
4: ఒకప్పుడు ఆయుర్వేదం అంటే కేవలం చికిత్సకు సంబంధించిన రంగంగా మాత్రమే చూసేవాళ్లం. కానీ ఇప్పుడు కాలంతో పాటు అవకాశాలు మారుతున్నాయి, ఇంకా ఎన్నో కొత్త ఉపాధి అవకాశాలు ఉన్నాయని మనకు తెలియజేశారు డాక్టర్ హృషికేశ్ బెహ్రా గారు. ధన్యవాదాలు సార్.
3: మీరింతవరకు ఆయుర్వేదం, ఉపాధి అవకాశాలు ఈ అంశాన్ని గురించి నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ హృషికేష్ బెహ్రా గారితో

0: పరిచయ కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తెలుగు చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా మనసులో మాట చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు వేటూరి సాహిత్యానికి.

ఎస్పి చరణ్ పాడిన ఈ పాటతో చిత్రగీతాలు సమాప్తం. ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. కొంచెంసేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: మీరింతవరకు రేఖామురళి ఆర్ట్స్ ద్వారా 1965 విడుదలైన దేవత చిత్రం నుంచి పాటలు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో. సమయం 12:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో

0: ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్లో వడోదరాలో పర్యటిస్తున్నారు. మహారాజా సాయిజీరావు విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తారు. అనంతరం వడోదరాలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ నవీకరణ కోసం ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రాజెక్టు ప్రారంభిస్తారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం అనేది కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఒక బలమైన మార్గమని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకచోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రీయ కవి రామ్ధారి సింగ్ ధింకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో జాగృతిని నింపే ధింకర్ ఉద్వేగభరిత కవితలు నేటికీ దేశ ప్రజల హృదయాల్లో వీరత్వాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మగౌరవాన్ని నింపుతూనే ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మాతృభూమిపై భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రామ్ధారి సింగ్ ధింకర్కు నివాళులర్పించారు. హిందీ సాహిత్య గగనంలో ధింకర్ స్థానం కేవలం ఒక గొప్ప కవిగా మాత్రమే కాదని, జాతి చైతన్యాన్ని, ప్రజాభావాలను, సామాజిక స్పృహను తన కళంతో అక్షరరూపించిన సాహిత్యవేత్త అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని తెలిపారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
1: We can see that in conflicts and geopolitical tensions, in the disruption of supply chains, in increasing trade barriers, fragmented investment flows, climate shocks, and the fact that international law and rules are under great pressure.
0: ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో భారత్కు ఉన్న ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కు దాటిందని వెల్లడించారు.
1: India has emerged as one of the major world economies. Our GDP has more than doubled, growth has remained robust, and India today combines a large and increasingly skilled human resource base with increasing capabilities, growing market, a strong digital infrastructure, and expanding technology capabilities.
0: భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పేస్లెస్ అసెస్మెంట్, ప్రీపెయిల్ ఐటీ రిటర్న్స్, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తించాయని తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
2: Technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards and the practical tools that give a cooperation

0: like ours a durable institutional shape.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలన్న లక్ష్యంతో ఈ పథకం చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడలు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా గల్ఫ్ సహకార మండలి అరబ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దం తీవ్రమై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వస్తులు, ఇరాన్ చెక్ పాయింట్లు అలాగే నియంత్రణ తప్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలవైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఒడిశాలో పలు దక్షిణ తీరప్రాంత జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరదాటే సమయంలో వరదలు, కొండచెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు తీవ్రతరం చేస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణాద్ ధాలివాల్, రైజా థెల్లాన్ త్రయం కాంస్య పథకం సాధించింది. పురుషుల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుడు జయమీనా కాంస్య పథకం సాధించారు. ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జయమీనా 2-4 తేడాతో జపాన్కు చెందిన టకుయా కురోసాకా చేతిలో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకున్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్టపతి ద్రౌపది వర్ము, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరోవైపు రోయింగ్లో బాల్రాజ్ పన్వర్, సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ ఫైనల్స్ చేరుకున్నారు. బాక్సింగ్లో జాదుమణి సింగ్, సాక్షి చౌదరి ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు. పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్, మహిళల ఉషు హాకీ మ్యాచ్లు ఈ రోజు జరగనున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయేజీరావు విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత, వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాష్ రావు.
1: ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ కిరణ్మయి గారు నేత్ర వైద్య నిపుణులు వచ్చారు. వాళ్ళని అడిగి ఈ కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, లక్షణాలు, నివారణ ఏ విధంగా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ఈ కళ్ళకు సంబంధించి ఏ విధమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయండి? మీ హాస్పిటల్కి వచ్చే రోగులు ఏ విధంగా చెబుతూ ఉంటారు?
2: కంటికి సంబంధించిన చాలా రుగ్మతలు ఉంటాయండి. అది వయసును బట్టి ఉంటాయి. జనరల్గా చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం చూసేది దృష్టిలోపం, అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, సరిగ్గా కనిపించకపోవడం. అలాంటి పిల్లలు ఏంటంటే టీవీ బాగా దగ్గరికి వెళ్ళిపోయి చూడడం కానీ, కళ్ళు స్క్వీజ్ చేసి చూడడం కానీ చేస్తారు. అంటే వాళ్ళకి క్లియర్గా కనిపించట్లేదు అని. క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డ్ అది కూడా వాళ్ళకి క్లియర్గా కనిపించట్లేదు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఐ చెకప్ చేసి కళ్ళ జోడిస్తే చాలా బాగా కనిపిస్తుంది. అది చాలాసార్లు మనం ఇగ్నోర్ చేస్తాం, ఎందుకంటే పిల్లలు వచ్చి చెప్పలేరు కదా నాకు కనిపించట్లేదు అని చెప్పి. సో అలాంటప్పుడు మనం ఇగ్నోర్ చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి జనరల్గా అట్లీస్ట్ ఎల్కేజీ జాయిన్ అయ్యే ముందు 5 ఇయర్స్ ఏజ్లో ఒకసారి ఐ చెకప్ చేయించుకుంటే, తర్వాత ఏదన్నా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా చూపించాలి. అంటే ఎక్కువ శాతం కళ్ళు స్క్వీజ్ చేస్తారు, కళ్ళు ఇలా దగ్గరగా పెట్టుకుని చూస్తారు క్లియర్గా కనిపించడానికి. కళ్ళు ఎక్కువ నలుపుతూ ఉంటారు, కళ్ళు దురదలు వస్తుంటాయి. ఇవి జనరల్గా ఐ అలర్జీస్ ఉంటే ఇలా కళ్ళు దురదలు వస్తాయి. అలా కళ్ళు ఎక్కువ నలుపుతూ ఉంటే కార్నియా కర్వేచర్ మారి కెరటోకోనస్ అనే ప్రాబ్లం రావచ్చు. సో పిల్లలు ఎప్పుడన్నా ఎక్కువగా కళ్ళు నలుపుతూ ఉంటే పేరెంట్స్ అది కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే ఐ చెకప్ చేయించుకోవాలి. పెద్ద వయసుకి వచ్చేటప్పటికి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే శుక్లాలు రావచ్చు, క్యాట్రాక్ట్ అంటారు. శుక్లంతో పాటు గ్లకోమా అనే ప్రాబ్లం రావచ్చు, నీటి కాసల వ్యాధి అంటారు. షుగర్ బీపీ ఉన్నప్పుడు డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి అనే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చండి.
1: ఇప్పుడు మీరు చెప్పారు క్యాట్రాక్ట్ అని చెప్పి, ఆ క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు ఆ రోగికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయండి?
2: సో జనరల్గా ఏంటంటే అర్లీగా ఉన్నప్పుడు పెద్దగా సిమ్టమ్స్ ఏమీ ఉండవు. గ్రాడ్యువల్గా క్యాట్రాక్ట్ పెరిగే కొద్దీ వాళ్ళకి మసక్గా ఉంటుంది, ముందు కనిపించే అంత క్లియర్గా కనిపించదు. వెహికల్ అది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ గ్లేర్ ఉండడం, వెలుతురు వైపు చూస్తే చక్రాల్లాగా కనిపించడం, టీవీ సరిగ్గా కనిపించకపోవడం, న్యూస్ పేపర్ సరిగ్గా కనిపించకపోవడం, మెయిన్గా చూపు తగ్గుతుంది క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు. ఎర్లీ స్టేజెస్లో తెలుసుకోలేకపోయినా క్యాట్రాక్ట్ ముదిరే కొద్దీ వాళ్ళకి క్రమంగా చూపు తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం శుక్లాలకి ఆపరేషన్ చేసి ఆ క్యాట్రాక్ట్ రిమూవ్ చేసి వేరే ఆర్టిఫిషియల్ లెన్స్, ఇంట్రాక్యులర్ లెన్స్ అంటారు, దాన్ని కంట్లో అమరుస్తాం అన్నమాట.
1: ఈ ఆపరేషన్ ప్రక్రియ ఎన్ని రోజులు పడుతుందండి?
2: పూర్వకాలం లాగా కాదు. ఇప్పుడు క్యాట్రాక్ట్ అనేది రిలేటివ్గా బాగా అడ్వాన్సెస్ వచ్చాయి. సో క్యాట్రాక్ట్ అనేది పెద్ద ఆపరేషన్ కాదు, కుట్లు అవన్నీ జనరల్గా ఏమీ ఉండవు, చిన్న ఆపరేషనే. కంట్లో ఉన్న లెన్స్ని టెక్నాలజీ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసి మిషన్తో దాన్ని రిమూవ్ చేస్తాం అల్ట్రాసౌండ్ ఎనర్జీతో. తర్వాత మనము క్యాలిక్యులేట్ చేసి ఎంత పవర్ అద్దం పడుతుంది అనేది చూసుకుని న్యాచురల్ లెన్స్ ప్లేస్లో ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతాము. జనరల్గా ఏంటంటే ఒక వారంలో పూర్తి రికవరీ ఉంటుంది. ఈ మధ్య కాలం చేసే క్యాట్రాక్ట్ ఆపరేషన్కి మత్తుకి ఇంజెక్షన్ కూడా అవసరం లేకుండా జస్ట్ డ్రాప్స్ వేసి కూడా చేస్తున్నాము. అదే రోజుకే పంపించేస్తాము, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక వారంలో వాళ్ళు అన్ని పనులు ఇదివరకటిలాగా చేసుకోవచ్చు.
1: ఇదివరకు అయితే ఈ విధమైనటువంటి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసినట్లయితే వారం రోజులు, 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సినటువంటి అవసరం పడేది. ఇప్పుడు ఏంటట్లయితే ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తున్నారో ఆ రోజే పంపించే అవకాశం ఉందన్నమాట. ఇంకే విధమైనటువంటి రోగాలతో వస్తూ ఉంటారండి క్యాట్రాక్ట్ కాకుండా?
2: ముఖ్యంగా నేను ఎక్కువ చూసేది గ్లకోమా ప్రాబ్లం అండి. నేను గ్లకోమా స్పెషలిస్ట్ని. సో గ్లకోమా అంటే నీటి కాసల వ్యాధి. ఈ ప్రాబ్లం ఏంటంటే మన శరీరంలో బీపీ ఎలా ఉంటుందో కంట్లో కూడా బీపీ ఉంటుంది. ఎలా అయితే మనం బీపీ వస్తే బీపీ టాబ్లెట్స్ వేసుకుంటామో, ఈ గ్లకోమా అనే ప్రాబ్లం వస్తే జీవితాంతం ఐ డ్రాప్స్ వేసుకుంటామన్నమాట. సో ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి సాధారణంగా సిమ్టమ్స్ ఏమీ ఉండవు. సో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అని కూడా తెలియదు. సో ప్రాబ్లం బాగా పెరిగే కొద్దీ సైడ్ చూపు తగ్గిపోతుంది. సో సెంటర్లో అంటే నేరుగా బాగా కనిపిస్తుంది, కానీ పెరిఫరీలో అంటే పక్క చూపు గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి బాగా చూపు తగ్గే వరకు ప్రాబ్లం వచ్చిందని కూడా తెలియదు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రెగ్యులర్ ఐ చెకప్. ఒక 40 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి స్పెషల్గా ఫ్యామిలీలో ఎవరికైనా గ్లకోమా ఉన్నా కానీ, వాళ్ళు ఏదన్నా కారణం వల్ల స్టీరాయిడ్స్ వాడుతున్నా కానీ ఆర్ శరీరానికి సంబంధించి వేరే ఇంకేమైనా మాత్రలు వాడుతున్నా కానీ వాళ్ళు రెగ్యులర్ ఐ చెకప్ చేసుకోవాలి. హై మైనస్

0: పవర్ ఉన్న హై ప్లస్ పవర్ ఉన్న వాళ్ళకి గ్లకోమా వచ్చే అవకాశం ఉంటుంది. ఎర్లీగా ఈ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి చూపు పోకుండా కాపాడగలము. ఒకసారి చూపు పోతే మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేము. అందుకే దీన్ని చూపు దొంగ అంటారు. సైలెంట్ డిసీజ్ అన్నమాట ఇది.
1: గ్లకోమాని గుర్తించడం కష్టం అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తికి తనకు గ్లకోమా ఉంది అని తెలియదు కదా, మరి ఆ వ్యక్తి ఏం చేయాలి?
0: ఆ వ్యక్తికి గ్లకోమా ఉంది అని మనం ఎలా తెలుసుకుంటామంటే వాళ్ళు జస్ట్ రెగ్యులర్ చెకప్కి వస్తేనే. సో అందుకే ఒక వయసు దాటిన తర్వాత ఐ చెకప్ని ఇగ్నోర్ చేయకూడదు. ఎలా అయితే మనం షుగర్ చెక్ చేసుకుంటాము, బీపీ చెక్ చేసుకుంటాము, అలా ఒక వయసు వచ్చిన తర్వాత ఐ హెల్త్ కూడా మనము చూసుకోవాలి. ఒక ఐ చెకప్ చేయించుకుని, కాంప్రిహెన్సివ్గా మొత్తం ఐ చెకప్ చేయించుకుని కంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి.
1: సరేనండి, మరి ఇప్పుడు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా సరే ఏ విధమైనటువంటి లక్షణాలు బయటపడతాయి ఈ కంటి వ్యాధికి సంబంధించినటువంటి విషయంలో?
0: సో షుగర్ బీపీ ఉంటే కూడా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డయాబెటిక్ రెటినోపతి అంటారు, హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటారు. అంటే షుగర్ వచ్చిన 5 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి స్పెషల్గా షుగర్ కంట్రోల్లో లేదనుకోండి వాళ్ళకి రెటీనాలో చేంజెస్ వస్తాయి. ఆ రెటీనాలో వచ్చే చేంజెస్లో 2 రకాలు ఉంటాయి. ఒక రకము చాలా సివియర్ ఫామ్, ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. అందులో కొత్త రక్తనాణాలు వచ్చి కంట్లోకి బ్లీడింగ్ అవుతుంది. అలాంటప్పుడు చూపుకే ప్రమాదం ఉంది. సో అన్ఫార్చునేట్లీ ఈవెన్ షుగర్ వల్ల వచ్చే చేంజెస్కి కూడా పెద్దగా సింప్టమ్స్ ఏమీ ఉండవు. చూపు మెల్లిగా తగ్గుతుంది తప్పితే సింప్టమ్స్ ఏమీ ఉండదు. కాబట్టి షుగర్ వచ్చిన 5 ఇయర్స్ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కంపల్సరీగా రెటినా చెకప్ చేయించుకోవాలి. అదే రెటినా ప్రాబ్లం స్టార్ట్ అయింది అని తెలిసాక every 6 months చెకప్ చేయించుకోవాలి. అండ్ ఈ ప్రాబ్లం వచ్చిందని తెలిసాక దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. రెటినాలో ఇంజెక్షన్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి. సో మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి చూపు మనం పోకుండా మనం కాపాడచ్చు. ఒకసారి రెటినా అంతా డ్యామేజ్ అయిపోయాక మనం ఆపరేషన్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.
1: ఇప్పుడు మీరు పరీక్షలు చేయించుకోమని చెప్పారు కదా, ఏ విధమైనటువంటి పరీక్షలు ఉంటాయండి?
0: సో నార్మల్గా ఎక్కువ మంది ఏమనుకుంటారంటే నాకు చూపు అంతా బాగానే ఉంది కదా, చెకప్ చేసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పి. సో ఐ చెకప్లో ఒట్టి సైట్ చెకప్ే కాదు, ఇంకా చాలా ఎక్కువ చెకప్స్ ఉంటాయి. సైట్ చెకప్ అనేది జస్ట్ ఐ చెకప్లో ఒక చిన్న భాగము. సో సైట్ చెకప్ అయిపోయిన తర్వాత మనం కంట్లో ఉన్న కన్ను పాప ప్యూపుల్ ఎలా రియాక్ట్ అవుతుందో లైట్ వేసి చూస్తాము. కంట్లో ఉన్న మజిల్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా, మూమెంట్ బాగుందా అనేది చూస్తాము. స్లిట్ ల్యాంప్ అనే మెషిన్ ద్వారా కన్ను మొత్తం చెక్ చేస్తాము. నల్లగుడ్డ ఎలా ఉంది, లెన్స్లో ఏమన్నా శుక్లం ఉందా, కంట్లో నీరు ప్రవహించే మార్గం సరిగ్గా ఉందా లేదా అని. తర్వాత డ్రాప్స్ వేస్తాము. డ్రాప్స్ వేసిన ఒక అరగంట సేపు ఆగిన తర్వాత లోపల రెటీనా చెకప్ చేస్తాము. ఆ రెటీనా చెకప్ చేశాక మనకి ఈ డయాబెటిక్ రెటినోపతి ఉందా, గ్లకోమా ఉందా, షుగర్ వల్ల ఏమైనా చేంజెస్ ఉన్నాయా, బీపీ వల్ల చేంజెస్ ఉన్నాయా తెలుస్తాయి. తర్వాత కంట్లో ప్రెషర్ కూడా చెక్ చేస్తాము. ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటారు, సాధారణంగా 20 లోపల ఉండాలి. సో ఈ ఐ చెకప్లో భాగంగా ప్రెషర్ కూడా చెక్ చేస్తాము. ఇవన్నీ నార్మల్గా ఉంటే పర్వాలేదు, వీటిల్లో ఏమైనా తేడా ఉంటే అప్పుడు మనం స్పెషల్ టెస్టులు చేస్తాము. గ్లకోమాకి ఫీల్డ్ టెస్ట్ అనేది చేస్తాము. అలా చాలా రకరకాల టెస్టులు ఉంటాయి.
1: అప్పుడప్పుడు పిల్లలకి దెబ్బలు తగులుతుంటాయండి కంటికి, అప్పుడు కార్నియా దెబ్బ తిందని లేకపోతే మరొక కంటికి సంబంధించినటువంటి ఏదో ఒక లోపం జరిగిందని అంటూ ఉంటారు. యూజువల్గా అలా దెబ్బలు తగిలినప్పుడు కానీ కిందకు పడినప్పుడు కానీ ఏ విధమైనటువంటి లోపం వచ్చే అవకాశం ఉందండి కంటికి?
0: కంట్లో దెబ్బ తగిలినప్పుడు 2 రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి బ్లంట్ ఇంజరీ అంటారు, అంటే ఏ భాగము టేర్ అవ్వడం అలా ఏమీ ఉండదు, దెబ్బ బాగా గట్టిగా తగలడం వల్ల కంట్లో బ్లీడింగ్ అవ్వడం కానీ కంట్లో నీరు ప్రవహించే మార్గము డ్యామేజ్ అవ్వడం వల్ల కంట్లో ప్రెషర్ పెరిగి గ్లకోమా వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా డైరెక్ట్గా ఏదైనా పదునైన ఆబ్జెక్ట్, పెన్సిల్ కానీ ఆర్ ఏదైనా చాక్ కానీ అలాంటిది ఏమన్నా కంటికి తగిలితే కార్నియా పైన ఉన్న పొర టేర్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు లోపల ఉండే భాగాలన్నీ లెన్స్కి డ్యామేజ్ అవ్వచ్చు, రెటినాలో బ్లీడింగ్ అవ్వచ్చు, అలా అయ్యే ప్రాబ్లం ఉంది. అలా ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో కంటికి ఇంజురీ ప్రివెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో పిల్లల దగ్గర ఎప్పుడు మనం షార్ప్ ఆబ్జెక్ట్స్ అనేవి వాళ్ళకి అందుబాటులో ఉండకుండా చూసుకోవాలి, స్పెషల్లీ పెన్సిల్స్ ఇలాంటివి.
1: మంటల దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు డ్యామేజ్ అవుతుంటాయి కొంతమందికి, ఇమీడియట్గా వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలండి?
0: కంటికి మంట నిప్పు ద్వారా మెయిన్గా ఎక్కువగా దివాళీ టైంలో అవుతుంది. దివాళీ క్రాకర్స్ పేల్చేటప్పుడు ఎక్కువ శాతం పిల్లలకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏంటంటే మరీ దగ్గరగా వెళ్ళి క్రాకర్స్ కాల్చకూడదు. రెండోది ఏంటంటే ఎప్పుడూ ఐ ప్రొటెక్షన్కి సేఫ్టీ గాగిల్స్ కానీ సేఫ్టీ గ్లాసెస్ కానీ వేసుకుని కాల్చాలి. అండ్ ఆల్వేస్ దివాళీ క్రాకర్స్ కాల్చేటప్పుడు పేరెంట్స్ పక్క నుండి సూపర్వైజ్ చేస్తూ ఉండాలి.
1: డాక్టర్ గారు, ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకి స్కూళ్ళకి వెళ్లకుండా ఆన్లైన్ పాఠాలు కానీ, అలాగే పెద్దలు కూడా ఆఫీసులు కూడా ఆన్లైన్ వర్క్ చేయడం జరుగుతుంది కదా, ఈ సందర్భంగా కంప్లీట్గా కంటిన్యూస్గా ఆ యొక్క టీవీ తెర దగ్గర కానీ లేకపోతే మొబైల్ వాడకం కానీ పెరిగింది కదా, వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటండి?
0: అవునండి, స్పెషల్గా ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ శాతము పిల్లలకి ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి, పెద్దవాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది. దీనివల్ల గ్యాడ్జెట్ యూసేజ్ ఎక్కువైపోయింది. మొబైల్ ఫోన్ కానీ, టీవీ కానీ, ఆర్ ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ, దీనివల్ల మన కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం రెప్పలు ఆర్పకుండా అదే పనిగా స్క్రీన్ అని చూస్తూ ఉంటాము. దానివల్ల మనకి కంట్లో ఉండే టియర్ ఫిల్మ్ డిస్టర్బ్ అవుతుంది. దీనికోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఆ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి బ్రైట్నెస్ని మనం తగ్గించుకోవాలి, బాగా బ్రైట్గా పెట్టుకోకూడదు. సో దానిలో మనం ఆటో లెవెల్ అడ్జస్ట్ చేసుకుంటే పక్కనున్న లైట్ని బట్టి ఆ లెవెల్ ఆఫ్ లైట్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మనం స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించుకోవాలి. రెండోది ఏంటంటే 20-20-20 రూల్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి 20 నిమిషాలు మనము సిస్టమ్ చూసినప్పుడు ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఒక 20 ఫీట్ డిస్టెన్స్లో ఉన్న ఏదైనా ఒక వస్తువుని మనం 20 సెకండ్స్ చూడాలి, అంటే బ్లింక్ చేయాలి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకుని కళ్ళు రెప్పలు ఆర్పుతూ ఉండాలి. ఇలా కాకుండా ఎక్కువ సిస్టమ్ చూడడం వల్ల ఎక్కువగా తరచుగా రీజన్ లేకుండా హెడేక్ రావడము, కళ్ళు మంటలుగా ఉండడము, కరకరలాడడము ఇలా ఉంటుంది. ఇవన్నిటికీ కారణం మనం బ్లింక్ చేయకపోవడము. సో ఈ టైంలో మనం ఏంటంటే గుర్తుపెట్టుకుని బ్లింక్ చేయాలి. ఇంకొకటి ఆర్టిఫిషియల్ టియర్ డ్రాప్స్ వాడచ్చు. నాచురల్గా మన కంట్లో టియర్స్ తగ్గిపోయాయి కాబట్టి దానికోసం ఆల్టర్నేటివ్గా ఆర్టిఫిషియల్ టియర్ సప్లిమెంట్స్, లూబ్రికేటింగ్ డ్రాప్స్ అంటారు, అలాంటివి యూజ్ చేయొచ్చు. అండ్ సిస్టమ్ వాడేటప్పుడు యాంటీ గ్లేర్ గ్లాసెస్ విత్ బ్లూ ఫిల్టర్ అనేది పెట్టుకోవచ్చు. దానివల్ల కూడా కొంచెం బెటర్గా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఒక చిన్న ప్రశ్న. కళ్ళను దానం చేయడం అంటారు, అంటే ఏమిటండి?
0: కళ్ళ దానం అనేది చాలా మంచి పని అండి. సో మనం చనిపోయాక కూడా మన ద్వారా ఇంకొక ఇద్దరికి చూపు మనం ప్రసాదించవచ్చు. సో కళ్ళ దానం అంటే కన్నుగుడ్డు మొత్తం తీసేయరండి. కన్నుదానం అంటే మెయిన్గా కార్నియల్ ట్రాన్స్ప్లాంట్, నల్లగుడ్డు ఉంటుంది కదా మనకి, అది చనిపోయిన వ్యక్తి నల్లగుడ్డు తీసుకుని ఎవరికైనా నల్లగుడ్డు ద్వారా అంధత్వం వచ్చిందనుకోండి ఆ పార్ట్ని రీప్లేస్ చేస్తారు, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో చనిపోయిన వాళ్ళ నల్లగుడ్డుని వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వాళ్ళకి చూపు వస్తుందండి.
1: ఎంత సమయం లోపు తీస్తే బాగుంటుందంటారు? అప్పుడు దానికి ప్రాణం ఉండాలి కదా.
0: సో జనరల్గా 6 గంటల లోపల, చనిపోయిన 6 గంటల లోపల మనం నల్లగుడ్డును తీసుకుని ప్రిజర్వ్ చేయగలిగితే ఇంకొక పేషెంట్కి మనం ఆ కార్నియాను ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చండి.
1: ఈ విషయంలో భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదంటే?
0: ఏమీ లేదండి, అది చాలా మంచి పని. సో కార్నియల్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీలైనంత వరకు అందరూ అది చేస్తే చాలా బాగుంటుంది.
1: ఇంకేమైనా జాగ్రత్తలు ఉంటే చెప్పండి.
0: ఏదైనా ఒక జాగ్రత్త అంటే అన్నిటికన్నా ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే రెగ్యులర్ ఐ చెకప్. సో కంట్లో ఏ ప్రాబ్లం రాకుండా రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకోండి. దానివల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాము.
1: చక్కటి విషయాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కళ్ళకు సంబంధించిన సమస్యలు, లక్షణాలు, చికిత్స ఈ అంశంపై నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్మయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఇప్పుడు ప్రేమ దివ్వెలు కథానిక ప్రసారమవుతుంది. రచన సత్యవాడ సోదరిమణులు, పఠనం శ్రీమతి డి శ్రీదేవి.
3: ఏమిటే నీ వాలకం, 2 రోజుల నుండి పూర్తిగా తిండి తిప్పలు మానేశావు. నువ్విలా మొండికేస్తే ఆ పసికందేమైపోతుంది? దానికి పాలివ్వడానికైనా కాస్త తినవే తల్లి. నిస్త్రాణంగా కూర్చున్న కూతురి ముందు అన్నం ప్లేట్ ఉంచింది. ఏం పసిబిడ్డో ఏం కర్మో, పాడు బ్రతుకు అంది సారిక. నువ్విలా మాట వినవుగాని బిడ్డ ఉసురు తీసేట్టున్నావు. శివాని బలవంతాన్న ఒక్కో ముద్ద నోటికి అందించింది. ఎంత ఉన్నతమైంది కన్నతల్లి ప్రేమ. మరి తనేమిటి, చంటిదాన్ని పట్టించుకోకుండా ఇలా తనలో మాతృత్వం ఆవిరైపోతుందా? చప్పున ఊయల్లో పాపను తీసుకుని ఒడిలో వేసుకుంది. బిడ్డకు పాలిస్తూ ఉంటే కన్నీళ్లు ఆగడం లేదు. అమ్మా, చెల్లి ఎంత ముద్దుగా ఉందో, నాకైతే భలే సరదాగా ఉంది.

0: చెల్లిని ఒడిలో పెట్టుకుని నువ్వెందుకేడుస్తావు? 5 ఏళ్ళు నిండని స్మిత మాటకి కళ్ళు తుడిచేసుకుని, చెల్లంటే నాకు కూడా బోలెడంత ఇష్టమేనమ్మా, మీరిద్దరూ అయిపోయారు కదా తల్లి అనేసి చటుక్కున నాలుక కరుచుకుంది. అయితే ఏమైందమ్మా, నేను చెల్లిని ఆడిస్తాను, అది పెద్దయ్యాక ఇద్దరం కలిసి ఆడుకుంటాం, బడికి వెళతాం. చెల్లి బంగారు పాపను ముద్దు పెట్టుకుంది. తను అలానే కలలు కంది. ఇద్దరు పిల్లలతో భర్త అనురాగాన్ని పొందుతూ కళకళ్లాడే కాపురం సాగించాలని తన కలలను భగ్నం చేసిందెవరు? తను మనసారా ప్రేమించిన సంతోష్ కదూ, ఇంత కర్కశంగా ప్రవర్తిస్తాడని ఎలా ఊహించగలదు? తనని ప్రాణప్రదంగా ప్రేమించాడు, తను ఎంతో ఆరాధించింది. ఈ ప్రేమలు దోమలు అన్నీ గాలిబుడగలు, ఆకర్షణలు. మోజు తీరిపోగానే ఇట్టే తుస్సుమంటాయి. అలాంటి భావాలు ఎవరు వ్యక్తపరిచినా ఊరుకునేవాడా? ఒంటి కాలిమీద లేచేవాడు. మా జంటని చూసి మీకు కళ్ళు కొడుతున్నాయి, మా ప్రేమ ఎప్పటికీ చెదరనివ్వం, ఒకరికోసం ఒకరే జీవిస్తాము అని ప్రగల్భాలు పలికిన ప్రబుద్ధుడేంచేశాడు? రెండోసారి ఆడపిల్ల పుడితే తన ముఖమే చూడ్డం మానేశాడు. తన ఫోన్లో నిలదీస్తే ఏమన్నాడు, అబ్బాయి పుడతాడనుకుంటే అమ్మాయిని కన్నావు, ఇద్దరు ఆడపిల్లలను ఎలా పెంచగలననుకున్నావు? మనం వంశోద్ధారకుణ్ణి ఇవ్వలేదనే మా అమ్మకి నాన్నకి చాలా కోపంగా ఉంది. అటు వాళ్లకి సర్ది చెప్పలేను, ఇద్దరు ఆడపిల్లల్ని నా సంపాదనతో పోషించనూ లేను. ఈ పరిస్థితులకు నాకు పిచ్చెక్కిపోతుంది. నా మానాను నన్ను వదిలి నీదోవ నువ్వు చూసుకో, కర్ణ కఠోరంగా వినిపించాయి ఆ మాటలు. సమాజం ఎంత మారిందనుకున్నాను, వేళ్లానుకుని పోయి ఉన్నా ఈ భావాలు స్త్రీజాతికి ఎప్పటికీ తీరని శాపాలేనా? తండ్రి ప్రేమకు నోచని బిడ్డ ఎలా పెరుగుతుంది, ఎలా బతుకుతుంది? చూసావా సారిక, మనం ప్రేమలో నెగ్గాం, ఆలు మగలైపోయాం. ఇంత అందాల రాశి నా సొంతం, ఈ అల్లరి ప్రియుడు నావాడైపోయాడు, తను కొంటెగా అంది. ఈ ప్రణయ సామ్రాజ్యంలో మనిద్దరం ఇలా ఒకరినొకరు కవ్వించుకుంటూ ఇలానే హత్తుకుపోయి హాయ్ హాయిగా విహరించేద్దాం. ఆగాగు, అదెలా కుదురుతుంది? మన ప్రేమ సామ్రాజ్యంలోకి ఓ బుల్లి యువరాణి వచ్చి అబ్బాయిగారి ఆట కట్టించేస్తుంది. రాణి అంటావేమిటి సారిక? బాలరాజు రావాలి, ఎవరైతేనేం, ఇద్దరం ముగ్గురవుతాం, భర్త మాట పూర్తి కాకుండా అనేసింది. మన ప్రేమనంతా కలబోసి మన రాజాబాబుని పెంచాలి. సారిక గలగలా నవ్వుతూ, పుట్టకుండా పేరు పెట్టేస్తున్నావు, అమ్మాయి అయితేనో? భర్త కళ్లల్లోకి సూటిగా చూసింది. మరో ఛాన్స్ తీసుకుందాం, తేలిగ్గా అనేశాడు. తీరా తొలి కాన్పు ఆడపిల్లైతే చిన్నబుచ్చుకున్నాడు. పాప అచ్చన్ నీపోలికే సంతోష్, చూసావా? చూసేదేముంది, ఆడపిల్లేగా, నీకు తెలీదేమో, ఆడపిల్లకు తల్లిదండ్రుల పట్ల అభిమానం ఎక్కువుంటుంది. చూడు నిన్ను చూసి ఎలా బుడగలేస్తుందో. పాపను భర్త చేతికి అందించింది. ఈ కబుర్లకేం ఎన్నైనా చెప్పొచ్చు, మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు. చదువు చెప్పించి లక్షలకు లక్షలు కట్నాలు గుమ్మరించి అత్తవారింటికి పంపడం అంటే తమాషా ఏం కాదు. అలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు కట్టిపెట్టు సంతోష్, ఆడపిల్లంటే నీకింత చులకన పనికిరాదు. కన్నతండ్రి ప్రేమకు నోచుకోకపోతే ఆ కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో ఆడామగా సమానమే. మనిద్దరి పరిపూర్ణమైన ప్రేమానురాగాలు పంచి ఈ బంగారు తల్లిని పెంచాలి. భర్తనెత్తిన సన్నగా మొట్టికాయలు వేసి అంది సారిక. భార్యను దగ్గరగా తీసుకున్నాడు సంతోష్, కూతుర్ని ముద్దాడాడు. భర్త మనసులో ఉన్న పిచ్చి కలుపు మొక్కల్ని పెరికి పారేశాననుకుంది అతని కళ్లల్లో మెరుపును చూస్తూ. మూర్ఖుల మనసు మార్చడం ఎవ్వరికీ సాధ్యపడదేమో. తను అల్లుకున్న ఆశలు, తామిద్దరూ చేసుకున్న బాసలు అన్నీ మసిచేశాడు. ఎంత అవివేకి అయిపోయాడు! వెనుకపాటుగా కళ్ళు మూసేసరికి అప్రయత్నంగా సంతోష్ అంది. అమ్మా అంతా చెప్పారే, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇంత చదువు సంస్కారం ఉన్నా నువ్వు ఇలా బేలవైపోవటం నాకేం నచ్చలేదు. సారిక కళ్ళు తుడిచి అంది సాగరిక. నిన్నూ పాపని చూడాలని ఎంత ఆత్రంగా వచ్చానో, నీ అవతారం చూస్తే ఇలా ఉంది. మరేం చేయనే, మనసారా ప్రేమించాను, సంతోష్ తప్ప వేరే లోకమనేదే లేదనుకున్నాను. మా మధ్య పొరపచ్చలే రావని, ఏ ఒడిదుడుకులు ఉండవని భ్రమలో పడి కొట్టుకుపోయాను. మళ్లీ నీ కళ్లలో నీళ్లా? అతగాడు దారికొచ్చే మార్గం నేను చెప్పనా? నువ్వు ధైర్యంగా ఉండు, నీ భర్త కళ్ళు తెరిపిస్తాను. సంతోష్ తన తప్పిదం తెలుసుకుంటాడు. మీ కాపురం కమ్మగా సాగిపోతుంది. స్నేహితురాలి వెన్నునిమిరి ఊరడించింది సాగరిక. హాయ్ నాన్న, మేమొచ్చేసాం అంటూ తండ్రి భుజమెక్కేసింది స్మిత. అరే సంతోష్, ఇలా చీకట్లో కూర్చున్నావు? గబాళున లైట్ వేసింది సారిక. గదంతా ఒక్కసారిగా వెలుగుపరుచుకుంది. సారిక, నువ్వు నువ్వు. నేనే సంతోష్, మన ప్రేమ నన్ను నీ నుంచి దూరం చేస్తుందా? నీకోసం ఎలాంటి త్యాగమైనా చేస్తాను. మన ప్రేమ నెగ్గిందన్నావుగా, అది అలాగే నిలబెట్టుకోవాలి. విస్మయంగా భార్యవైపు చూశాడు. అదిరిపడ్డాడు. ఆమె చేతుల్లో పాపాయి లేదు. అలా వింతగా చూస్తావేం? మనం ముగ్గురమే. మన ప్రేమ పునాదులు గట్టిపడ్డం కోసం నేనేమైనా చేస్తాను. భార్య మాటలకు సంతోష్ తల తిరిగిపోయింది. దోషిలా ఆమె నుండి తప్పించుకొని బెడ్రూంలోకి మంచం మీద వాలిపోయాడు. అంటే పేగుబంధాన్ని తెంచుకుందా? 9 నెలలు మోసికన్నా పసిబిడ్డని పాలించి లాలించి పెంచాలని తల్లి హృదయం ఎంత తపిస్తుంది? అయితే ఈ ఆశలన్నీ సారిక చంపేసుకుందా? నీమాటే నాకు వేదమంటుంది, నీతోటిదే లోకమంటుంది. పాపకి మాతృప్రేమను అందించలేక ఎంత విలవల్లాడిపోతుందో, మరెంతగా మదనపడుతుందో. తన ప్రేయసి, తన ఇల్లాలు, ప్రాణానికి ప్రాణమైన అర్ధాంగిని మానసికంగా ఎంత హింసించాడు! అసలు ప్రేమకి అర్థం తెలుసా తనకి? లేనిపోనివి ఊహించుకుని ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు! టీ తీసుకో సంతోష్, చల్లారిపోతుంది. నువ్వు పొగలు గ్రక్కుతున్నా టీ తాగేస్తావుగా. ఆలోచనలు చెదరగొట్టి చిరునవ్వుతో అతని ముందు నిలబడింది. 2 చేతులు పట్టుకుని, నన్ను క్షమించు సారిక, ఇంతకీ పాపనేం చేశావ్? అడిగాడు. ఆమె నుండి జవాబు రాలేదు. మౌనంగా ఖాళీ కప్పందుకొని వెళ్ళిపోతున్న భార్యవైపు అయోమయంగా చూస్తుండిపోయాడు. ఆ రాత్రి తనకిష్టమైన వంటలన్నీ చేసింది. కొసరి కొసరి వడ్డించింది. తమ ప్రేమ గురించి ఎన్నెన్నో ముచ్చట్లాడింది. పశ్చాత్తాప హృదయుడై, మన పాప ఎక్కడుంది? ఎన్నిసార్లు అడిగినా ఆమె నుండి సమాధానం రాలేదు. కమ్మని భోజనం చేశాడేమో, కమ్ముకొచ్చేసింది నిద్ర. అర్ధరాత్రి మగతలో చేయి చాపాడు. సారిక స్పర్శ. చేయి వెనక్కి తీసుకోబోయాడు. ఆమె దగ్గరకు వచ్చి అల్లుకుపోయింది. అతని మనసెరిగి కోరిక తీర్చేసింది. నాన్నా నాన్నా, నువ్వు లేవలేదుగా. అమ్మైతే నన్ను స్కూల్కి రెడీ చేసేసింది. తండ్రికో ముద్దిచ్చి టాటా చెప్పి హుషారుగా వెళ్ళిపోయింది స్మిత. లేవండి దొరగారు, కాఫీ టిఫిన్లు సిద్ధంగా ఉన్నాయి. రాత్రి సంఘటన గుర్తొచ్చి అతని తల నేలకు వాలిపోయింది. తనలో తను కుచించుకుపోతూ మౌనంగా ఉండిపోయాడు. సారిక, నువ్వు జాబ్ చేస్తానన్నావుగా, అప్లికేషన్ తీసుకొచ్చాను. నింపి ఆఫీసుకురా, ఇంటర్వ్యూ ఇవ్వు. నామక మాత్రమే, మా స్కూల్లో టీచర్ పోస్ట్ నీకు ఖాయమైపోయినట్లే. సాగరిక రివ్వున దూసుకొచ్చి సారిక చేతిలో అప్లికేషన్ ఫామ్ పెట్టి చెప్పింది. దిగ్గును లేచి, మీరైనా చెప్పండి మేడం, ఎంత బ్రతిమాలినా పాపజాడ చెప్పకుండా ఉంది. ఎలా చెప్తుంది సంతోష్? ఆడపిల్లతో ఎన్ని తిప్పలో ఏకరువు పెట్టావుగా. పైగా తన దోవ తన్ను చూసుకోమన్నావు. నీ దృష్టిలో ప్రేమంటే ఇంతేనా? ఏ ఒడిదుడుకులు ఎదుర్కోవా? మీ ప్రేమ గాఢమైనదని నమ్మి నేను మీ పెద్దవాళ్లని ఒప్పించి మీ పెళ్లి జరిపించాను కదా. నీ పిరికి మనస్తత్వానికి ఈ అమాయకురాలు బలి కాకూడదు. ఆ బాధ్యత నాదే. ఒప్పుకుంటున్నాను మేడం, నేనే అమానుషంగా ప్రవర్తించాను. సారిక నిష్కల్మషమైన ప్రేమ ముందు ఓడిపోయాను. 2వసారి ఆడపిల్ల పుడితే తలకు మించిన బరువు అనుకున్నాను. ప్రేమ ఎంత ఉన్నతమైనదో రుజువు చేసింది మీ స్నేహితురాలు. నా కళ్లకు కట్టిన పొరలు తొలగిపోయాయి. ఇక ఎప్పటికీ సారిక మనసు కష్టపెట్టను. మా ప్రేమదీపాలు ఈ ఇద్దరే మాకు చాలు. ఎవ్వర్నీ లెక్క చెయ్యను. అపురూపంగా పెంచి వాళ్లకు ఉజ్వలమైన భవిష్యత్తును కల్పిస్తాను. నన్ను నమ్మండి మేడం. దయచేసి పాప ఎక్కడుందో చెప్పండి మేడం, సాగరిక అప్పుడు చెప్పింది. వినేసరికి సంతోష్ తల దిమ్మెక్కిపోయింది. ఇంత పని చేశారా మేడం? తల్లి తండ్రులుండి మా పాప అనాథ కాకూడదు. ఆడపిల్ల పట్ల నీ వైఖరి ఇలా ఉంటే ఇంతకన్నా చేయగలిగింది ఏముంది? నీ కూతురు అనాథాశ్రమంలోనే పెరగాలి. అలా అనొద్దు మేడం. వెంటనే పాపను తీసుకొచ్చేద్దాం. పిల్లలకు ఏ లోటు రానివ్వను. తండ్రిగా వాళ్ల పట్ల నా కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటాను, దృఢంగా అన్నాడు సంతోష్. 1 నిమిషం మేడం, చిటికెలో ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తా. వెంటనే పాపను తెచ్చేసుకుందాం. బెడ్రూమ్ వైపున నడిచాడు. సంతోష్ ఆరాటం చూస్తుంటే నాకు పూర్తి నమ్మకం కలిగిందే. ఒక్క కొరడా రొలిపింపుతో అదరగొట్టేశావు. నీ ఉపకారం ఎప్పటికీ మర్చిపోలేనే. సాహసించి మా కాపురాన్ని నిలబెట్టావు. సాగరికను అల్లుకుపోతూ అంది సారిక. ముగ్గురూ బయలుదేరారు. మా మామయ్య స్థాపించిన అనాథాశ్రమం ఇదే, బహుశా పాపను తిరిగి ఇవ్వడానికి ఆయన ఒప్పుకోరు అంటూ రమణయ్యను పరిచయం చేసింది. సాగరిక అన్నట్టు రమణయ్య ఒక పట్టాన అంగీకరించలేదు. ఏం ముఖం పెట్టుకుని వచ్చావయ్యా, ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఈ రోజుల్లో ఆడపిల్లల పట్ల నీకిలాంటి భావాలు ఉండనే కూడదు. బరువు భారం అన్నావుగా, ఇక్కడే పెరగని నీ కూతుర్ని, మా నిర్ణయమైతే ఇదే అనేశాడు. సంతోష్ ఎంతో ప్రాధేయపడ్డాడు. ఇచ్చేద్దాం మామయ్యా, సాగరిక నచ్చజెప్పడంతో బిడ్డని తండ్రి చేతుల్లో ఉంచాడు. తమ ప్రేమ గెలిచినందుకు, తమ బిడ్డలు ప్రేమదివ్వెలై తమ ఇంట వెలుగులు విరజిమ్మినందుకు తృప్తిగా ఊపిరి పీల్చుకుంది సారిక.
1: మీరు ఇంతవరకు ప్రేమ దివ్వెలు కథానిక విన్నారు. రచన సత్యవాడ సోదరి మనులు. పఠనం శ్రీమతి డి శ్రీదేవి.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తెలుగు చిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా భువనచంద్ర గీతానికి బెన్నీ డయల్ పాడిన పాట ఆవారా చిత్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెల్లడించింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, వివిధ శాఖల అధికారులతో రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా వాగులు, వంకలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని, పశువులకు మేత, నీటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను మంత్రులు పి నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అదనపు సిబ్బందితో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉన్నందున మున్సిపల్, పారిశుద్ధ్య, ఆర్టీసీ, రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని మంత్రులు ఆదేశించారు. విజయవాడలో కొండ ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వర్షాల పరిస్థితిని అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు మంత్రులు సూచించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. వర్షాల దృష్ట్యా ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్దరణ చర్యలు చేపట్టాలని సూచించారు. సిబ్బందిని అందుబాటులో ఉంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో 60కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఈ సమావేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు, అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలోని అనేక జిల్లాల ఆర్థిక వ్యవస్థల్లో స్థానిక ప్రత్యేకతలకు తగిన గుర్తింపు, మార్కెట్ అందుబాటు గతంలో పరిమితంగానే ఉండేది. స్థానిక ఉత్పత్తులకు సరైన ఆదాయాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. ఈ పరిస్థితిని మార్చేందుకు దేశంలోని జిల్లాల ప్రత్యేకతలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద ధర్మవరం చీరలు, ఏటికొప్పాక బొమ్మలు, నర్సాపురం అల్లిక లేసులు వంటి ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ద్వారా ప్రతి జిల్లా తన సొంత ప్రాంతంలో ప్రత్యేకంగా తయారుచేసే ఒక ఉత్పత్తికి అభివృద్ది, బ్రాండింగ్, మార్కెట్కు అవకాశం కలుగుతుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఏక్ పూరీ హోలిస్టిక్ ఈకోసిస్టమ్ పైదా కర్తా హై. ఇస్ యోజనా కే మాధ్యమ్ సే స్థానీయ స్తర్ పర్ స్కిల్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ కి మార్కెటింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఉస్కే కార్య భీ బహుత్ ఆసానీ సే కియే జా సకే.
0: సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటారు. నివారణ, ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్దతి ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగాహన కల్పిస్తారు. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 6 జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు 27 కోట్ల రూపాయలు ఆమోదించినట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ది కమిటీ సమావేశంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వారంగంపై ప్రభావాన్ని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి చర్చించారు. కాగా విజయవాడలోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం నుంచి ప్రత్యేక రైలు నడపనున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నరసాపురం, చెర్లపల్లి, నరసాపురం, తిరువన్నామలై మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుందని చెప్పారు. ఇందులో భాగంగా 07062 నెంబర్ కలిగిన నరసాపురం చెర్లపల్లి ప్రత్యేక రైలు, 07291 నెంబర్ కలిగిన నరసాపురం తిరువన్నామలై రైళ్లు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ವನಿತಾವಾಣಿ.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం. నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వికేఎం లావణ్య గారి వివరణ వినండి.
9: మన గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యానికి మరియు యోగాకు ప్రత్యేకమైన ఆదరణ లభించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన యావత్ దేశం జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఈ సంవత్సరం అంటే 2026లో మనం 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ ఏడాది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన అంశం రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం, ఆయుర్వేద ఫర్ ఏ హెల్దియర్ టుమారో. ఈ దినోత్సవ ప్రధాన కార్యక్రమం మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో నిర్వహించనున్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ 2016వ సంవత్సరంలో మొదటిసారిగా ప్రారంభించింది. వైద్య దేవుడిగా పరిగణించే ధన్వంతరి జయంతి సందర్భంగా, అంటే ధన్తెరస్ రోజున ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని అప్పట్లో నిర్ణయించారు. మొదటి ఆయుర్వేద దినోత్సవం 2016 అక్టోబర్ 28 జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ధన్తెరస్ అనేది చాంద్రమాన క్యాలెండర్, ల్యూనార్ క్యాలెండర్ ప్రకారం వచ్చే పండుగ. కార్తీక మాసంలో వచ్చే ఈ పండుగ తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. సాధారణంగా అక్టోబర్ మధ్య నుండి నవంబర్ మధ్య వరకు ఏ తేదీన అయినా రావచ్చు. దీనివల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయుర్వేద దినోత్సవ కార్యక్రమాలను ముందుగా ప్రణాళిక వేసుకోవడం, నిర్వహించడం చాలా కష్టతరంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 4 ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలించి చివరకు సెప్టెంబర్ 23వ తేదీని ఖరారు చేసింది. దీనికి కారణం, సెప్టెంబర్ 23 అనేది శరద్ విశ్వత్తు, అంటే అటమ్నల్ ఎక్వినాక్స్ రోజుకు దగ్గరగా వస్తుంది. ఈ రోజున పగలు, రాత్రి దాదాపు సమానంగా ఉంటాయి. ప్రకృతిలో ఈ సమతుల్యతను సూచించే ఈ రోజు శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను ప్రబోధించే ఆయుర్వేద తత్వానికి చక్కగా సరిపోతుందని మంత్రిత్వ శాఖ భావించింది. 2025వ సంవత్సరం మార్చి 23న భారత ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సెప్టెంబర్ 23ను శాశ్వతంగా, ప్రతి సంవత్సరం స్థిరంగా జరుపుకునే జాతీయ ఆయుర్వేద దినోత్సవ తేదీగా ప్రకటించింది. దీంతో 2016లో ప్రారంభమైనటువంటి, మొదటిసారిగా 2025 నుండి ఆయుర్వేద దినోత్సవం ఒక నిర్ణీత స్థిరమైన తేదీన జరుపుకోవడం మొదలైంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, పరిశోధకులు, వైద్యులు ప్రతి సంవత్సరం ఒకే తేదీన సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించుకునే వీలు ఏర్పడింది. ఈ సంవత్సరం 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం అనే అంశంతో జరుపుకుంటున్నాం. ఈ అంశం 4 ముఖ్య స్తంభాలపై ఆధారపడి ఉంది. ఆధారాధారిత ఆయుర్వేదం, పరిశోధన మరియు నూతన ఆవిష్కరణలు, సమీకృత ఆరోగ్య సంరక్షణ, సమాజ శ్రేయస్సు, సుస్థిర జీవన విధానం. కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాదవ్ గారు ఇటీవల ఢిల్లీలో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయుర్వేద దినోత్సవం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగిలిపోకుండా ఒక ప్రజా ఉద్యమంగా, జాతీయ ఆరోగ్య సంభాషణ ప్రచారంగా మారాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జాతీయ ధన్వంతరి ఆయుర్వేద పురస్కారాలు, ఆయుష్ విజన్ 2030, ఔషధ మొక్కల భద్రతా నివేదికలు వంటి పలు కార్యక్రమాలను కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సంవత్సరం థీమ్ను వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక కోణాల్లో, అలాగే జాతి నిర్మాణంలో, అంతర్జాతీయ సంబంధాల్లో ఆయుర్వేదం పోషిస్తున్న పాత్రను కాస్త వివరంగా చూద్దాం. వ్యక్తిగత ప్రయోజనాలను చూసినట్లయితే ఆయుర్వేదం ప్రధానంగా నివారణ దృష్టికోణంతో పనిచేస్తుంది. దినచర్య, ఆహారపు అలవాట్లు, జీవనశైలి సమతుల్యత ద్వారా మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం వంటి జీవనశైలి వ్యాధులను ముందుగానే నివారించడంపై దృష్టి పెడుతుంది. యోగా, ధ్యానం, మూలికా చికిత్సల ద్వారా శరీరం, మనస్సు, భావోద్వేగాలను కలిపి చూసే సమగ్ర ఆరోగ్య విధానం ఇది. దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణలో ఆధునిక వైద్యంతో పాటు తక్కువ దుష్ప్రభావాలు కలిగిన సహజ చికిత్సలుగా ఇవి ఉపయోగపడతాయి. సామాజిక ప్రయోజనాల దృష్ట్యా చూసినట్లయితే దేశ్ కా స్వాస్థ్య పరిరక్షణ్ వంటి ప్రచార కార్యక్రమాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన అక్షరాస్యత పెరుగుతుంది. తరతరాలుగా వస్తున్న ఈ దేశీయ జ్ఞాన సంపద పట్ల గర్వం, సాంస్కృతిక గుర్తింపు బలపడతాయి. అంతేకాక ఆధునిక వైద్య నిపుణులు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆయుర్వేదం చక్కగా స్థానికంగా అందుబాటులో ఉండడం వల్ల అందరికీ ఆరోగ్య సంరక్షణ చేరువ అవుతుంది. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా చూసినట్లయితే భారత ఆయుర్వేద ఆయుష్ రంగం నేడు

0: బిలియన్ల డాలర్ల మార్కెట్గా ఎదిగింది. ఔషధ మొక్కల సాగు, తయారీ, ఎగుమతులు, వెల్నెస్ టూరిజం వంటి రంగాల్లో వేలాది ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. రైతులకు ఔషధ మొక్కల సాగు ద్వారా ప్రత్యామ్నాయ అధిక విలువ కలిగినటువంటి పంటలు లభిస్తున్నాయి. అలాగే నివారణ చికిత్సల వల్ల దీర్ఘకాలిక వ్యాధుల భారం తగ్గి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై పడే ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ఆయుర్వేదం జాతి నిర్మాణంలో పాత్రను చూసినట్లయితే ఒక దేశ బలం కేవలం ఆర్థిక సైనిక శక్తిపైనే కాక ఆరోగ్యవంతమైన ఉత్పాదక జనాభాపై కూడా ఆధారపడి ఉంటుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ప్రభుత్వం ఆయుర్వేద దినోత్సవాన్ని అనుసంధానిస్తోంది. ఆధారాధారిత పరిశోధన, ప్రామాణిక చికిత్స మార్గదర్శకాల ద్వారా ఆయుర్వేదాన్ని ప్రధానమంత్రి వైద్య వ్యవస్థ సమీకృతం చేసే ప్రయత్నం భారత్ను సమీకృత వైద్య పరిశోధనలో ఒక కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. ఆయుర్వేదం అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావాన్ని చూసినట్లయితే ఆయుర్వేదం భారతదేశానికి ఒక సాంస్కృతిక వైద్య రాయబారిగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవడం సైనిక లేదా ఆర్థిక శక్తి కాకుండా జ్ఞాన సాంస్కృతిక ఆకర్షణ ద్వారా భారత సాఫ్ట్ పవర్ను బలపరుస్తుంది. గుజరాత్లో స్థాపించిన WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ నాయకత్వ స్థానాన్ని భారత్కు కల్పిస్తోంది. విదేశీ పర్యాటకులు ఆయుర్వేద చికిత్స కోసం భారత్కు రావడం వల్ల వెల్నెస్ టూరిజం, పర్యాటక దౌత్యం బలపడతాయి. మూలిక ఔషధాలు, సప్లిమెంట్ల ఎగుమతుల ద్వారా అమెరికా, యూరప్, ఆగ్నేషియా దేశాలలో వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి. నాణ్యతా ప్రమాణాల భాగస్వామ్యాలు అంతర్జాతీయ విశ్వసనీయతను పెంచుతాయి. ఇతర దేశాల విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో ఒప్పందాలు శాస్త్రీయ దౌత్యాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య పరిష్కారాల కోసం చూస్తున్న ఆఫ్రికా, ఆసియా దేశాలతో సాంకేతిక సహకారం, అభివృద్ధి భాగస్వామ్యాలను పెంచుకునే అవకాశాన్ని కూడా ఆయుర్వేదం భారత్కు కల్పిస్తుంది. మొత్తంగా చూస్తే ఆయుర్వేదం కేవలం ఆరోగ్య రంగానికే పరిమితం కాకుండా భారతదేశ సాంస్కృతిక దౌత్యం, ఆర్థిక వాణిజ్యం, శాస్త్రీయ సహకారానికి ఒక వారధిగా మారుతోంది. ఇది రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం థీమ్కు లోతైన జాతీయ అంతర్జాతీయ కోణాన్ని జోడిస్తుంది. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆయుర్వేదం నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన శైలి పట్ల ప్రపంచం మొగ్గు చూపుతున్న ఈ తరుణంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. తేదీని దంతరస్ నుంచి శరద్ విశ్వత్తుకు దగ్గరగా ఉండే September 23కు మార్చడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా స్థిరత్వం, స్పష్టత తీసుకురావడమే. ఆయుర్వేదం మనం గతం యొక్క జ్ఞానం మాత్రమే కాదు, వ్యక్తి ఆరోగ్యం నుంచి సమాజ ఆరోగ్యం వరకు, భారతదేశ ఆర్థికాభివృద్ధి నుంచి ప్రపంచ ఆరోగ్య సహకారం వరకు ఉపయోగపడగల భవిష్యత్ ఆరోగ్య సంభాషణలో ఒక భాగం. ఈ సంవత్సరం నేషనల్ ఆయుర్వేద డే మనకిచ్చే సందేశం ఏదంటే రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం. ఆరోగ్యం అనేది వ్యాధి వచ్చినప్పుడు గుర్తు చేసుకునే విషయం కాదు, ప్రతిరోజు నిర్మించుకోవాల్సిన సంపద. ఎందుకంటే ఆరోగ్యకరమైన వ్యక్తి ఆరోగ్యకరమైన కుటుంబాన్ని ఏర్పరుస్తాడు. ఆరోగ్యకరమైన కుటుంబం ఆరోగ్యకరమైన సమాజానికి దారితీస్తుంది. ఆరోగ్యకరమైన సమాజం ఆరోగ్యకరమైన దేశం, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఆయురారోగ్యాలతో సంతోషాలతో అందరూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం.
1: కార్యక్రమంలో మీరింతవరకు రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వికేఎం లావణ్య గారి వివరణ మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జాతీయ సంకేత భాషా దినోత్సవం సందర్భంగా విశేషాలు వింటారు. మానవ సంబంధాలకు, ఆలోచనల మార్పిడికి భాష అత్యంత కీలకమైనది. ప్రపంచంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే భాషలను ఉపయోగిస్తుంటే వినికిడి మరియు సంభాషణ లోపం ఉన్న మిలియన్ల మంది ప్రజలు సైగలు మరియు చేతి సంకేతాల ద్వారా సంభాషిస్తారు. సంకేత భాష యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వినికిడి లోపం ఉన్నవారి భాషా హక్కులను పరిరక్షించడం కోసం ఐక్యరాజ్య సమితి 2017 September 23 అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజుకు మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. అదేంటంటే 1951 September 23 వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ అనే అంతర్జాతీయ సంస్థ ఆవిర్భవించింది. ఆ చారిత్రాత్మక రికార్డుకు గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు ప్రాముఖ్యత అంటే సంకేత భాష అనేది కేవలం కొన్ని చేతి సైగల సముదాయం మాత్రమే కాదు, దానికి సొంత వ్యాకరణం, నియమావళి ఉన్న ఒక సంపూర్ణ భాష. సాధారణ భాషలతో సమానంగా దీనికి గుర్తింపివ్వటం ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం. ఇందుకు వినికిడి లోపమున్న చిన్నారులకు చిన్న వయసు నుంచే సంకేత భాషలో విద్య అందుబాటులో ఉండాలి. ఇది వారి

0: చే అద్భుతమైన మాధ్యమమే సంకేత భాష. ప్రపంచంలో కోట్ల మంది వినికిడి మరియు సంభాషణ లోపం ఉన్న వారికి, డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ లోపం ఉన్న వారికి ఈ సంకేత భాషే జీవన శ్వాస. ఇది కేవలం సైగలు చేయడం మాత్రమే కాదు, దీనికి ఒక నిర్దిష్టమైన నిఘంటు ఉంది, ఒక స్వతంత్రమైన వ్యాకరణం ఉంది. మనం మాట్లాడుకునే తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలతో సమానంగా సంకేత భాష కూడా ఒక పరిపూర్ణమైన భాషే. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి 2017 డిసెంబర్ నెలలో ఒక తీర్మానం చేసి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీని అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవంగా ప్రకటించింది. మన దేశంలో కూడా సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీనిని ఘనంగా జరుపుకుంటున్నాం. భారతదేశంలో దీని అభివృద్ధి, మన దేశంలో ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా భారతీయ సంకేత భాష ISL ను అభివృద్ధి చేయడానికి గొప్ప కృషి జరుగుతోంది. 10,000కు పైగా పదాలతో డిజిటల్ నిఘంటువును తయారు చేశారు. వినికిడి లోపం ఉన్న పిల్లల చదువు కోసం NCERT పాఠ్యపుస్తకాలను సంకేత భాషా వీడియోలుగా మార్చారు. నూతన విద్యా విధానంలో NEP 2020 కూడా సంకేత భాషకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారు. ఇందుకు మన బాధ్యతగా సంకేత భాషా దినోత్సవం కేవలం ఒకరోజు సభలు నిర్వహించి పూలమాలలు వేయడానికి మాత్రమే పరిమితం కాకూడదు. మన తోటివారిలో వినికిడి లోపం ఉన్నవారిని మనం సానుభూతితో చూడకూడదు. వారికి కావలసినది జాలి కాదు, సామాజిక సమానత్వం. మన కార్యాలయాల్లోనూ, ఆసుపత్రులలోనూ, కోర్టులలోనూ మరియు ప్రభుత్వ వ్యవస్థలలో సంకేత భాష అనువాదకులు ఉండేలా చూడాలి. కనీసం నమస్కారం, ధన్యవాదాలు, మీ పేరేమిటి అనే ప్రాథమిక సైగలను మనం నేర్చుకుంటే వారిని మన సమాజంలో మనతో పాటుగా ఆప్యాయంగా కలుపుకోగలుగుతాం. శబ్దం లేని చోట శాంతి ఉంటుంది, మాటలేని చోట మౌనమే కవిత్వమవుతుంది. మన హృదయాలు విశాలమైనప్పుడు చేతివేళ్ల కదలికల్లో కూడా ప్రేమను, భావాన్ని స్పష్టంగా చదవవచ్చు. వినికిడి లోపమున్న మన తోటివారి స్వరానికి బలాన్నిస్తూ, వారి భాషను గౌరవిస్తూ మనలో వారిని ఒకరిగా కలుపుకుందాం. మనమందరం ఒకటే అనే భావనను కల్పిద్దాం. మీరు ఇంతవరకు జాతీయ సంకేత భాషా దినోత్సవం సందర్భంగా విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రోగ నిరోధక శక్తిని పెంచే పచ్చళ్లు, పొడులు, కూరగాయల నిల్వ పద్ధతుల గురించి శ్రీమతి సి రాజశ్రీ గారు అందించిన వివరాలు వినండి.
1: మానవుని ప్రాథమిక అవసరాలలో ఆహారం అత్యంత ప్రధానమైనది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆహారం కొరత ఒక ముఖ్య సమస్య. ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో ఒకవైపు ప్రజల అవసరాలకు తగినంత ఆహారం దొరకక బాధపడుతుంటే, మరోవైపు అందుబాటులో ఉన్న కొద్ది ఆహారం సూక్ష్మజీవుల వలన చెడిపోయి తినటానికి పనికిరాకుండా పోతున్నాయి. ప్రకృతి సిద్ధమైన కారణాల వలన ఆహార పదార్థాలలో అవాంఛనీయమైన మార్పులు కలిగి తినటానికి అయోగ్యంగా మారితే దానిని కుళ్లిపోవటం లేదా చెడిపోవటం అంటారు. మన ఆహార పదార్థాలు సూక్ష్మజీవులకు కూడా ఆహారమే. గాలిలోనూ నీటిలోనూ ఉండే బ్యాక్టీరియా, ఈస్ట్, బూజు వంటి సూక్ష్మజీవులు, వైరస్లు ఆహార పదార్థాలపై సోకి జీవక్రియలను కొనసాగించటం వలన రసాయనిక మార్పులు జరుగుతాయి. తద్వారా ఉత్పత్తి అయ్యే క్రొత్త రసాయన పదార్థాల వలన ఆహారానికి దుర్గంధం వచ్చి రుచి చెడి చూడటానికి కూడా అసహ్యకరమైన మార్పులు సంభవిస్తాయి. ఆహార పదార్థాలలో ప్రకృతి సిద్ధంగా అంతర్గతంగా ఉండే ఎంజైముల చర్య వలన కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఇందువలన కోట్లాది రూపాయల విలువ గల ఆహార పదార్థాలు వ్యర్థమవుతున్నాయి. ఆహార పదార్థాల పరిరక్షణ యొక్క ఆవశ్యకత. మానవుడు సంఘజీవనం నేర్చి దానిని అభివృద్ధి చేసుకున్న కొద్దీ ఆహార పదార్థాలు నిలవ ఉంచుకోవలసిన అవసరం పెరుగుతూ వస్తుంది. ఆహార పదార్థాలు పాడు చేసే సూక్ష్మ

సూక్ష్మజీవులకు విభిన్న జీవ రసాయన మార్పులు తీసుకొని రాగల శక్తి ఉంది. వీటి చర్యల వలన ఆహారం చెడిపోయి నిరుపయోగం అవుతుంది. ఇది రెండు రకాలుగా జరగవచ్చు. మొదటిది రంగు, రూపం, రుచి, వాసనలో అవాంఛనీయమైన మార్పులు కలిగి తినటానికి పనికి రాకుండా పోవటం. రెండవది చూపులకు రూపంలో రుచిలో పెద్ద మార్పు లేకపోయినా తినటం వలన వ్యాధిగ్రస్తులు కావటం. కాబట్టి త్వరగా చెడిపోయే అవకాశం ఉన్న ఆహారాన్ని నిలవ చేయటం, చెడిపోకుండా వీలైనంత ఎక్కువ కాలం కాపాడటం అవసరం. ఈ ఆహారం నిల్వ ఉంచే పద్ధతులు ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్నాయి. ఈజిప్టు దేశస్థులకు, రోమన్లకు ఉప్పు కలపటం, ఎండపెట్టటం, పొగవేయటం మొదలైన పద్ధతులు తెలిసినవే. పూర్వీకులు సముద్ర తీరంలో ఆహార పదార్థాలను పూడ్చిపెట్టి నిలవ చేసేవారని, అదే ఆహారాన్ని నిలవ ఉంచటంలో ప్రథమ ప్రయత్నమని తెలుస్తున్నది. అమెరికన్ ఇండియన్లు మంటపై మాంసం ముక్కలు వేలాడదీసి ఆరబెట్టి పొగబెట్టి నిలవ ఉంచేవారు. ఆదిమవాసులు గుహలలో నిలవుంచేవారు, ఎందుకంటే గుహలలో ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉంటుంది. మన దేశ జనాభాకు వారి అవసరాలకు తగినంత ఆహారం ఉత్పత్తి అయినా సరియైన నిల్వ పద్ధతులు లేక వృధా జరుగుతుంది. దీనిని నివారించటానికి, కనీసం తగ్గించటానికి నిల్వ పద్ధతులు ఎంతో అవసరం. అందుబాటులో ఉన్న ఆహారాన్ని సద్వినియోగం చేయటం, వృధాని అరికట్టటం నిల్వ పద్ధతుల ద్వారా సాధ్యమవుతుంది. అలాగే అన్ని రకాల ఆహార పదార్థాలు అన్ని కాలాల్లో పండవు. ఒక కాలంలో పండిన ఆహార పదార్థాలు మరొక కాలంలో వాడుకోవాలంటే వాటిని నిల్వ ఉంచాలి. ఉదాహరణకి పచ్చి బఠానీ, మామిడి వగైరాలు. ఒక ప్రాంతంలోనో ఒక దేశంలోనో విస్తారంగా పండే పదార్థాలు వేరొక ప్రాంతంలో గాని దేశంలో గాని పండవు. పండిన ప్రాంతం నుంచి పండని ప్రాంతానికి రవాణా చేయటానికి కొంత సమయం తీసుకుంటుంది. ఈ సమయంలో ఆహారం చెడిపోకుండా కూడా నిల్వ ఉంచే పద్ధతులు ఉపయోగపడతాయి. దీని వలన పదార్థాలకు మార్కెటింగ్ పెరిగి ధర లభిస్తుంది. పండని ప్రాంతంలో కూడా వివిధ రకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకి కాశ్మీర్లో పండే యాపిల్ పండ్లు మన ప్రాంతంలో దొరుకుతున్నాయి. చౌకగా లభ్యమయ్యే సీజన్లో కొనుక్కొని నిల్వ చేయటం వలన ఖరీదు ఎక్కువగా ఉన్న కాలంలో వాడుకొని మన బడ్జెట్లో ఆదా చేయవచ్చు. ఉదాహరణకి టొమాటో, పచ్చి బఠానీ వగైరాలు. ఇలా నిల్వ చేయటం వలన రకరకాల పదార్థాలు అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటుంది. ఆహారంలో వెరైటీ ఉంటుంది. ఆహారం తయారీకి పట్టే కాలం, శ్రమ కూడా ఆదా అవుతాయి. ఎందువల్లంటే ముందుగానే మనం నిల్వ ఉంచడం కోసం వాటిని కడిగి శుభ్రం చేసి ఉంచుతాం కనుక ఈ శ్రమంతా తగ్గుతుంది. మరి వివిధ రకాల కూరగాయల నిల్వ చేసే పద్ధతులు చూస్తే, మనది ఉష్ణదేశం కావటం కూరగాయలు, పండ్లు వగైరాల్లో తేమ శాతం అధికంగా ఉండటం వలన అవి త్వరితంగా పాడైపోతాయి. వీటిని నిల్వ ఉంచటానికి అనేక అధునాతన శాస్త్రీయ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని సనాతన పద్ధతులకు మెరుగుపెట్టినవే. అవేమిటో చూద్దాం. మరి అధిక ఉష్ణోగ్రత అంటే హై టెంపరేచర్ను ఉపయోగించి నిల్వ చేయటం, తక్కువ ఉష్ణోగ్రత లో టెంపరేచర్ దగ్గర నిల్వ చేయటం, నిర్జలీకరణ డీహైడ్రేషన్ పద్ధతిలో నిల్వ చేయటం, ద్రవాభిసరణ పీడనం అంటే ఆస్మాటిక్ ప్రెషర్ అనే సూత్రాన్ని ఉపయోగించి నిల్వ చేయటం, రసాయనాలు ఉపయోగించటం, వివిధ రకాలైన కెమికల్స్ ఉపయోగించి నిల్వ చేయటం, వికిరణం ఉపయోగించి చేయటం అంటే ఇరాడియేషన్. మొదటిది అధిక ఉష్ణోగ్రత గురించి తెలుసుకుందాం. అధిక ఉష్ణోగ్రత చాలా ఉపయోగకరమైన, సురక్షితమైన ఆహారం నిల్వ ఉంచే పద్ధతి. ప్రెషర్ కుక్కర్ని కనిపెట్టిన తర్వాత దానిలో అధిక పీడనం వద్ద నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 110-120 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా పెరుగుతుంది.
ఇంత అధిక ఉష్ణోగ్రతకు ఆహారాన్ని గురి చేస్తే అందులోని సూక్ష్మజీవులే కాక వాటి సిద్ధ బీజాలు కూడా నశిస్తాయి. అంతేకాక ఎంజైములు వాటి క్రియాశీలతను సంపూర్ణంగా కోల్పోతాయి. అందువలన కూరగాయలు, పండ్లు చాలా కాలం నిల్వ ఉంటాయి. ఈ విధంగా అధిక ఉష్ణోగ్రతకి గురి చేసిన ఆహార పదార్థాల్ని డబ్బాల్లో నిల్వ ఉంచి అమ్ముతున్నారు. ఉదాహరణకి డబ్బాల్లో నిల్వ ఉంచినటువంటి పైనాపిల్, మామిడి పండ్ల ముక్కలు, ఇవన్నీ మనకు తెలిసినవే. రెండవ పద్ధతి తక్కువ ఉష్ణోగ్రత, అంటే లో టెంపరేచర్ దగ్గర నిల్వ ఉంచడం. సూక్ష్మజీవుల పెరుగుదలకు, ఎంజైముల చర్యకు కూడా తగినంత ఉష్ణోగ్రత అవసరం. సాధారణ గది ఉష్ణోగ్రత కన్నా సుమారుగా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరే వరకు ప్రతి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఆహారంలోని సూక్ష్మజీవుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఎంజైముల చర్యావేగం కూడా అలాగే పెరుగుతుంది. కాని తక్కువ ఉష్ణోగ్రత, అంటే 5 నుంచి 0 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 0 నుంచి -10 డిగ్రీల సెంటీగ్రేడ్, ఇవి మన ఫ్రిజ్ లో, ఫ్రీజర్లో ఉండే టెంపరేచర్స్. ఈ ఉష్ణోగ్రత దగ్గర కూరగాయలను ఉంచడం ద్వారా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. మూడవది నిర్జలీకరణ లేక డీహైడ్రేషన్. సూక్ష్మజీవుల మనుగడకు, ఎంజైముల చర్యకు కూడా తేమ అవసరం. ఆహార పదార్థాల్ని వేడి చేసి గాని లేదా గాలిలో గాని ఎండలో కాని ఎండపెట్టి వాటిలోని తేమ శాతాన్ని తగ్గించి వేయటాన్ని నిర్జలీకరణ అంటారు. ఇది అనాదిగా మనం వాడుతున్న పద్ధతులే. ఊరమిరపకాయలు, వడియాలు, అప్పడాలు, టొమాటోలు, మాగాయ వరుగులు, మెంతి ఆకు, చింతచిగురు, మామిడికాయ వంటి వాటిని ఎండబెట్టి పొడి చేయటం, ఇవే కాకుండా వంకాయ, టొమాటో, బెండకాయి, పచ్చిబటాణీ వంటి వాటిని, చేపలు, వీటన్నిటినీ కూడా ఎండబెట్టి నిల్వ ఉంచడం మనకి అనాదిగా తెలిసిన పద్ధతులు. ఇక నాలుగవ పద్ధతి చూసినట్లయితే ద్రవాభిసరణ పీడనం, అంటే ఆస్మాటిక్ ప్రెషర్. పండ్లు, కూరగాయలు నిల్వ ఉంచటానికి చక్కెర, ఉప్పు కలపటం మరొక మార్గం. ఈ పదార్థాల్లో ఉప్పు లేక చక్కెర శాతం పెరిగినప్పుడు ద్రవాభిసరణం జరుగుతుంది. అంటే నీరు తక్కువ సాంద్రత నుండి ఎక్కువ సాంద్రతకు ప్రసరించటం. అలా జరగటం వలన సూక్ష్మజీవులలో ఉండే నీరు తీసివేయబడి వాటి యొక్క జీవద్రవ్యం చిక్కబడిపోతుంది. ఇలా చిక్కబడిపోవటం వలన ప్లాస్మోలైసిస్, అంటే కణ సంకోచం జరిగి జీవక్రియలు స్తంభించిపోతాయి. ఈ పద్ధతిని జామ్లు, జెల్లీలు, పండ్ల రసాలు, పచ్చళ్లు చేయటంలో మనం ఈ సూత్రాన్ని ఉపయోగించుకుంటున్నాం. అదేవిధంగా ఈ పచ్చళ్లు పెట్టినప్పుడు తగినంత నూనె ఉపయోగించటం వలన పైన నూనె తేలుతూ ఉంటే పదార్థానికి వాతావరణంలోని గాలి తగలదు. అందువలన సూక్ష్మజీవులు పెరగలేవు, జీవించలేవు. ఇక తర్వాత పద్ధతి రసాయనిక పదార్థాల వినియోగం. మానవులు, జంతువుల శరీరంలో యాంటీబాడీస్ ఉండటం వలన సూక్ష్మజీవుల ప్రవేశాన్ని, పెరుగుదలను నిరోధిస్తాయి. కాని వృక్ష సంబంధమైన ఆహార పదార్థాల్లో ఈ యాంటీబాడీస్ ఉండవు. ఈ యాంటీబాడీస్ ని లేస మాత్రంగా ఉపయోగించడం ద్వారా శాకాహార పదార్థాల్లో సూక్ష్మజీవుల పెరుగుదలను అరకట్టి నిల్వ ఉంచవచ్చు. స్ట్రెప్టోమైసిన్, ఆరియోమైసిన్ వంటి యాంటీబయోటిక్స్ ని నీటిలో కలిపి ఆ నీటిలో కూరగాయలను కడిగితే అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఇవి కాకుండా మనం తరచుగా వాడేవి వినెగర్, దీన్నే అసిటిక్ యాసిడ్ అని కూడా అంటారు, నైట్రేట్లు, నైట్రైట్లు, సోడియం బెంజోయేట్, పొటాషియం మెటాబైసల్ఫైట్ వంటి రసాయనాలు. ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ద్వారా అనుమతించిన రసాయనాలను అనుమతించిన పరిమాణంలో మాత్రమే వాడాలి. ఈ చట్టాల ముఖ్య ఉద్దేశ్యం రసాయనాల వాడకం వల్ల ఆ పదార్థం తిన్నవారికి ఏ విధమైన అనారోగ్యంగాని హాని కాని జరగకూడదు అని. అయితే యాంటీబయోటిక్స్ వాడినప్పుడు కొందరిలో ఎలర్జీ రావచ్చు ఆహార పదార్థాలు తిన్నప్పుడు, కాని అందరిలో కాదు.
ధనియాల నూనె, లవంగ నూనెలను కూడా వాటిలో ఉండే యాంటీసెప్టిక్ గుణం వలన ఆహార పదార్థాలను

0: నిల్వకు ఉపయోగిస్తున్నారు. ఇక ఆఖరిది వికిరణం చేయటం, దీన్నే ఇర్రాడియేషన్ అంటారు. అతినీల లోహిత కిరణాలు అంటే అల్ట్రా వయలెట్ రేస్ ని కానీ గామా కిరణాలు కానీ ఉపయోగించి ఆహార పదార్థాల్ని రేడియేషన్ చేస్తే వాటి ఉపరితలంపై ఉన్న సూక్ష్మజీవులలో 98% నశిస్తాయి. అందువలన ఈ ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇవన్నీ కూడా పద్ధతులు ఎక్కువగా వాణిజ్య స్థాయిలో, కొన్నిటిని గృహస్థాయిలోనూ కూడా వాడుతున్నాం. ఇవి కాక ఇంట్లో పదార్థాలని స్వల్పకాలం కాని లేక దీర్ఘకాలం గాని నిల్వ ఉంచుకోవటానికి కొన్ని కలగలుపు పద్ధతులు అనువుగా ఉంటాయి. మనకి సీజన్ లో కణుపు చిక్కుడు, టొమాటో, ములక్కాయలు, పచ్చి బఠానీ, పచ్చి మామిడి వగైరాలు విరివిగా చౌకగా దొరుకుతాయి. వీటిని శుభ్రం చేసి ముక్కలు కోసి తగినంత ఉప్పుతో ఉడికించి ఆరబెట్టి అప్పుడు జిప్ లాక్ కవర్స్ లో గాని చిన్న చిన్న డబ్బాల్లో కాని నింపి ఫ్రీజర్ లో ఉంచితే చాలా కాలం, అంటే దాదాపు 1 సంవత్సరం పైనే వాడుకోవచ్చు. ఈ విధంగా ఆహార పదార్థాలు చెడిపోవటానికి కారణాలు, వాటిని నిరోధించటానికి మార్గాలు తెలుసుకుంటే చక్కని శాస్త్రీయ పరిజ్ఞానంతో కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవటానికి అనువైన మార్గాన్ని ఎంచుకుని 1 సంవత్సరం పొడవునా మన ఆహారంలో వెరైటీ తీసుకొనొచ్చి ఆనందంగా భుజించవచ్చు.
1: కార్యక్రమంలో మీరింతవరకు రోగ నిరోధక శక్తిని పెంచే పచ్చళ్లు, పొడులు, కూరగాయల నిల్వ పద్ధతుల గురించి శ్రీమతి సి. రాజశ్రీ గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.

ఉద్యోగ ప్రకటన. ప్రసారభారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసారభారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasaarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasaarabharati.org లో తెలుసుకోగలరు.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

టీన్ టైం కార్యక్రమంలో మీరింతవరకు హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ. యువలయ వింటున్న శ్రోతలందరికీ యువలయ కార్యక్రమం చెప్తోంది స్వాగతం, సుస్వాగతం. 866-24-8881 నెంబర్కి నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

అడిగబోతున్నాను మొదటి ప్రశ్న, ద డీసెంట్ మ్యాన్ గ్రంథరచయిత ఎవరు? ద డీసెంట్ మ్యాన్ గ్రంథరచయిత ఎవరు? ఆన్సర్ తెలిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, ద డీసెంట్ మ్యాన్ గ్రంథరచయిత ఎవరు?

ద డీసెంట్ మ్యాన్ గ్రంథ రచయిత ఎవరు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి చాలా చాలా రకరకాలుగా. చూసేద్దాం. రాంగ్ ఆన్సర్ అండి. పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్తో, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్, శేషాద్రి నెల్లూరు నుంచి కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్తో మహేంద్ర తెనాల నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు, గుండు శివుడు రెడ్లపాడు గ్రామం నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రాధ ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్, నాగమణి ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్. సగమే కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్, శ్యామల ఇంకా వారి కుటుంబ సభ్యులు. శుభ సాయంత్రం అంటూ రాంగ్ ఆన్సర్గా లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ వీరందరూ పంపించారు రాంగ్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ సగమే పంపించారు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపిండపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్, శ్రీవత్స, శశాంక్, అచ్యుత హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా ఉయ్యూర్ నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కర్నూల్. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. కడప రేడియో ఫ్రెండ్స్ వినయ్, శ్రీదేవి ఇంకా వీరందరూ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి

రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో నాగేంద్రప్ప ఉడేవు మలకమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ హైదరాబాద్ నుంచి వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దర్శి బాలసుబ్రహ్మణ్యం మరుణ ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్. నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్తో దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు సోమనాథన్ జనార్దనరావు వనజమ్మ వెంకట భావన తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు రాంగ్ ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. రాంగ్ ఆన్సర్తో ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రాంగ్ ఆన్సర్గా. కర్తాల నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ రంగారెడ్డి జిల్లా నుంచి కానుగుల గోపాల్ చెక్ చేసుకోండి ఒక్కసారి మీరందరూ. మళ్ళీ రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఎం రామ్మోహన్ రావు సత్యవతి హారిక ఇంకా వారి కుటుంబ సభ్యులు సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ నుంచి రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ క్లియర్గా పలకండి. ద డీసెంట్ మ్యాన్ గ్రంథ రచయిత ఎవరు? ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పూర్ణ చీరాల నుంచి. ఇంకా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్తిరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ పంపించారు తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచల్ నుంచి ఒకసారి చూసుకోండి. రాంగ్ ఆన్సర్ పంపించారు షేక్ చాంద్ ఆళ్లగడ్డ నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ రెడ్లపాడు గ్రామం నుంచి ఆన్సర్ కూడా పంపించండి. రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు ఎవరు? బాపట్ల నుంచి. వీరమ్మ ఇంకా తురుక్కుపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి నుంచి రాంగ్ ఆన్సర్. నల్లమ్మ పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ మూసపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. మెసేజ్ మాత్రమే నేను చదవడానికి అవకాశం ఉందండి. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్. అగైన్ రాంగ్ ఆన్సర్తో ఒంగోలు నుండి. మ్యాక్సిమం రాంగ్ ఆన్సర్లతో మొదటి ప్రశ్న పూర్తి చేసుకుంటున్నాం. ది డీసెంట్ మ్యాన్ గ్రంథ రచయిత ఎవరు అని అడిగాను. ఇంకొక మెసేజ్ వచ్చింది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ది డీసెంట్ మ్యాన్ గ్రంథ రచయిత ఎవరు అని అడిగాను. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చార్లెస్ డార్విన్. 1871 సంవత్సరంలో ఈ పుస్తకాన్ని చార్లెస్ డార్విన్ గారు రాశారు. ఈ పుస్తకంలో జంతువుల పరిణామం గురించి ఇంకా ముఖ్యంగా మనిషి పరిణామం గురించి చాలా ప్రత్యేకంగా తెలిపారు. ఇదన్నమాట సంగతి. ఇక ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం పంపించొద్దు, నేను మాట్లాడేశాను కాబట్టి. ఇక మన ఈరోజు యువలయ కార్యక్రమంలో రెండవ ప్రశ్న. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NDMA ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది? ప్రశ్న ఇంకోసారి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది? NDMA 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది? ఇది నా ప్రశ్న.

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎండిఎంఏ ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి. ఇందాకడ అడిగిన ప్రశ్నకు సమాధానం పంపించారు ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్తో పాపిన్నపాలెం నుండి సూర్యనారాయణ. రాంగ్ ఆన్సర్ అండి. కుంకలమర్రు గ్రామం తెల్లగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి వీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. పెడన జగనందరావు కాలనీ నుండి అప్పలరాజు. రాంగ్ ఆన్సర్. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి. రాంగ్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. రాంగ్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రాధా ఖమ్మం నుంచి. కొత్తపేట గుంటూరు నుంచి షగ్నాభూ సుభాని. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్గా. రాంగ్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మహేంద్ర తెనాల్ నుంచి. ఆత్మూరు మురళి లక్ష్మి. రాంగ్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి. రాంగ్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి. రాంగ్ ఆన్సర్. దెన్ రాంగ్ ఆన్సర్ తుర్కపల్లి అంతేనా, కరెక్టేనా ప్రొనౌన్స్? గ్రామం నుంచి వీరమ్మ, లల్లమ్మ, ఎర్రమ్మ, పుల్లమ్మ వీరందరూ పంపించారు రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగమణి ఒంగోలు నుంచి.

ఎస్వై సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి రాంగ్ ఆన్సర్ తో ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్, మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి రాంగ్ ఆన్సర్, అశోక్ రమ్య దినకర్ దేవాన్స్ రాంగ్ ఆన్సర్తో పాలెం పోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి రాంగ్ ఆన్సర్తో హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక బాలాజీ రాంగ్ ఆన్సర్తో కడప ఆకాశవాణి ఫ్రెండ్స్ శ్రీదేవి వినయ్ వీరందరూ రాశారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇందిర వెంకట్ మణిదీప్ బాపట్ల నుంచి, గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్తో దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రాంగ్ ఆన్సర్తో దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రాంగ్ ఆన్సర్తో నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి ఇంకా వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్తో దర్శి బాలసుబ్రహ్మణ్యం అరుణ ఒంగోల్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశాం పావని చిరంజీవి సాయిరాం తనుజ అరుణ కుమారి లక్ష్మీ నరసమ్మ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్ రాంగ్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి నుంచి కరెక్ట్ రాంగ్ ఆన్సర్తో నల్లమ్మ పాపిన్నపాలెం నుంచి లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాంగ్ ఆన్సర్, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి రాంగ్ ఆన్సర్ భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో నాగేంద్రప్ప ఉడేవు మలకుమూరు తాలూకా కర్ణాటక నుంచి చార్లెస్ డార్విన్ అంటూ ఇందాకడే అడిగిన ప్రశ్నకు పంపించారు. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, నల్లక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్ కిషోర్ గోపి వీరందరూ పంపించారు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్, నారాయణపేట జిల్లా నుంచి ఊట్కూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ రాంగ్ ఆన్సర్తో ఎం శ్రీనివాసరావు సూర్యతేజ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, పూర్ణ చీరాల నుంచి ఇందాకడ అడిగిన ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్తో రఘువీర్ సింగ్ సుగుణభాయి ఏలూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో కారంచేడు మండలం కుంకులమరు గ్రామం తెలగలపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి రమ్య శ్రావణి తులసి కౌశిక్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి క్వశ్చన్ కరెక్ట్గా చెప్పాలి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది, ఇది నా ప్రశ్న. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక కృష్ణ అవనిగడ్డ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రెడ్ల కొంప గ్రామం నుంచి గుండు శివుడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. సోమనాథన్ జనార్దన్ రావు వనజమ్మ వెంకట భవన తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప ఆకాశవాణి ఫ్రెండ్స్ శ్రీదేవి వినయ్ దేవాన్షిక రిషిందర్ కృష్ణ తులసి వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ పంపించారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి విజిలి వెంకటేష్ శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపిన్నపాలెం నుంచి నల్లమ్మ ఎం నరేష్ రోజా వీరందరూ పంపించారు రాంగ్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏ ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది అని అడిగాను, 2005. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుందో తెలుసా, న్యూఢిల్లీలో ఉంది. దీనికి భారత ప్రధానమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇది చేసే పనులు ఏంటంటే వరదలు భూకంపాలు తుఫాన్లు ఇలా కరువు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను కాపాడుతూ ఉంటాయి అన్నమాట. అదన్నమాట సంగతి. ఇంకా మెసేజెస్ వచ్చేసాయి చూసేద్దాం.

రెడ్లకుంప గ్రామం నుంచి గుండు శివుడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, రోజాన్ వీరందరూ పంపించారు. మూసాపేట నుంచి రాంగ్ ఆన్సర్ అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ. ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. ముత్తలూరు గ్రామం నుంచి వీరమ్మ, లలమ్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్తాల్ భారత్ రంగారెడ్డి జిల్లా నుంచి కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొంచెం డిఫరెంట్గా ఎక్కువ రాంగ్ ఆన్సర్లతో ఈరోజు యువలయ గడిచిపోయింది. మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు అగైన్ రేపు కూడా యువలయ ఉంటుంది, తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మీ అందరి కోసం ఇంకొక మెసేజ్ వచ్చింది, చూసేద్దాం రాంగ్ ఆన్సర్గా. సరే, కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల గుడ్ ఈవినింగ్ అంటూ ఇయర్ ఏది ఆత్మకూరు నుండి ఆదిశేష్. మీ అందరి కోసం ఈ పాట.

0: సంస్కృత పాఠం. ఈనాటి కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్.
1: నమస్కారం మహోదయ.
2: రానాయనా, చరణ్ కుమారా, నిన్న మనం 24వ శ్లోకం పూర్తి చేసుకున్నాం, ఇవాళ 25, 26 చెప్పుకుందాం.
1: అలాగే మహోదయ.
2: 25వ శ్లోకం, శకారః శకారుడు. శ్లోకం 25. ఝణం ఝణద్ బహుభూషణ శబ్దమిశ్రం కిం ద్రౌపదీవ పలాయసే రామభీత ఏష హరామి సహసేతి యథా హనుమాన్ విశ్వావసోర్భగినీమివ తాం సుభద్రాం అంటాడు. ఇది వసంత తిలకం అనేది ఛందస్సు. శ్లోకం చెప్తాను, ప్రతిపాదం నువ్వు మళ్ళా అనుసరించి చెప్పు.
1: అలాగే మహోదయ.
2: ఝణం ఝణద్ బహుభూషణ శబ్దమిశ్రం

0: भगिनीमिव
1: भगिनीमिव
0: ताम सुभद्राम
1: ताम सुभद्राम
0: प्रतिपदार्थम చెప్పుకున్నాం కదా. శకారుని కక్క కావ్యనాటకాలు పాండిత్యం రామాయణం భారతం భాగవతం అన్నీ కలిపి ఇక్కడ చెప్పేస్తున్నాడు. ప్రతిపదార్థ ఝాణం ఝణత్ ఝణఝణమనుచున్నా
1: ఝాణం ఝణత్ ఝణఝణమనుచున్నా
0: బహు

0: బహుభూషణ అనేకాభరణాల యొక్క
1: బహుభూషణ అనేకాభరణాల యొక్క
0: శబ్ద సవ్వడితో
1: శబ్ద సవ్వడితో
0: మిశ్రం సంకులమగునట్లు
1: మిశ్రం సంకులమగునట్లు
0: రామభీత రామునికి భయపడిన
1: రామభీత రామునికి భయపడిన
0: ద్రౌపదీ ఇవ ద్రౌపది వలే
1: ద్రౌపదీ ఇవ ద్రౌపది వలే
0: కిం పలాయసే పారిపోతున్నావేమి
1: కిం పలాయసే పారిపోచున్నావేమి
0: హనుమాన్ హనుమంతుడు
1: హనుమాన్ హనుమంతుడు
0: విశ్వావసో గంధర్వరాజైన విశ్వావసుని యొక్క
1: విశ్వావసో గంధర్వరాజైన విశ్వావసుని యొక్క
0: భగినీం సోదరి అయిన
1: భగినీం సోదరి అయిన
0: తాం సుభద్రాం ఇవ ఆ సుభద్రను వలే
1: తాం సుభద్రాం ఇవ ఆ సుభద్రను వలే
0: యథా ఎట్లో
1: యథా ఎట్లో
0: తథా అట్లు
1: తథా అట్లు
0: ఏషః ఈ నేను
1: ఏషః ఈ నేను
0: సహసా వెంటనే
1: సహసా వెంటనే
0: హరామి ఇతి అపహరించదను సుమా
1: హరామి ఇతి అపహరించదను సుమా
0: ఇక్కడేమిటి రాముడికి ద్రౌపది భయపడిందిట హనుమంతుడు విశ్వావసుడనే గంధర్వరాజు సోదరైనటువంటి సుభద్రను ఎత్తికెళ్ళాట ఇలాగా వాడి పాండిత్యంలో ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా ప్రసిద్ధంగా చెప్పాను నీకు కవి ఆ పాత్రలో ప్రవేశించి మనకి చెబుతున్నాడు అనమాట.
1: అవును మహోదయ,
0: ఇదంతా కూడా మనకి మామూలుగా తెలియని వాళ్ళకి ఇదేమిటి ఈయన కానీ తప్పు చెబుతున్నారా అనే విధంగా రాముడికి భయపడిన ద్రౌపది ఏమిటి, రాముడెక్కడ రామాయణం, ద్రౌపది ఎక్కడ భారతం అని అనుమానం వస్తుంది నాటకంలో. ఇది ఒక రకమైనటువంటి అవ్యవస్థితమైన హాస్యం అనమాట. ఇది విషయం. ఇంకా భావ భూషణాల ఝనంఝనలతో
1: భూషణాల ఝనంఝనలతో
0: రామునికి భయపడిన ద్రౌపదిలాగా
1: రామునికి భయపడిన ద్రౌపదిలాగా
0: పారిపోతున్నావేమి
1: పారిపోతున్నావేమి
0: విశ్వావసువనే గంధర్వరాజు
1: విశ్వావసువనే గంధర్వరాజు
0: సోదరి అయిన
1: సోదరి అయిన
0: సుభద్రని
1: సుభద్రని
0: హనుమంతుని వలే
1: హనుమంతుని వలే
0: నిన్ను నేను
1: నిన్ను నేను
0: అపహరిస్తాను సుమా
1: అపహరిస్తాను సుమా.
0: ఇది 25వ శ్లోకం పూర్తయింది. ఇవాళ మనం 2వ శ్లోకం కూడా చెప్పుకోవాలి కదా, 26వ శ్లోకం కూడా పూర్తి చేద్దాం.
1: అవును మహోదయ.
0: చేటహ చేటుడు, చేటహ అంటే వాడి పక్కన ఉండేటువంటి, చేటి అంటే సఖి, చేటహ అంటే సఖుడు, అంటే మిత్రులు ఉంటూ ఉంటారు వెనకాల, వాడిని చేటహ అంటారన్నమాట, సకారుడి మిత్రుడు. 26వ శ్లోకం. రమయ చ రాజవల్లభం తతః ఖాదిష్యసి మత్స్యమాంసకం ఎతాభ్యాం మత్స్యమాంసాభ్యాం శ్వానో మృతకం న సేవంతే. రమయ చ రాజవల్లభం తతః
1: రమయ చ రాజవల్లభం తతః
0: ఖాదిష్యసి మత్స్యమాంసకం
1: ఖాదిష్యసి మత్స్యమాంసకం.

0: శ్వానో మృతకం నసేవంతే.
1: ఇది శ్లోకం. ప్రతిపదార్థ, రాజవల్లభంచ, రాజుగారికి అత్యంత హితుడైన ఈ శకారుని కూడా.
0: రాజవల్లభంచ, రాజుగారికి అత్యంత హితుడైన ఈ శకారుని కూడా.
1: రమయ ఆనందింపజేయుము.
0: రమయ ఆనందింపజేయుము.
1: తతః దాని వలన.
0: తతః దాని వలన.
1: మత్స్య మాంసకం, చేపలని మాంసాన్ని.
0: మత్స్య మాంసకం, చేపలని మాంసాన్ని.
1: ఖాదిష్యసి, తింటావు.
0: ఖాదిష్యసి, తింటావు.
1: ఏతాభ్యాం, శకారుని ఇంట లభించే ఈ మత్స్య మాంసాలతో తృప్తి చెందిన.
0: ఏతాభ్యాం, శకారుని ఇంటి లభించే.
1: ఇంట, శకారుని ఇంట.
0: ఏతాభ్యాం, శకారుని ఇంట లభించే ఈ మత్స్య మాంసాలతో తృప్తి చెందిన.
1: శ్వానః, వాని ఇంటి కుక్కలు.
0: శ్వానః, వాని ఇంటి కుక్కలు.
1: మృతకం, మృతకళేబరం దేనినైనా గాని.
0: మృతకం, మృతకళేబరం దేనినైనా గాని.
1: నసేవంతే, ముట్టనే ముట్టవు.
0: నసేవంతే, ముట్టనే ముట్టవు.
1: ఇది విషయం. ఏం చెప్తున్నాడు అనమాట, ఈయన గనక నువ్వు సేవించినట్టయితే చక్కగా అన్ని రకాలైనటువంటి పదార్థాలతోటి మత్స్యమాంసాలతోటి నువ్వు భోజనం చేస్తావు సుమా, నీకు ఆ తృప్తి కలుగుతుంది ఆయన దగ్గర అని ఆ చేటుడు చెప్తున్నాడు అనమాట. భావ, ఈ శకారుడు మన రాజుగారికి చాలా ఇష్టుడు.
0: ఈ శకారుడు మన రాజుగారికి చాలా ఇష్టుడు.
1: నీ ఇతర విటులలాగే.
0: నీ ఇతర విటులలాగే.
1: వీనిని కూడా రమింపజెయ్యి.
0: వీనిని కూడా రమింపజేయి.
1: అలా అయితే.
0: అలా అయితే.
1: వానితో కలిసి.
0: వానితో కలిసి.
1: మత్స్య మాంసాలు తినవచ్చు.
0: మత్స్య మాంసాలు తినవచ్చు.
1: ఇతని ఇంట తినే.
0: ఇతని ఇంట తినే.
1: మత్స్య మాంసాలతో.
0: మత్స్య మాంసాలతో.
1: తృప్తి చెందిన.
0: తృప్తి చెందిన.
1: కుక్కలు కూడా.
0: కుక్కలు కూడా.
1: మరే ఇతర మాంసాన్ని.
0: మరే ఇతర మాంసాన్ని.
1: ముట్టనైనా ముట్టవు.
0: ముట్టనైనా ముట్టవు.
1: మాత్రా సమకం అనేటువంటి వృత్తం. ఇంకా మిగిలిన శ్లోకం రేపు చెప్పుకుందాం. ఇవాటికి ఇక్కడ సమాప్తం చేద్దాం. ఇవన్నీ కూడా నువ్వు ఎప్పటికప్పుడు నేను చెప్పడం, నువ్వు ఇక్కడేదో చెప్పడం కాదు, అవన్నీ కూడా నీకు సొంతం కావాలి. ఇది గురువు శిష్యుల నుంచి కోరుకునేటువంటి కృషి. శుభం వెళ్ళిరానాయన.
0: అలాగే మహోదయ, ధన్యవాదాలు.
1: శుభం భూయాత్.
2: మీరు ఇంతవరకు మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్.

ఉద్యోగ ప్రకటన. ప్రసారభారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసారభారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org లో తెలుసుకోగలరు.

వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. జానపద గీతాలు వింటారు. సమర్పణ శ్రీమతి నల్లూరు జ్యోతి బృందం.

0: నాకేమి చెబుతావా భయో నా మనోరంజి మొగ్గ నాకేమి చెబుతావా భయో నా మనోరంజి మొగ్గ
1: నాకేమి చెబుతావా భయో నా మనోరంజి మొగ్గ
0: నాకేమి చెబుతావా

పెళ్ళో చంద్రకళా నా మొద్దుల మరదాల ఓర చూపు చూడకళ విసురకు నీ మాయవల విరపూసిన సిరి వెన్నెలవే తెలిసిన హరి విల్లువ నీవే పెళ్ళో చంద్రకళా నా

0: చేస్తానే
1: ఓ చంద్రకళ,
0: కోరింది కొని పెడుతానే
1: నా మరదల,
0: ఓ పిల్ల చంద్రకళ నా ముద్దల మరదాల, వర చూపు చూడకల విసురకు నీ మ

0: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసారభారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
1: కార్యక్రమంలో తర్వాత వినండి అతడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీతరచన సిరివెన్నెల.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మల్లెపువ్వు చిత్రం నుంచి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఉద్యోగ ప్రకటన. ప్రసారభారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

0: పైన పేర్కొన్న అర్హతలు అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా ఆవేదన్ .ప్రసారభారతి .org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు ఆవేదన్ .ప్రసారభారతి .org తెలుసుకోగలరు.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
3: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.

యువవాణి యువజనుల కార్యక్రమం శ్రోతలందరికీ నమస్కారం. అసలు ప్రతిరోజు మనం రేడియోలో ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటున్నాం, అలానే ఎన్నో విషయాల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. మరి కొన్ని విషయాలు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, మరికొన్ని విషయాలు ఆ రోజుకున్న ప్రత్యేకత గురించి చెబుతాయి, ఇంకా కొన్ని అయితే మనందరినీ ఆలోచింపచేస్తాయి. అయితే ఈరోజు మన కార్యక్రమంలో కూడా అలాంటి కొన్ని విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ముందుగా ఈ రోజుకున్న ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ 23న ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ని జరుపుకుంటున్నాం. అసలు ఈ రోజుని ఎందుకు అంత స్పెషల్గా జరుపుకుంటున్నామో తెలుసా? సరే ఇప్పుడు తెలుసుకుందాం. మనమంతా ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాం కదా. అలా రోజు మొత్తంలో కనీసం మనం మాట్లాడకుండా ఉండేది కేవలం ఎవరి మీదైనా కోపంతోనో లేదా వేరే రీజన్స్తో తప్ప జనరల్గా అయితే మాట్లాడుతూ ఉంటాం. మరి మాటలు లేకపోతే మనం భావాలను ఎలా చెప్పగలుగుతాం? ఏదో ఒక సైన్ లాంగ్వేజ్లోనో లేదా హ్యాండ్ గెస్టర్స్తోనో చెప్తూ ఉంటాం. అయితే ఇదే ఈ రోజుకి ఉన్న ఇంపార్టెన్స్. సైన్ లాంగ్వేజ్ ఉపయోగించే వ్యక్తుల గురించి మరింత అవగాహన పెంచుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన రోజుగా భావిస్తాము. చాలాసార్లు మనమంతా సైన్ లాంగ్వేజ్ అంటే చేతులతో చేసే సైగలుగా మాత్రమే అనుకుంటాం, కానీ అది అంతకంటే చాలా పెద్దది. సైన్ లాంగ్వేజ్ ప్రత్యేకమైన వ్యాకరణ, పద నిర్మాణం, భావ వ్యక్తీకరణ పద్ధతులు ఉంటాయి. అవి తమదైన భాషా ప్రపంచాన్ని కలిగి ఉంటాయి. ఒక్కసారి ఒక చిన్న సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళ్లారు, అక్కడ మీకు తెలిసిన భాష ఎవ్వరికీ తెలియదు, కానీ వాళ్లతో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అప్పుడు మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటాం? చేతులతో చూపిస్తూ ఉంటాం లేదా ముఖ కవళికలలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అదే సమయంలో సైన్ లాంగ్వేజ్ ఉపయోగించే వ్యక్తుల విషయంలోకి వస్తే అది కేవలం అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించేలా కాదు, అది వాళ్ళ జీవనానికి ఒక మార్గం లాంటిది. అది వారి సహజమైన భాష కూడా, అలానే వారి ఆలోచనలు, భావాలు, అనుభవాలు వ్యక్తపరచుకునే ఒక ముఖ్యమైన సాధనం. అయితే ఈరోజు మనం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మాటలు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు, కానీ గౌరవం మాత్రం అందరికీ ఒకేలా ఉండాలి అని. సో తెలుసుకున్నారు కదా? అయితే ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కటి పాట మీకోసం.

ఇప్పటి వరకు మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ ఒక అందమైన విషయం గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, ప్రతి ఒక్కరికి తమ భావాలను వ్యక్తపరచుకోవడానికి ఒక మార్గం ఉంటుంది అని. అక్కడి నుంచే మనం ఇప్పుడు మరొక విషయం గురించి మాట్లాడుకుందాం, అదే బీయింగ్ ప్యాషనేట్. అవును, ప్యాషన్ చాలా చిన్న

0: అర్థమే, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఎవరైనా పాటలు వింటూ గంటల తరబడి ఉండొచ్చు, ఎవరికైనా క్రికెట్ ఆడటంపై ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ ప్యాషన్. మన జీవితంలో ప్రతిరోజు ఛాలెంజెస్ అనేవి ఉంటూనే ఉంటాయి. కొన్ని పనులు ఈజీగా కనిపిస్తాయి, మరికొన్ని పనులు మనల్ని మెంటల్గా చాలా టైట్ చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలోనే ప్యాషన్ అనేది మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మనకు నిజంగా ఒక పని పట్ల నిజమైన ఆసక్తి ఉంటే ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా, ఎంత ప్రాబ్లంగా అనిపించినా మన ప్యాషన్ ముందు చాలా చిన్నవిగా అనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ ప్యాషన్ కూడా మనకు అదే నేర్పిస్తూ ఉంటుంది, డిసిప్లిన్ ఇంకా కన్సిస్టెన్సీని. అసలు ప్యాషన్ అంటే కేవలం మనకు నచ్చిన పనులు చేయడం మాత్రమే కాదు, మనం ఒక వర్క్ మీద ఎంత కన్సిస్టెన్సీని అలానే ఎంత ఇంట్రెస్ట్ని చూపిస్తున్నాము అనేది. అలానే మన తప్పుల నుండి ఇంకా ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఎలా ఓవర్కమ్ అయ్యి వాటిని అచీవ్ చేస్తున్నామో కూడా తెలుసుకుంటాం. ఈ ప్రాసెస్లో మనకి కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ లేకపోవచ్చు. అయినా సరే మనం చూస్ చేసుకున్న ఫీల్డ్లో మనకి నిజమైన లైఫ్ ఉంది అంటే వీ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఎందుకంటే మన చేయి దాటిపోయాక అయ్యో అలా చేసుంటే బాగుండు అనే సిచ్యువేషన్ కన్నా నేను దానికోసం ట్రై చేశాను బట్ అవ్వలేదు అనే మాట చాలా బెటర్ ఫీలింగ్ని ఇస్తుంది. కాబట్టి మీ జర్నీలో మీకు ఎలాంటి క్రిటిసిజం వచ్చినా పట్టించుకోకండి, ఎందుకంటే మనకు నచ్చిన పని చేయడం ఒక ప్రివిలేజ్ మాత్రమే కాదు, అది మనలో ఉన్న టాలెంట్ని గుర్తించడం కూడా, ఇంకా మన స్కిల్ని ఉపయోగించడం కూడా.
1: ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం.

ఇప్పటిదాకా మనం ఫ్యాషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. మనకు నచ్చిన పని ఏది, మనసుకు ఆనందం ఇచ్చేది ఏది అని, మనకి నచ్చిన దారిలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని, ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ కేవలం మన ప్యాషన్ ఎంత ముఖ్యమో, మన డ్రీమ్సే మనకు ఇంపార్టెంట్ అనే విషయం గురించి మాట్లాడాం. మరి పక్కన వాళ్ళ డెసిషన్ని కూడా రెస్పెక్ట్ చేయడం కరెక్టేనా? అయితే ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు ఒక ఒపీనియన్ ఉన్నట్టే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. మనకు నచ్చిన సినిమా మన ఫ్రెండ్కి నచ్చకపోవచ్చు, అలాగే మనం చూస్ చేసుకునే ఫీల్డ్ మన పేరెంట్స్కి కరెక్ట్గా అనిపించకపోవచ్చు. మరిక్కడ ఎవరి ఒపీనియన్ కరెక్ట్ అనే విషయానికి వస్తే అది వాళ్ళ వాళ్ళ వ్యూని బట్టి ఉంటుంది. అందుకే వాళ్ళ మాటలు పట్టించుకోకపోయినా కనీసం వాళ్ళకు గౌరవాన్ని ఇవ్వాలి. అలానే మన అందరిలో ఒక హ్యాబిట్ అనేది ఉంటుంది, ఎవరైనా మనకి ఆపోజిట్గా మాట్లాడితే వాళ్ళు ఆ విషయాన్ని పూర్తి చేయకముందే మన మైండ్లో ఒక సమాధానాన్ని రెడీ చేసేసుకుంటాం, అది రాంగ్, అసలు వాళ్ళు ఎలా మనల్ని మాట అంటారు అని. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళు మనపై ఒక విషయం గురించి పాయింట్అవుట్ చేస్తున్నారు అంటే వాళ్ళకు అది తప్పుగా అనిపించింది, కానీ నాకు తెలుసు నేను చేసేది కరెక్టా కాదా అని ఆలోచించాలి. అలానే వాళ్ళు చెప్పేది వింటే అగ్రీ చేసేసాం అని మాత్రమే కాదు, అది మంచి అయితే ఫాలో అప్ చేయాలి, లేదా ఒక చిరునవ్వుతో సరే అని అంటే ఆ కాన్వర్జేషన్ని అక్కడితో ఎండ్ అయిపోతుంది. మరొక విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళ ఒపీనియన్ మనకు కరెక్ట్గా అనిపించినప్పుడు అస్సలు వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయకూడదు, నీకు అసలు సెన్స్ లేదు, నువ్వు అసలు వర్తీయే కాదు నాకు చెప్పడానికి అని అలాంటి కమెంట్స్ని అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఒపీనియన్ మీద మనకి ఇష్టం లేకపోవచ్చు, అలా అని వాళ్ళను ఇన్సల్ట్ అస్సలు చేయకూడదు. ఎప్పుడైనా సరే ఒక కాన్వర్జేషన్ చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండటం అనేది ఇంపార్టెంట్. అలానే ప్రతి ఒక్కళ్ళు మనలా ఆలోచించాలి, మనలా వాళ్ళ ఒపీనియన్ ఉండాలి అని కూడా అనుకోకూడదు. అలానే నేను డిఫరెంట్గా ఆలోచిస్తున్నాను అని అస్సలు బాధపడకూడదు, బికాస్ బీయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ డజంట్ ఆల్వేస్ మీన్ రాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు కార్యక్రమంలో మరొక చక్కటి పాట మీకోసం.

ఇక చివరిగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఎంజాయింగ్ ద లిటిల్ మూమెంట్స్. అవును, మనలో చాలా మంది హ్యాపీనెస్ని ఫ్యూచర్లో వెతుక్కుంటూ ఉంటాం. ఈ పని పూర్తయితే సంతోషంగా ఉంటాను, ఆ గోల్ సాధిస్తే ఆనందంగా ఉంటాను అని, లేదా నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతే లైఫ్ని ఎంజాయ్ చేస్తాను అని అనుకుంటాం. కానీ లైఫ్ ఎప్పుడూ పూర్తిగా పర్ఫెక్ట్గానే ఉండదు. ఒక ప్రాబ్లం సాల్వ్ అయితే ఇంకోటి రావచ్చు, ఒక గోల్ చేరుకున్నాక మరొక గోల్ మొదలవ్వచ్చు. అందుకే హ్యాపీనెస్ని ఎప్పుడూ రేపటికి వాయిదా వేస్తూ ఉండకూడదు. ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ ఆనందాన్ని కోల్పోతాం. అలానే చిన్న క్షణాలను ఆస్వాదించడం అంటే ప్రాబ్లమ్స్ లేవని నటించడం కాదు, మన బాధ్యతలను మర్చిపోవడం కూడా కాదు. అది మన జీవితంలో ఇప్పటికే ఉన్న మంచి విషయాలను గుర్తించుకోవడం, మన చుట్టూ ఉన్న అందాన్ని గమనించడం, మనతో ఉన్న మనుషులను విలువైన వారిగా భావించడం. అసలు లిటిల్ మూమెంట్స్ అంటే మన జీవితంలో జరిగే చిన్న చిన్న సాధారణమైన క్షణాలు. అవి పెద్ద ఈవెంట్స్ కావాల్సిన అవసరమేమీ లేదు. ఒక కప్పు టీ, లేదా వర్షం పడుతున్నప్పుడు కిటికీ దగ్గర కూర్చోవడం, మనకిష్టమైన పాటను పూర్తిగా వినడం, అలానే మన పేరెంట్స్తో కొద్దిసేపు టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ మూమెంట్సే. కానీ చాలాసార్లు మనమంతా హ్యాపీనెస్ కోసం చాలా దూరం వెళ్తూ ఉంటాం. కానీ మనసుకు కావాల్సిన ప్రశాంతత మన ఇంట్లోనే ఉండొచ్చు, మనకు కావాల్సిన ప్రేమ మన కుటుంబాల్లోనే ఉండొచ్చు, అలానే మనకు కావాల్సిన పీస్ మనం తీసుకునే ఒక డీప్ బ్రెత్లోనూ ఉండొచ్చు. సో ఆనందం ఎప్పుడు పెద్ద శబ్దంతోనే రాదు, కొన్నిసార్లు అది చిన్న నిశ్శబ్దంగా మన పక్కనే ఉంటుంది, మనకు దాన్ని గమనించే సమయం ఉండాలి అంతే. ఇక మన జీవితంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే మన శరీరం ఒక చోటు ఉంటుంది కానీ మనసు ఇంకొక చోటు ఉంటుంది. మనం భోజనం చేస్తూనే ఉంటాం కానీ మనసు రేపటి పనుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలానే మనం ఒక అందమైన ప్రదేశంలో ఉన్నా సరే దాన్ని కెమెరాలో క్యాప్చర్ చేయడంలో బిజీగా ఉంటాం. ఇలా మన మూమెంట్స్ని జీవించకుండా దాన్ని రికార్డ్ చేస్తూ ఉంటాం. ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం అంటే మనము చేస్తున్న పనిని పూర్తిగా అనుభవించడం అని. టీ తాగుతున్నప్పుడు టీ రుచిని గమనించాలి, భోజనం చేస్తున్నప్పుడు ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తినాలి, అలానే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటలను నిజంగా వినాలి. ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ మనసుకు ఇది చాలా పవర్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఆనందం ఎక్కువగా మనం ఎక్కడ ఉన్నామనే దానిపై కాదు, మనం అక్కడ ఎంతగా ఉన్నాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అలానే ప్రకృతి మనకు ప్రతిరోజు ఎన్నో చిన్న చిన్న గిఫ్ట్స్ని ఇస్తూ ఉంటుంది, కానీ మనం మాత్రం వాటిని అస్సలు పట్టించుకోం. ఆకాశంలో మారే రంగులు, చెట్ల ఆకుల కదలికలు, వాన చినుకులు, మట్టి వాసన, ఇవన్నీ మనకు ఉచితంగా లభించే అందమైన అనుభూతి. ఒక్కసారి ఫోన్ పక్కన పెట్టి 5 నిమిషాలు బయట నిలబడి చూస్తే, మన చుట్టూ ఉన్న శబ్దాలను వింటే ఆ ఆనందాన్ని అస్సలు మాటల్లో చెప్పలేం. ఇంకా మరీ ముఖ్యంగా మనందరి జీవితంలో నిజమైన సంపద అంటే అది కేవలం మనుషులే, మన కుటుంబం, మన స్నేహితులు, అలానే మన చుట్టూ ఉండేవాళ్ళు, మన జీవితంలో ఎప్పుడో ఒకసారి మనకు సహాయం చేసిన వారు కూడా. వాళ్ళతో గడిపే చిన్న సమయాన్ని మనం చాలాసార్లు చాలా తక్కువగా అంచనా వేస్తాం.

చేస్తుంటాం. ఒక ఫోన్ కాల్, లేదా ఒక చిన్న మెసేజ్, కలిసి తినే భోజనం, సాయంత్రం కలిసి కూర్చోవడం, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, ఇవన్నీ మన హృదయంలో నిలిచిపోయే ఒక చిన్న చిన్న మూమెంట్స్. సో మనకు దగ్గరైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలను నిజంగా వినండి. వాళ్ళు చెప్పేది మధ్యలో ఆపకుండా వినండి. అలానే కొన్నిసార్లు వాళ్ళకి సొల్యూషన్ అవసరమైనప్పుడు డెఫినెట్గా మీ ప్రెజెన్స్ని చూపించండి. ఇంకా మరీ ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించుకోండి, కానీ అదే మీ జీవితాన్ని పూర్తిగా ఆక్రమించనివ్వకండి. సో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు కార్యక్రమంలో మరొక చక్కటి పాట మీకోసం.

యువవాణి యువజనుల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కలి సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివరాలు: శరవేగంగా నిర్మితమవుతున్న రాజధాని అమరావతికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థ రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుళ్లూరు మండలం అబ్రాజుపాలెం వద్ద ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 12 ఎకరాల్లో ఏటా 3 లక్షల మందికి చికిత్స అందించేలా ఈ సంస్థ ఏర్పాటవుతోందని తెలియజేశారు. కంటి చికిత్సలకే పరిమితం కాకుండా పరిశోధన, శిక్షణ వంటి కార్యక్రమాలు కూడా అందించేలా ఇక్కడ నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నేత్ర వైద్య పరిశోధన సంస్థగా అమరావతిలోని కేంద్రాన్ని నిలపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నాలెడ్జ్ ఎకానమీకి, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధి కేంద్రంగా అమరావతి తయారవుతోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎల్వి ప్రసాద్ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ మన అమరావతికి రావడం మనందరికీ గర్వ కారణం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పెట్టారు. సంవత్సరానికి 3 లక్షల మందికి సేవలు అందిస్తామని ముందుకొచ్చారు. ట్రీట్మెంటే కాదు, రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, రీహాబిలిటేషన్, అదే మరి కమ్యూనిటీ ఐ హెల్త్, ఇవన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని ఆ శాఖాధికారులతో మంత్రి ఈరోజు కీలక సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ది, భవిష్యత్ ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 27న పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయాలని, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ తరపున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సౌందర్యాన్ని తెలిసేలా దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో ఈరోజు రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్యారాణి ఎక్స్ప్రెస్ రైలు 5 ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే ట్రాక్పై నడిచి వెళుతుండగా వారిని రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. గంటకు 50 నుంచి 60, గరిష్టంగా 70

0: 30 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వేగంగా కదులుతోన్న తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. వాయుగుండం తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు ఉండవచ్చునని వివరించిన అధికారులు పార్వతీపురం, శ్రీకాకుళం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. రేపు ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా వోకల్ ఫర్ లోకల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్కు పిలుపునిచ్చింది. ప్రజల్లో ఆత్మనిర్భర్త స్ఫూర్తిని ప్రోత్సహించి వారిని సుస్థిర వృద్ధి, శ్రేయస్సు వైపు నడిపించేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. స్థానికంగా ఉన్న చేతి వృత్తులవారు, చిన్న వ్యాపారస్తులు, తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరిగి గ్రామీణ కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెంది తద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అలాగే విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వోకల్ ఫర్ లోకల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమం కింద దేశంలో వస్తువుల ఉత్పత్తితో పాటు స్థానిక బ్రాండ్లు, తయారీ, సరఫరా గొలుసును ప్రోత్సహించాలని ప్రభుత్వం పేర్కొంది. జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిశ్రమదారులు, చేతి వృత్తులు, హస్తకళాకారులను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్ని ప్రోత్సహించాలని ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: वोकल फॉर लोकल के मंत्र को मजबूत करने का संकल्प ले, विकसित भारत बनाने के लिए हमें लोकल इकोनॉमी को बढ़ावा देना ही होगा. हमें याद रखना है, जब हम स्थानीय उत्पाद खरीदते हैं तो हमें एक परिवार, एक छोटे उद्यम और स्थानीय सप्लाई चेन को सीधे सशक्त बनाते हैं. इसी से आत्मनिर्भर भारत का रास्ता भी तैयार होता है.
0: వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళలు, భావి భారత పౌరుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ను ఈరోజు ఆయన సందర్శించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈ 2 రోజుల సమాచార అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
2: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నరేంద్ర మోడీ గారి యొక్క 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరం వచ్చిన సందర్భంలో అనేక కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. పిల్లలకి కాంపిటీషన్స్, డ్రాయింగ్ పోటీలు గాని, రక్తదాన శిబిరాలు గాని, మొక్కలు నాటే కార్యక్రమం గాని, ఈవేళ పోషణ అభియాన్ గాని, ఇలాంటి 13 రకాల కార్యక్రమాలని డిజైన్ చేయడం, ఇవి ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
0: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమగ్ర పోషణ, ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కలిగజేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర తెలియజేస్తూ,
3: దేశవ్యాప్తంగా జరుగుతున్న పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో 2 రోజుల చిత్ర ప్రదర్శన పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ICDS ఆధ్వర్యంలో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ లో వివిధ రకాల తృణధాన్యాలు, ధాన్యాలు ప్రదర్శనలో పెట్టడం ద్వారా పిల్లలకి కొత్త తృణధాన్యాలు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి కూడా పరిచయం అవుతున్నాయి.
0: అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సేవలను వివరిస్తూ రూపొందించిన సేవా సంకల్ప్ అభియాన్ ప్రచురణలను సోము వీర్రాజు సందర్శించారు. గతంలో ఎవరూ చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి

0: పల్లెసీమలు. కార్యక్రమంలో గ్యాస్ ప్రాబ్లం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారితో పరిచయం వింటారు.
1: శ్రీదేవి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ శ్రీదేవి గారు, మీరు విజయవాడలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా మీరు ఇటీవల కాలంలో ఆధునిక వైద్యం, ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు, అడ్వాన్స్డ్ మెడిసిన్ ఇవన్నీ కూడా వచ్చాయని అంటున్నారు. మీరు MD అని, DM అని ఇలా అంటుంటారు జనరల్ గా మన భారతదేశంలో. మీరు ఆ విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, ఏమేమి చేశారు, ఏమేమి సూపర్ స్పెషలైజేషన్ చేశారు, ఫెలోషిప్ ఏం చేశారు ఒకసారి చెప్పండి.
2: నాది MD ఇంటర్నల్ మెడిసిన్ అండి. న్యూయార్క్ లో చేశాను. గ్యాస్ట్రో ఎంట్రాలజీ కూడా న్యూయార్క్ లోనే, మౌంట్ సైన్ యూనివర్సిటీ. సెకండ్ ఫెలోషిప్ ఇసాఫిజియల్ ఫెలోషిప్ చేశాను. దాంట్లో గర్డ్, ఇసాఫిజియల్ రీఫ్లక్స్ అలాంటివన్నీ వస్తాయి. అది నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ షికాగోలో. ఇంకో సూపర్ స్పెషలైజేషన్ ఫెలోషిప్ లివర్ ప్యాంక్రియాస్ గాల్ బ్లాడర్ మీద చేశాను. అది యూనివర్సిటీ ఆఫ్ శాన్ ఆంటోనియో టెక్సస్ లో.
1: విదేశాల్లో మీరు వైద్య విద్య అభ్యసించినప్పటికీ కూడా మన భారతదేశంలో, మన విజయవాడలో వచ్చి చక్కగా మన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం ఎంతైనా అభినందనీయము డాక్టర్ శ్రీదేవి గారు. డాక్టర్ శ్రీదేవి గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అనే ఆ పేరు వినగానే ముఖ్యంగా ఒక 10 మందిలో 7-8 మందికైనా ఈ గ్యాస్ సమస్యని అంటూ ఉంటారు. వెరీ కామన్ గా కడుపులో మంట, ఛాతీలో మంట, కడుపు ఉబ్బరం, అలాగే ఒక్కొక్కసారి తేనుపులు, పుల్ల తేనుపులు, ఇలా రకరకాలుగా ఈ గ్యాస్ సమస్యతో బాధపడేటువంటి వారు, అలాగే కడుపులో ఒక రకమైనటువంటి అసౌకర్యం, అనీజీనెస్ తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉండటం, మరి అదేవిధంగా పరగడుపున ఇదిగో ఈ ఫలానా ట్యాబ్లెట్ వేసుకోండి అని కొంతమంది ఓవర్ ది కౌంటర్ వాళ్ళకై వాళ్లే వెళ్ళి ఏమండి ఒక గ్యాస్ ట్యాబ్లెట్ ఇవ్వండి అని చెప్పి ట్యాబ్లెట్లు మింగటం, సిరప్పులు మింగటం, ఇలా రకరకాలుగా వెరీ వెరీ వెరీ కామన్ సమస్యగా చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. అసలు ఏమిటి డాక్టర్ గారు గ్యాస్ సమస్య అంటే ఏమిటి, గ్యాస్ ఏమిటి కడుపులో, ఇది ఎందుకు వస్తుంది ఒకసారి చెప్పండి.
2: మీరు మొత్తం నా చదువునంతా చెప్పమన్నట్టు అడిగినట్టుందండి వెంకటేశ్వరరావు గారు అండి. గ్యాస్ అన్నది ఇట్స్ ఎ వెరీ బ్రాడ్ టర్మ్. చాలా మందికి అర్థం అవ్వంది ఏంటంటే గ్యాస్ నొప్పి, కడుపు ఉబ్బరం అంటారు, కానీ దానికి చాలా కారణాలు ఉంటాయి. రీఫ్లెక్స్ అవ్వచ్చు, పైకి తంతం అవ్వచ్చు, లోపల తిన్నది అరగకపోతాం వల్ల పట్టేస్తాం అవ్వచ్చు, పైకి ఆ స్పింక్చర్ కొంచెం టైట్ అయ్యి బాగా గాలి మింగితం వల్ల అవ్వచ్చు. కొందరికి ఏంటంటే చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్ లాంటిది వచ్చి అది కూడా గ్యాస్ పెయిన్ అనుకుంటారు షుగర్ పేషెంట్స్ కి, ఎందుకంటే వాళ్ళకి ఆ స్పర్స్ కరెక్ట్ గా తెలియదు, హార్ట్ అటాక్ సింప్టమ్స్. కొన్నిసార్లు ఆఖరికి ఏంటి, లంగ్స్ రిబ్స్ పట్టేసినా, కొంచెం దెబ్బ తగిలినా అక్కడ నొప్పి, పొట్ట దగ్గర ఏ నొప్పి వచ్చినా గ్యాస్ అనేస్తారండి. అండ్ దానికి తోడు ఏంటంటే మీరు చెప్పినట్టు ఫార్మసీ దగ్గరికి వెళ్ళి మందులు వేసేసుకుని అది కొంచెం ఎంతైనా సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ మందు వల్ల, తగ్గిందనిపిస్తుంది. కొంచెం తగ్గినట్టు అనిపించినా అది ఆ మందు వేసుకోపోయినా తగ్గుండొచ్చు. వాళ్ళకి వాళ్ళు టైం ఇచ్చారుగా అరుగుదలకి, తగ్గుతుంది కొంచెం తగ్గేపాటికి అది గ్యాసే అని నిర్ధారించుకుంటారు. వాళ్ళ మనసు మార్చి అది గ్యాస్ లో చాలా రకాలు ఉంటాయి, ఇది అయ్యుండొచ్చు, అది అయ్యుండొచ్చు అంటాకి నాకు అట్లీస్ట్ ఒక్క పావుగంట పైన 20 మినిట్స్ వాళ్ళ మనస్తత్వం అర్థం చేసుకుని వాళ్ళకి అసలు అసలు ఏంటి ప్రాబ్లము. కొందరికి జస్ట్ స్ట్రెస్, యాంగ్జైటీ కూడా గ్యాస్ కి కాజ్ అవుతుంది.

0: గ్యాస్ అనేస్తారు. కొందరికి ఏంటంటే జస్ట్ ఇంట్లో సమస్య కూడా గ్యాస్సే. ఇట్స్ గ్యాస్ అనేది ఇట్స్ చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ అండి. మీరు అడిగింది నన్ను క్వశ్చన్.
1: అయితే డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారు, మామూలుగా రకరకాల డిజీజెస్ ని, జబ్బుల్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు, టెస్టులు అంటారు, బ్లడ్ టెస్టులు, అలాగే స్కాన్లు, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కాన్లు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, పెట్ స్కాన్లు, ఇలా స్కాన్లు అనేవి చెబుతూ ఉంటారు. ఈ గ్యాస్ సమస్య ఏమైనా టెస్టులు ఏమైనా ఉంటాయా దీనికి?
0: లెట్స్ గో 80 ఇయర్స్, 100 ఏళ్ళ క్రితం వెళ్తే అసలు ఈ టెస్ట్లన్నీ ఎక్కడున్నాయండి? మనకి మెయిన్ డయాగ్నోసిస్ పేషెంట్ హిస్టరీ. హిస్టరీ కన్నా పెద్ద డయాగ్నోసిస్ ఇంకోటి ఉండదండి. అండ్ స్పెసిఫిక్గా ఈ టెస్ట్ వల్ల ఈ సమస్య తెలుస్తుందని ఎక్కడా రాయలేదు, పెట్టలేదు. ఈ టెస్టుల వల్ల మనకి కొంచెం సహాయం ఉంటుంది, ఎందుకంటే మనస్తత్వాలు మారినాయి కాబట్టి. లేదు అంటే ఇట్స్ డయాగ్నోసిస్ హిస్టరీలోనే మనకి వచ్చేస్తుందండి. చాలా వరకు
1: హిస్టరీ తీసుకుంటే తెలిసిపోతుంది.
0: చాలా వరకు 50% మనకి హిస్టరీనేనండి.
1: ఓల్డెన్ డేస్ లో ఎంబీబీఎస్ డాక్టర్లే హిస్టరీ తీసుకొని మొత్తం జబ్బు నిర్ధారణ చేసేవాళ్ళు.
0: అవునండి.
1: ఇప్పుడు ఏంటంటే ఒకట్లేండి, అడ్వాన్స్డ్ ఇవి ఎక్విప్మెంట్లు వచ్చాయి కాబట్టి ఇంకొంచెం ఈజీ అవుతుందేమో. మేబీ
0: ఈజీ అవుతుంది. అండ్ పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏంటంటే టెస్ట్ చేయకపోతే
1: సాటిస్ఫై
0: అవుతలేదు. అలాంటి టెస్ట్ రాస్తాం కూడా కరెక్ట్ కాదండి.
1: కొంతమంది ఈ గొంతులో గొట్టం పెట్టి దాన్ని ఏదో స్కోపీ, గ్యాస్ట్రోస్కోపీ ఇలా ఏదో పేర్లు చెబుతుంటారు. ఏ గ్యాస్ సమస్య వల్ల వెళ్ళినా కూడా ఆ గొంతులో గొట్టం దింపేసి ఏదో స్కోపీ లాగా చేసి ఆ ఫిలింలో లోపల పేగులన్నీ కూడా చూస్తే భయం వేస్తూ ఉంటుంది. ఇలా ఒక టెస్ట్ చేస్తుంటారు ఈ గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి, పేగుల్లో ఏమైనా అల్సర్లు ఉన్నాయా, పేగుల్లో ఎక్కడైనా బ్లీడ్ అవుతుందా, ఇవి కూడా బయటపడతాయట, ఇలా చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. దీని ఆవశ్యకత ఏంటి? అది అవసరమా ఆ స్కోపీ అనేటువంటిది? ఎటువంటి ప్రాబ్లం ఉంటే గ్యాస్ట్రోస్కోపీ చేయాలి?
0: సార్, ముందు హిస్టరీ, తర్వాత డయాగ్నోసిస్, మనకి ఇంత అవగాహన వచ్చిన తర్వాత మందులు పెట్టి ఆ మందుల వల్ల కూడా తగ్గకపోతే అప్పుడు గ్యాస్ట్రోస్కోపీ అవసరం పడుతుంది. లేదా వాళ్ళకి హిస్టరీలో మళ్ళీ క్యాన్సర్ లాంటిది, లేకపోతే రక్తం పోతుంది, అల్సర్స్ ఉంది అని గట్టిగా మనం నమ్మితే అప్పుడు మన మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఆ స్కోప్ చేస్తాం వల్ల నేను రాసే మందు మారుతుంది అంటే స్కోప్ చేస్తానండి. లేదు అంటే ముందు మందులు ఇచ్చి వాళ్ళకి 6 వారాలు చూసిన తర్వాత మళ్ళీ ఈసారి రమ్మన్న తర్వాత కూడా నాకు తగ్గలేదు మేడం, నాకు నేను వాడాను మీరు చెప్పినట్టు అంటే అప్పుడు స్కోప్ చేసి నేను ఏదన్నా ఇంకా వేరేదేదన్నా మిస్ చేశానా అని చూసుకుంటాకి తప్ప ఫస్ట్ టెస్ట్గా మాత్రం అయితే కాదు.
1: ఒక్కటి చెప్పండి డాక్టర్ గారు, ఎక్కువగా ఈ ఫుడ్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటాయి గ్యాస్ ప్రాబ్లం అనేది, అంటే ఈ కడుపులో బాగా మంట రావడం, ఉబ్బరంగా ఉండడము, ఏదైనా తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటాయా? ఎలాంటి ఆహారం
0: ఉంటుందండి? డెఫినెట్గా మనకి ఏంటంటే ఇదివరకు గుంటూరు కారం అంటే కారం మండిపోతూ మనకు అలవాటు.
1: అవునండి.
0: ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కారం తగిలితేనే మంట. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళి ఉప్పు కారం, చక్కగా చింతపండు పులుసుతో వేసిన చేపల పులుసు అన్నీ తింటే ఆబ్వియస్గా వాళ్ళకి గ్యాస్ పట్టేస్తుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఇదివరకు ఈ కార్లు, సర్కిల్ ఇవన్నీ ఉండే కాదు. ఇక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళాలన్నా నడిసెళ్ళేవారు. ఇప్పుడు అవన్నీ ఆఫీస్ జాబ్లు, కంప్యూటర్ జాబ్లు అయ్యేపాటికి అరుగుదల తగ్గే పాటుతో పాటు ఆబ్వియస్గా ఇప్పుడు పెళ్లి భోజనంకి వెళ్ళారనుకోండి, ఏదన్నా ఎక్కువ తిన్నారనుకో, గ్యాస్ అంత తొందరగా అరగదుగా పట్టేస్తుంది.
1: అక్కడ భోజనం చక్కగా గుమగుమలాడుతుంటుంది. పప్పుతో కాకుండా 16 రకాల కూరలతో పంచ పరమాన్న భక్ష్యాలు తినేస్తాం. సో అది కూడా ప్రాబ్లం.
0: ప్రాబ్లం కాదు, వస్తుంది. అది ప్రాబ్లం కింద మనం అనుకుంటున్నాం. ఇదివరకు నుంచి
1: దీన్ని బట్టి కూడా ఏమైనా ఉంటుందా?
0: ఉంటుందండి.
1: ఇందాక డాక్టర్ శ్రీదేవి గారు మీరు చెప్పారు స్ట్రెస్ రిలేటెడ్ ఈ గ్యాస్ట్రో ప్రాబ్లం అని, అలాగే యాంగ్జైటీ రిలేటెడ్ కూడా అన్నారు. దానివల్ల కూడా వస్తుందా?
0: దానివల్ల వస్తుందండి. ఎక్కువ నేను చూసేది ఈ మధ్యన 10th క్లాస్ పిల్లలకి, ఇప్పుడు నీట్స్ ఇలా ఎగ్జామ్స్కి రాసే పిల్లలు, లేకపోతే కొత్తగా పిల్లలు పుట్టి స్త్రీలకి సపోర్ట్ లే వాళ్ళలో చూస్తున్నాను. ఆర్ వర్క్ స్ట్రెస్లో బాగా పొజిషన్స్ ప్రమోషన్స్ వాళ్ళలో కనిపిస్తుంది ఆ స్ట్రెస్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్ టైప్ సింప్టమ్స్. సో స్ట్రెస్ అన్నది ప్లే చేస్తుందండి ఫ్యాక్టర్.
1: భారతదేశంలో ఏంటంటే చాలా మంది కొన్ని కొన్ని హ్యాబిట్స్ ఉంటుంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి మద్యపానం, ఆల్కహాల్, అలాగే ధూమపానం, స్మోకింగ్, ఇలా అంటే ఫ్రీక్వెంట్ గా చేసేటువంటి వాళ్ళు, ఇది కూడా గ్యాస్ ఫామ్ అవడానికి అవకాశం ఉందా?
0: ఉందండి. ఎందుకంటే ధూమపానం తీసుకునే వాళ్ళకి ఎయిర్ స్వాలోయింగ్ ఉంటుంది. వాళ్ళు ప్రతి స్మోక్ సిగరెట్ తో పాటు గాలి కూడా లోపలికి మిగతా ఉంటారు. ఆబ్వియస్గా గ్యాస్ట్రైటిస్ ఉంటుంది. దానికి ఉన్న కెమికల్స్ ధూమపానం హానికర్ అని పెట్టింది, బికాస్ ఇట్ కాజెస్ క్యాన్సర్. గ్యాస్ట్రిక్ కావచ్చు.

0: అవ్వచ్చు, ప్యాంక్రియాస్ అవ్వచ్చు, లంగ్ అవ్వచ్చు, బట్ ఇట్స్ అ కెమికల్ సో ఆబ్వియస్గా ఎఫెక్ట్ ఉంటుంది. సేమ్ విత్ ఆల్కహాల్, ఇట్స్ అన్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్ అండ్ ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాళ్ళే ప్రమోట్ చేస్తారు. ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ ఎందుకు? బికాస్ ఇట్ హ్యాస్ ఎఫెక్ట్స్ ఆన్ ఎవ్రీ ఆర్గన్, నాట్ జస్ట్ స్టమక్, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్. ఎస్పెషల్లీ ఆల్కహాలిక్స్ నేను చూసేది లివర్, ప్యాంక్రియాస్. బట్ ఆ స్టేజ్ రాకముందు ఫస్ట్ వచ్చే సింప్టమ్ గ్యాస్ట్రైటిస్ తో వస్తారు, ఎందుకంటే ఆ మందు తాగడం అలవాటు పడిపోయి ఆ గ్యాస్ట్రిక్ యాసిడిటీ లాగా ఉంటుంది కదా, కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ తోనే వస్తారు, స్లోగా లివర్ ప్రాబ్లమ్స్ తో కూడా.
1: కడుపులో మంట, చెస్ట్ లో, ఛాతీలో మంట, ఇది గ్యాస్ ప్రాబ్లం అనుకుని కంగారు పడుతుంటారు, అపోహ పడుతూ ఉంటారు. ఈ ఛాతీలో మంట వస్తే గ్యాస్ ప్రాబ్లం అనుకోవాలా, హార్ట్ అటాక్ అనుకోవాలనా?
0: సార్, అది మళ్ళీ హిస్టరీ పట్టు ఉంటుంది. వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, హిస్టరీ ఫ్యాక్టర్ ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అన్ని కలిసి చూసుకొని అది మనకి అవగాహన ఉండాలి. ఎందుకంటే నేను చూసిన పేషెంట్స్ లో అట్లీస్ట్ ఇయర్ అట్లీస్ట్ ఒక 10 మంది పైనే అక్యూట్ హార్ట్ అటాక్ తో నా ఆఫీస్ కి నడుచుకుంటూ వచ్చి గ్యాస్ ప్రాబ్లమ్ మాకు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది తీరా పరీక్ష చేస్తే హార్ట్ అటాక్. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూర్ హిస్టరీ. కానీ ఆ హార్ట్ అటాక్ పరీక్షకి పంపించాలి అంటే మళ్ళీ నేను చెప్పినట్టు హిస్టరీ పట్టుంటుంది. వచ్చిన మనిషి ఎలాంటి మనిషి, ఎందుకు వచ్చింది, ఏ టైంలో తిన్నారు, అరుగుదల ప్రాబ్లమా, సడన్ గా వచ్చిందా, దీంతో ఆయాసం ఉందా లేదా. సో హార్ట్ కి అడగాల్సిన క్వశ్చన్స్ కూడా మనం అడగాల్సి వస్తుంది కొంత పెద్ద వాళ్ళకల్లా చిన్న వాళ్ళకన్నా.
1: డాక్టర్ శ్రీదేవి గారు, ఈ గ్యాస్ ప్రాబ్లం అనేటువంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తే, దాని సివియారిటీ పెరిగితే ఇతరితర వైటల్ ఆర్గాన్స్ కానీ ముఖ్యమైనటువంటి భాగాలు అంటే గుండె, కిడ్నీ, మెదడు ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా?
0: అంత ఎఫెక్ట్ అవ్వండి, ప్రాబ్లం ఏంటంటే నిర్లక్ష్యం అయితే ఎవరు చేయరు. గ్యాస్ ఉన్నప్పుడు గ్యాస్ కి కంపల్సరీగా వెళ్ళి పక్కన దుకాణమో మందుల షాప్ కో వెళ్ళి మందులు మింగుతారు. ఆ మందులు మింగటం వల్ల ఏదన్నా లోపల ఏదైనా సీరియస్ గా ఉంటే దాన్ని బయటపడటం కష్టం అవుతుంది. సో దాన్ని ఇగ్నోర్ చేస్తాం వల్ల అసలైన వ్యాధిని మనం డయాగ్నోస్ చేయకపోతాం వల్ల ప్రమాదాలు ఉంటాయి. కానీ గ్యాస్ వల్ల అన్నది దాని వల్ల అయితే అంత సీరియస్నెస్ అయితే కాదు అని.
1: గ్యాస్ సివియారిటీ వల్ల కాన్స్టిపేషన్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా?
0: అరుగుదల్లు తగ్గితే కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది కదండి. ఆబ్వియస్ గా డైజెషన్ అన్నది మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మన గ్యాస్ట్రైటిస్ వచ్చింది అనుకోండి, గ్యాస్ ఫామ్ అవుతాం. సేమ్ థింగ్ ఏదైనా ఒకే పేక్ కదా, అది కూడా కొంచెం స్లో అవుతుందో కొంచెం హైపర్ అవుతుంది. కాన్స్టిపేషన్ అవ్వక్కర్లేదు, మోషన్స్ కూడా ఫ్రీక్వెన్స్ కావచ్చు, రెండు ఉండొచ్చు వాళ్ళకి.
1: తర్వాత ఇప్పుడు ఈ గ్యాస్ ప్రాబ్లమ్ తో పాటు అసోసియేట్ విత్ ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని ఒకటి ఏదో చెబుతారు డాక్టర్ గారు, అంటే ఈ గ్యాస్ కి ఇప్పుడు చెప్పిన ఐబిఎస్ కి ఏమైనా సంబంధం ఉందా?
0: ఉంటుందండి. బట్ అస్ అగైన్ సెడ్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నది మనకి వేరే డయాగ్నోసిస్ అన్ని రూల్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇంకా డయాగ్నోసిస్ తెలియనప్పుడు అప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అది కూడా హిస్టరీ పట్టి కొన్నిసార్లు మనకి ఎఫెక్ట్ అయిన ఇన్ఫెక్షన్స్ వల్ల, దాన్ని ఇగ్నోర్ చేస్తాం వల్ల, ఈ మందులు వేసుకుంటాం వల్ల సరిగ్గా డయాగ్నోస్ చేయకపోతే మన పేకి దానికి ఒక అలవాటు పడిపోతుంది. దానికి మనలాగా మెదడు బాగానే పనిచేస్తుంది. సో ఫుడ్ పడగానే ఇలా నేను ప్రవర్తించాలి అని ఒక హ్యాబిట్కి వెళ్ళిపోతుంది. అదొక ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం దానికి ఒక డెఫినేషన్ క్రైటీరియా ఉంటుంది, దాని ప్రకారం వెళ్తే అప్పుడు మనం దాన్ని డయాగ్నోస్ చేయగలం. కానీ వచ్చిన ప్రతి పేషెంట్ కి మనకి ఇది తెలియలేదు అది తెలియదు అంటే వెంటనే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాకి లేదండి. ఇంకా
1: ఈ గ్యాస్ ప్రాబ్లం క్రానిక్ గా దీర్ఘకాలికంగా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఏదో ఒక్కొక్కసారి డాక్టర్ని సంప్రదిస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ ఓవర్ ది కౌంటర్ వెళ్ళి 4 యాంటాసిడ్లు తెచ్చుకుంటారు, ఇలా చేస్తూ ఇలా ఫ్రీక్వెంట్ గా ఉంటే ఇదేమైనా పేగుపోత, అల్సర్లు, ఇంటెస్టైన్ గానీ లేకపోతే కోలన్ గానీ పేగుపోత రావడం గానీ, లేదనుకుంటే ఈసోఫేగస్ అనే ఆ ట్రాక్ దగ్గర ఏదైనా పూత ఏర్పడడం గానీ జరిగే అవకాశం ఉందా?
0: ఉందండి. అండ్ ఈ మధ్య కాలంలో లెట్ ఇట్ బి బికాస్ ఆఫ్ మన ఫుడ్ ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్ వెళ్తాం, కమర్షియల్ ఫుడ్స్ ఇవన్నీ చూస్తే వీటి వల్ల నేను ఎక్కువ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, అల్సర్స్ క్యాన్సర్ కింద మారుతాం, కోలన్ క్యాన్సర్స్ ఎక్కువ బయటపడతాం చాలా కనిపిస్తున్నాయి. అది కూడా 60 వయసు లోపలే, ఇది వరకు దాటిన తర్వాత వచ్చేయి. ఇప్పుడు ముందు నుంచే సడన్ గా వెళ్ళి స్కోప్ పెట్టిన వాళ్ళకి అనుకోము, లోపలికి వెళ్తే గెట్ ఉంటుంది. లెట్ ఇట్ బి ప్యాసివ్ స్మోకింగ్, వాళ్ళ స్మోకర్ అవ్వక్కర్లేదు, వాళ్ళ భర్త స్మోకింగ్, పక్కన వాళ్ళ స్మోకింగ్, దాని వల్ల కూడా ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మధ్యన.

0: సో అందుకు నిర్లక్ష్యం చేస్తాం, కరెక్ట్ కాదు.
1: డాక్టర్ గారు, గ్యాస్ ప్రాబ్లంకు సంబంధించి ట్రీట్మెంట్ ఉందా? అంటే ఉందా అంటే ఏదో మామూలు ఆర్డినరీ కాకుండా చక్కగా ఈ ట్రీట్మెంట్ తో పాటు ఇంకేమైనా లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్ ఏమైనా అవసరమా?
0: సార్, దీనికి ట్రీట్మెంట్ ఇట్స్ మల్టీ స్టెప్. దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ స్టెప్ వైస్

0: ప్రాబ్లం ఉంది కదా, ఎప్పటి నుంచో ఉంది అంటారు. నేను అంటాను ఎందుకు ఉండాలమ్మా అంట, అప్పుడు ఆన్సర్ ఉండదు. కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే ఆ మందులు కూడా అవసరం పడకపోవచ్చు. కొందరు అవసరం ఉంటుంది, ఎందుకంటే అది ఆ వ్యాధి లక్షణాలు, దానికి గ్యాస్ కి కాజ్ ఏంటో తెలుసుకున్న దాన్ని బట్టి.
1: మీ దగ్గరకి ఇలాంటి పేషెంట్లు వస్తుంటారా?
0: వస్తూ ఉంటారండి ఫ్రీక్వెంట్ గా.
1: వాళ్ళు చక్కగా సక్సెస్ఫుల్ గా బాగా ఉందండి, అంతకు ముందు ఉన్న ఇబ్బంది అంతా తగ్గిపోయింది డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు చేశానండి, నాకు తగ్గిందండి అని పేషెంట్లు వస్తుంటారా అండి ఫీడ్బ్యాక్?
0: ఏడాదికి ఒకసారి వచ్చి హాయ్ చెప్తాక వచ్చే పేషెంట్స్ ఉన్నారు. మందుల కోసం అయితే కాదు, దే హావ్ డన్ గుడ్ సో ఫార్.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు గ్యాస్ ప్రాబ్లం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు వినండి జానపద గీతం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: చెరకు పంటను ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. చెరకులో చెరకు నాటిన దగ్గర నుంచి చెరకు నరికే వరకు కూడా పీక పురుగు, అలాగే కాండం తొలిచే పురుగు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ పురుగు పైరును ఆశించి బాల్య దశలో పీక పురుగుగా 120 రోజుల వరకు చెరకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరకు మీద ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువల్లో ముచ్చల్ని నాటుకోవాలి. నాటే ముందు మిథైల్ పెరాథియాన్ పొడి మందు ఎకరానికి 10 కిలోల చప్పున వేసుకోవాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటితడులు పెట్టుకోవాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున, కార్సీ తోటల్లో కార్సీ చేసిన వెంటనే ఎకరానికి 1.25 టన్నుల చప్పున చెరకు చెత్తను కప్పాలి. కార్బరిల్ 3 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి నాటిన 4వ వారం, 6వ వారం అలాగే 9 వారాల్లో పిచికారీ చేసుకోవాలి. ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్డు పరాన్నజీవిని ఎకరానికి 20,000 చొప్పున చెరకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఇక చెరకు పంటను ఆశించే మరొక పురుగు కాండం తులిచే పురుగు. లద్దె పురుగు చెరకు నాటిన 120 రోజులు మొదలుకొని చెరకు నరికే వరకు కూడా చెరకు గడల కింది భాగం నుండి పైభాగం వరకు తొలుచుకుంటూ పోవడం వల్ల గడ ఎండిపోతుంది. పురుగు ఆశించిన కణుపులు గట్టిపడి కణజాలం ఎర్రబడి గడల నాణ్యత, దిగుబడి తగ్గుతాయి. అధికంగా నత్రజని ఎరువుల వాడకం, ఆలస్యంగా నత్రజని ఎరువుల వాడకం, నీటి ముంపు పరిస్థితులు, తోటలు పడిపోయిన పరిస్థితులు కాండం తొలిచే పురుగు ఉధృతికి అనుకూలంగా ఉంటాయి. కాండం తొలిచే పురుగు నివారణకు ఆలస్యంగా వచ్చిన పిలకల్ని తీసేసి తోట పడిపోకుండా నిలగట్టి మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించాలి. ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్డు పరాన్నజీవిని ఎకరానికి 20,000 చొప్పున 120 రోజుల నుండి ప్రతి వారం రోజుల వ్యవధిలో 6 నుండి 8 సార్లు పైరు మీద విడుదల చేయాలి. లేదా చెరకు పైరులో కింద ఎండుటాకులను రెలచి క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పొలుసు పురుగు చెరకులో కణుపు ఏర్పడినప్పటి నుండి చెరకు నరికే వరకు ఆశిస్తూ ఉంటుంది. నీటి ఎద్దడి పరిస్థితుల్లో ఇది ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. విత్తనపు దవ్వను పొలుసు పురుగు ఆశించని తోటల నుండి మాత్రమే సేకరించాలి. లేదా 3 కళ్ల ముచ్చల్ని మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. పొలుసు పురుగు వ్యాప్తి అరికట్టడానికి ఎండు ఆకుల్ని రెలిచి డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ పురుగులు ఆకులడుగు భాగాన్ని అంటుకుని ఆకుల్లోని రసాన్ని పీల్చివేయడం వల్ల పైరు పెరుగుదల తగ్గిపోతుంది. ఆకులు నారింజ రంగుగా మారి మొక్కలు గిడిస పరిపోతాయి. నీటి ముంపుకు గురైన యువకతీత సౌకర్యం లేని, సిఫారసు మేరకు ఎరువులు వేయలేని పొలాల్లోనూ, కార్సి తోటల్లోనూ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 2-3 సార్లు 10 నుండి 12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి కింది ఆకులు కూడా బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. చెరకులో పిండినల్లి పురుగులు ఆకులు, ఆకు తొడిమెలకి, చెరకు గడలకి మధ్య గుంపులు గుంపులుగా చేరి గడల నుండి రసాన్ని పిలుస్తూ ఉంటాయి. పంట పక్వానికి వచ్చినప్పుడు పిండినల్లి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉధృతంగా ఉన్నప్పుడు మువ్వు ఎండిపోతుంది. విత్తనపు దవ్వను నాటడానికి ముందు లీటర్ నీటికి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథియట్ 1.7 మిల్లీలీటర్లు కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఎదిగిన తోటల్లో పురుగుల నివారణకి ఆకుల్ని రెలచి బహిర్గతమైన కణుపుల మీద మలాథియాన్ 3 మిల్లీలీటర్లు లేదా డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇటీవల కాలంలో ఆకుపై ఆశిస్తున్న పిండినల్లి నివారణకు కూడా ఇప్పుడు చెప్పిన మందుల్ని పిచికారీ చేసినట్లయితే సరిపోతుంది. ఇక చెరకులో దూదేకుల పురుగులు ఆకులడుగు భాగాన్ని గుంపులుగా చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు వడలిపోయి ఎండిపోతాయి. ఈ పురుగు ఆశించిన చెరక నుండి తయారు చేసిన బెల్లం నల్ల

0: మెత్తగాను మెత్తగాను ఉండి నిల్వకి పనికిరాదు. మలాథియన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథయేట్ 1.7 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వేరులద్ద పురుగులు ఈ చెరకులో తేలిక నెలల్లో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినేయడం వల్ల మొక్కలు చనిపోతూ ఉంటాయి. తొలకరి వర్షాలు పడ్డ వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌఢ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగుమందు ద్రావణంలో పడి చనిపోతాయి. దీనివల్ల దాదాపుగా 50% పురుగుల్ని నిర్మూలించవచ్చు. ఎకరానికి 8 నుండి 10 కిలోల చొప్పున ఫోరేట్ 10% గుళికల్ని నాటే సమయంలో భూమిలో వేసి పురుగు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఎదిగే తోటల్లో ఈ పురుగుల నివారణకి 4-8% గుళికలు ఎకరానికి 8 కిలోలు మొక్కల మొదళ్ల దగ్గర గుంతల్లో వేసుకోవాలి. తేలికపాటి నెలల్లో చెరకును సాగు చేసినప్పుడు చెద పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విత్తనపు ముచ్చలకు ఇరువైపుల నుండి ఇవి లోపలికి ప్రవేశించి లోపల పదార్థాన్ని మొగ్గల్ని తినడం వల్ల మొలక శాతం తగ్గుతుంది. ఎదిగిన తోటల్లో కూడా లోపల మెత్తటి పదార్థాన్ని తినేసి కేవలం డొల్లల్ని మాత్రమే మిగులుస్తుంది. చెద పురుగుల నివారణకి పుట్టల్ని తవ్వి రాణి ఈగను చంపాలి. ఒక్కొక్క పుట్టకు 200 గ్రాముల మిథైల్ పెరాథియన్ పొడి మందుని చల్లుకోవాలి. నాటే ముందు కాలువల్లో ఎకరానికి 10 కిలోల మిథైల్ పెరాథియన్ చల్లుకోవాలి. ఎదిగిన తోటల్లో ఈ పురుగుల నివారణకి క్లోరిపైరిపాస్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలిపి గెడలన్నీ తడిచే విధంగా పిచికారీ చేయాలి. మొక్కల మొదళ్లలో కూడా ఈ మందు ద్రావణాన్ని పోసుకోవాలి. చెరకు తోటల్లో ఈ ఎర్రనల్లి వల్ల కూడా ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ ఎర్రనల్లి నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడిని కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. చెరకు తోటల్లో పసుపు నల్లి గనుక ఆశించినట్టయితే ఆకుల అడుగు భాగాన ఇవి గుంపులుగా చేరి 6 నుండి 8 వరుసల్లో ఆకుల మధ్య ఈయనకు సమాంతరంగా తెల్లటి గూళ్లను చేసి వాటి లోపల ఉంటాయి. ఇవి ఆకులు అడుగు భాగాన్ని గీకి రసాన్ని పీల్చడం వల్ల పసుపు పచ్చని అండాకారపు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఈ మచ్చలు ఎరుపు రంగుగా మారుతాయి. ఈ నల్లి ముదురు ఆకులను ఎక్కువగా ఆశిస్తుంది. పసుపు నల్లి చెరకు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ పాలిపోయి చివరకు ఎండిపోతాయి. ఇవి ఆశించిన తోటల్లో ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది. ఈ నల్లి ఉధృతి పంటకాలమంతా మనకు కనిపిస్తూనే ఉంటుంది. మధ్యస్థ ఉష్ణోగ్రతలు అంటే 26 డిగ్రీల నుండి 29 డిగ్రీల సెల్సియస్, ఇంకా గాలిలో తేమ శాతం 60 నుండి 75% ఉన్నప్పుడు నల్లి ఉధృతికి అనుకూలంగా ఉంటుంది. ఈ నల్లి ఆశించిన కింది ఆకుల్ని తీసి తగలపెట్టాలి. నీటిలో కరిగే గంధకపు పొడి లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో ఇంకొకసారి పిచికారీ చేయాలి. ఈ నల్లి గడ్డిజాతి మొక్కలపై కూడా ఆశిస్తూ ఉంటుంది కాబట్టి ఆ మొక్కల మీద కూడా మనం మందుల్ని పిచికారీ చేయాలి. ఇక చెరకు తోటని తెల్లపేను గనక ఆశించినట్టయితే వీటి తల్లి పురుగులు ఇంకా పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగం నుండి గుంపులుగా ఉండి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల తెలుపు పసుపు వర్ణ మిశ్రితమైన మచ్చలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మొదట అంచులు, తర్వాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగులు విసర్జించిన తీయటి జిగట పదార్థం కింద ఉన్న ఆకులపై పడి దానిమీద సూటీ మోల్డ్ అనే నల్లటి శిలీంద్రం పెరిగి ఆకు మసిబారుతుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు చెరకు దిగుబడి 25%, పంచదార దిగుబడులు 24% తగ్గిపోతాయి. వాతావరణం మబ్బుగా ఉండి 19 నుండి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత, అలాగే 80 నుండి 90% గాల్లో తేమ ఉన్నప్పుడు పురుగు అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. గాలి ద్వారా 1.5 నుండి 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాపిస్తాయి. విత్తనాన్ని ఆరోగ్యవంతమైన తోటల నుండి మాత్రమే సేకరించాలి. విత్తనపు ముచ్చల్ని మలాథియన్ 2 మిల్లీలీటర్లు కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాల ముంచి నాటుకోవాలి. సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువుల్ని వేసుకోవాలి. పురుగు ఆశించిన ఆకుల్ని తీసి తగలపెట్టాలి. అలాగే పురుగు ఆశించిన తోటల నుండి చెరకును ఇతర ప్రాంతాలకి రవాణా చేయకూడదు. లీటర్ నీటికి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథయేట్ 1.7 మిల్లీలీటర్లు లేదా ఎస్ఎఫేట్ 1 గ్రాము మోతాదులో కలిపి పిచికారీ చేయాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ ప్రసారంలో 7:15 పంట సీమలు కార్యక్రమంలో పనస సాగులో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ పి అశోక్ గారితో పరిచయం వింటారు. తర్వాత మొక్కజొన్నలో సస్యరక్షణ గురించి వివరాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:00 దార్శనిక భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:15 చిత్రగీతాలు, 8:30 తెలుగులో వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి. 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 అపూర్వ నరకం నాటకం వింటారు. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల. 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 10:20 రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ ఈమణి శంకర శాస్త్రి గారి వీణావాద్యం వింటారు. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:45 ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

వాతావరణ సూచన. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం ప్రాంతాలలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలు మరియు 50 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ కేంద్రం వారు తెలిపారు. వాతావరణ సూచన విన్నారు.

శ్రోతలకు ఒక ప్రకటన. నవోదయ విద్యాలయ సమితి దేశంలోని ప్రతి జిల్లాలలోనూ జవహర్ నవోదయ విద్యాలయాలలో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 9-11 తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం 10-2027 లాటరీ ప్రవేశ పరీక్షకు నిర్వహించబడుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు నిర్వహించడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్. అభ్యర్థులు ఇప్పుడు చేయబోయే లింక్ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి కోసం అలాగే 11వ తరగతి కోసం https://cbseitms.nic.in/2026/nbsix9 అలాగే చివరిన 11వ తరగతి కోసం 11ని ఎంటర్ చేయవలసిందిగా కోరుచున్నాము. శ్రోతలు ప్రకటన విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా షాయేజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 విద్యార్థులకు పట్టాలు బహుకరించారు.
1: वर्ष 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्यों को लेकर देशवासी आगे बढ़ रहे हैं. ऐसा भारत जहां गुणवत्तापूर्ण शिक्षा और स्वास्थ्य सुविधाएं सभी तक पहुंचे, ऐसा भारत जहां विज्ञान और प्रौद्योगिकी का उपयोग मानव कल्याण के लिए हो.
0: ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాల్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్ను నియమించారు. సునీల్ బన్సల్కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కెలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార ఎంపిక, పోషణతో కూడిన ఆహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు ఈరోజు పెరిగినప్పటికీ 2 వారాల కనిష్టంలోనే ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా మెరుగుపడడంతో మార్కెట్లో ధర కనిష్ట స్థాయిలోనే ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీల్డ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు. ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారత్ 1 బంగారు, 5 రజిత, 6 కాంస్య పథకాలతో మొత్తం 12 పథకాలు సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జీగా సునీల్ బన్సల్ను నియమించారు.

0: కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో పనస సాగులో యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ పి అశోక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ పి అశోక్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: మీరు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలో ఉన్నటువంటి ఉద్యాన పరిశోధన స్థానం ఉంది, అక్కడ మీరు ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మనకి ఉద్యాన పంటలు అనేసరికి రకరకాలు, కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, తోట పంటలు కానివ్వండి, సుగంధ ద్రవ్య పంటలు, ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అయితే మనం చూసుకున్నట్టుగా పండ్ల తోటల్లో మామూలుగా అరటిపండు ఎక్కువగా తీసుకుంటారు, సీజన్లో వస్తుంది కాబట్టి మామిడి పండును ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో రైతులు అందరూ కూడా ముఖ్యంగా ఈ పనస పంటని ఎక్కువగా సాగు చేస్తున్నారు సార్. అంటే ఈ పనసలో పోషక విలువలు ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని గనక సాగు చేసుకున్నట్లయితే మనకి ఈ అరటిపండు, మామూలుగా ఈ మామిడి పండ్లు, వీటిని ఎట్లా అయితే సాగు చేసినప్పుడు లాభాలు వస్తాయో అదేవిధంగా దీన్ని సాగు చేసినప్పుడు కూడా లాభాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఈ పనస పంటని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే ఈ పనస పంటని మనం సాగు చేయాలి అంటే మొదటి నుంచి కూడా దాంట్లో యాజమాన్య పద్ధతులు రైతులు సక్రమంగా పాటించినప్పుడే మంచి దిగుబడి తీసుకోవడానికి వీలవుతుంది కదండి. కాబట్టి ఈ పనసని ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు కదండి ఈ మధ్య కాలంలో, సాగు చేయటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి?
2: అవునండి, మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో మామిడి ఏ సీజన్ లో వస్తుందో జాక్ ఫ్రూట్ కూడా అదే సీజన్ లో రావటం గమనిస్తున్నాం. రైతు సోదరులు కూడా ఈ మధ్యన వివిధ పంటలని, కృత్రిమ పంటలను సాగు చేయడానికి, కొత్త పంటలను సాగు చేయడానికి ఎక్కువ మొక్కు చూపిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చింతపల్లి తదితర ప్రాంతాల్లో ఒక తోటలో ఒక మ్యాంగోలో కానీ అలాగే జీడి తోటలో కానీ దాదాపు ఒక 40 చెట్లు ఉంటే అందులో దాదాపు 10-15 చెట్లు పనస చెట్లు ఉండే విధంగా రైతు సోదరులు చూసుకుంటూ ఉన్నారు. ఈ పనసను అమ్ముకుని కూడా ఎక్కువగా మార్కెట్ చేసుకుంటున్నారు కాబట్టి దీన్ని ప్రధాన పంటగా వెళితే ఎక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది రైతు సోదరులు పనసను కూడా ప్రధాన పంటగా సాగు చేయడానికి మొక్కు చూపిస్తూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 1000 హెక్టార్లు దీన్ని సాగు చేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే దాదాపు 40,000 టన్నుల దిగుబడిని మనం ఆశిస్తూ ఉన్నాం. దీన్ని కూర పంటగా సాగు చేస్తూ ఉన్నారు, అలాగే తినటం కోసం, దీన్ని ఎడిబుల్ ఫ్రూట్ అంటాము, దాని పరంగా కూడా దీన్ని సాగు చేయడానికి ఎక్కువ రైతులు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. పనసలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇంకా మిగిలిన పండ్ల తోటల్లో మాదిరి ఇందులో కూడా పీచు పదార్థం అధికంగా ఉంటుంది, ఎక్కువగా జీర్ణశక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి, అలాగే అజీర్తి, అల్సర్స్ కూడా నయం చేస్తుందని నిరూపించబడింది. అందుకని పనస పండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవటం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుందని మనకు నిరూపించబడింది. పనస పండులో కెరోటినాయిడ్స్ చాలా అధికంగా ఉంటాయండి, అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల ఈ క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి, అలాగే కళ్ళకు సంబంధించి, మనం అనుకున్నాం కదా కెరోటినాయిడ్స్ అంటే విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కాబట్టి కళ్ళకు సంబంధించిన క్యాటరాక్ట్ ఇబ్బందులు కూడా నివారిస్తుందని నిర్ధారించబడింది. ఇంకా పనస గింజలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది దీన్ని కూరగా వాడుతూ ఉంటారు. పనస పిక్కలు కూడా ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. జనరల్గా ఈ పనస తొనల్లో అంతగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండవు, కానీ అందులో కార్బోహైడ్రేట్ శాతం అధికంగా ఉంటుంది. కానీ పనస పిక్కల జాక్లిన్ అనే ప్రోటీన్ ఉండటం వల్ల ఇది ఈ మధ్య కాలంలో ఇది హెచ్ఐవిని కూడా తట్టుకునే రోగ నిరోధక శక్తి అధికంగా ఉందని నిరూపించబడింది. అంతేకాకుండా పనస పండులో పొటాషియం కంటెంట్ చాలా అధికంగా ఉంటుందండి, ఇది రక్తపోటును కూడా తగ్గిస్తుంది. విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది, ఇది సూర్యకాంతి నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుందని కూడా నిరూపించబడింది. పనస పండులో ఐరన్ కూడా అధికంగా ఉంటుందండి, దీనివల్ల ఎముకల పటుత్వం పెరుగుతుందని, ఖనిజ లవణాలు కూడా అధికంగా ఉండటం వల్ల హార్మోన్ల ఉత్పత్తి సమతుల్యం గురించేందుకు దోహదపడుతుందని చెప్పబడింది. ఈ విధంగా చూసుకుంటే అటు పీచు పదార్థం కానీ, కెరటినాయిడ్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, పొటాషియం కానీ, విటమిన్ సి కానీ, ఇవన్నీ అధికంగా ఉండటం వల్ల ఈ పనస పండు దాదాపు మిగిలిన పళ్ళతో సమానంగా ఎక్కువగా ఖనిజ లవణాలు ఉండి మానవుని ఆహారానికి అదేవిధంగా మంచి న్యూట్రిషన్, మంచి పోషక శక్తి ఇచ్చే విధంగా ఉపయోగపడుతుంది.

0: కాబట్టి రైతు సోదరులు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో.
1: మరి ఇంత ప్రాముఖ్యత ఉంది కదండి ఈ పంటకి, మీరు అన్నట్టు ప్రతి భాగం కూడా దాంట్లో ఉపయోగపడుతుంది. మరి ఇంత ఉపయోగపడే ఈ పంటని మనం సాగు చేయాలంటే ఎలాంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది?
0: పనసకి నీటి ఎద్దడిని అసలు తట్టుకోలేని పంట అండి. ఖచ్చితంగా దానికి వాటర్ ఫెసిలిటీ అనేది, ఇరిగేషన్ అనేది, నీరు సదుపాయం మంచిగా ఉంటే అది మంచిగా దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. మనకి జనరల్గా పనస ఈ తేమతో కూడిన ఉష్ణ మండలాలు అంటే వాతావరణంలో కొంచెం తేమ శాతం అధికంగా ఉండాలి. కొండవాళ్ళ ప్రాంతాలు కూడా దీనికి అనుకూలమే. లోతైన నీరు ఇంకే ఎర్ర నేలలు, ఒండ్రి నేలలు ప్రాముఖ్యంగా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మనం ఉదజన సూచిక చూసుకుంటే కొద్దిపాటి ఆమ్లగుణం ఉన్న నేలలు అయితే వీటికి మంచిగా పెరిగే అవకాశం ఉంది. ఇంతకు ముందు చెప్పినట్టు అసలు నీటి ఎద్దడిని అస్సలు తట్టుకోలేవు. అట్ ది సేమ్ టైం గాల్లో తక్కువ తేమ శాతం ఉంటే కూడా ఎక్కువగా దిగుబడి రాకుండా ఆ పళ్ళు ఫలదీకరణ చెందకుండానే రాలిపోతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ తేమ శాతం ఉండే ప్రాంతాలు, అదేవిధంగా ఉదజన సూచిక కొంత ఆమ్లగుణం ఉండే ప్రాంతాలు, అలాగే లోతైన నీరు ఇంకా నేలలు, ఇవి ఎక్కువగా అనుకూలం అండి.
1: ఇందాక మీరు ఒక మాట అన్నారు, మనం ఈ పనస పంటని అంతర పంటలుగా కూడా వేసుకోవచ్చు అన్నారు ఇందాక మీరు చెప్పారు కొన్ని పంటల్లో. మరి ఇప్పుడు మనం ప్రధాన పంటగా దీన్ని సాగు చేయాలి అంటే ఎట్లాంటి మెలకువలు ఇక్కడ తీసుకోవాలంటారు రైతులు?
0: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ చింతపల్లి పరిసర ప్రాంతాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో రైతులు దీన్ని ఎక్కువగా గొట్టుల మీద కానీ దాదాపు ఒక 20 చెట్లు ఉంచుకోవటం, 10 చెట్లు ఉంచుకోవటం అలా చేస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు ప్రధాన పంటగా దీన్ని మలుచుకోవాలని చెప్పేసి ఎక్కువ మంది ఏమడుగుతున్నారంటే మంచి రకాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా, నాణ్యత గల రకాలు అందుబాటులో ఉన్నాయా. ఎక్కువగా మనం చూసే అన్ని ప్రాంతాల్లోనూ దాదాపు విత్తనం ద్వారా వచ్చిన మొక్కల్ని ఎక్కువ సాగు చేస్తూ ఉన్నారు. విత్తనం ద్వారా వచ్చిన మొక్కలు, ఆ చెట్లు పెరిగేది చాలా పైకి వెళ్ళిపోయి అవి తక్కువ దిగుబడిని ఇస్తాయి. అవి ఏ రకంగా ఉంటాయన్నది కూడా మనకు తెలియదు. అంతేకాకుండా మనం ఇప్పుడు అంటు మొక్కలను అనుకో పెంచుకుంటూ ఉంటే దాని తల్లి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకమైన మొక్క వస్తుంది, అదే రక్తం అందులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అదే రకమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా మనకు పనసులో చూసుకుంటే మెత్తరి కండరగల రకాలు, అలాగే గట్టి కండ్ర రకాలు, కొంచెం మధ్యస్థంగా ఉండే తేనె పనస రకాలు సాగులు ఉన్నాయి. వీటిని బురద పనస అంటాం, కొంచెం మెత్తగా ఉంటాయి. ఇది ఎక్కువగా తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. గట్టి కండ్ర రకాలు అయితే జస్ట్ కొబ్బరిలాగా ఉంటాయి, అవి కొరుకుతున్నప్పుడు చాలా తినడానికి అనువుగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది గట్టి కండ్ర గల రకాలు ఇష్టపడుతూ ఉంటారు. మధ్యకాలంలో మధ్యస్థంగా ఉండే తేనె పనస రకాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్కువ మంది శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఇష్టపడుతూ ఉంటారు. సాధారణంగా గట్టి కండ్ర గల రకాలు సింగపూర్ కానీ, పాలూరు కానీ, మొత్తం వరిక, ఇలాగే కొన్ని రకాలు అందుబాటులో ఉన్నాయండి. ఎక్కువగా బాగా ప్రాచుర్యం పొంది మా ఉద్యాన పరిశోధన స్థానం నుంచి కూడా రికమెండ్ చేయబడిన రకం పాలూరు 1 అనే రకం. ఇది తమిళనాడు నుంచి ఎంపిక చేయబడిందండి. మన ప్రాంతాల్లో కూడా ఎక్కువగా సాగు చేయడానికి బాగా అనుకూలం. ఇది మంచి దిగుబడిని ఇచ్చే రకం. అంతేకాకుండా ముఖ్యంగా ఒక కాయ వచ్చి 6 నుంచి 10 కిలోలు ఉంటాయి. తొనలు మంచి సువాసన భరితంగా ఉండి తినడానికి చాలా అనువుగా ఉంటాయి. అంతేకాకుండా చక్కెర శాతం దాదాపు 28 బ్రిక్స్గా నమోదు చేయబడింది. దాదాపు 50 నుంచి 60 కాయలు ప్రతి చెట్టుకి వచ్చే అవకాశం ఉంది. మంచి దిగుబడిని ఇచ్చే రకం అండి ఇది. అదేవిధంగా పాలూరు కాకుండా సింగపూర్ అనే రకం కూడా అందుబాటులో ఉంది. సింగపూర్ పాలూరుతో కంపేర్ చేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయండి, కాకపోతే సింగపూర్ కూడా రైతులు ఎక్కువగా ఇష్టపడతారు. తినటానికి కూడా బాగుంటాయి. దీనికి చక్కెర శాతం కూడా దాదాపు 27 బ్రిక్స్గా నమోదు చేయబడింది. ఇది కూడా ఎక్కువ దిగుబడి ఇచ్చే రకం. పాలూరు, సింగపూర్లో ప్రత్యేకత ఏంటంటే దాదాపు సంవత్సరానికి 2 సార్లు ఇది కాయలు కాసే అవకాశం ఉందండి. అక్టోబర్లోనూ, అదేవిధంగా డిసెంబర్లో కూడా పోత వస్తుంది. 2 సార్లు మనకంటే దాదాపు సంవత్సరం పొడుగున చెట్టు మీద కాయ ఉండే అవకాశం ఉందండి. ఇలాగే గమ్లెస్ అని ఇంకొక రకం ఉందండి. గమ్లెస్ అని ఎందుకన్నామంటే కాయ కోసినప్పుడు అందులోంచి పాలు కారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాలూరులో కానీ, సింగపూర్లో కానీ గమ్లెస్ అనే రకంలో కట్ చేసిన తర్వాత పాలు అనేది అంతగా కనిపించవు. కాకపోతే ఈ తొనలు పసుపు రంగులో కాకుండా కొంచెం తెలుపు రంగులో ఉంటాయి. అంటే చూడటానికి అంతగా ఆకర్షణీయంగా ఉండవు, కానీ గమ్లెస్ చాక్ కూడా మంచి తీయగ ఉంటుంది. 4 నుంచి 8 కిలోలు. ఇది కర్ణాటక ప్రాంతం నుంచి రిలీజ్ చేయబడిన రకం అండి. దీని కూడా దాదాపు 26 బ్రిక్స్గా నమోదు చేయబడింది. చక్కెర శాతం మంచిగా ఉంటుంది. మొత్తం వరిక అనే రకం కేరళ నుంచి రిలీజ్ చేయబడిందండి. ఇది డిసెంబర్, జనవరి నెలలో వస్తుంది. కాయలు ఏప్రిల్, మే నెలలో కోతకు తయారుగా ఉంటాయి. దీని బ్రిక్స్ శాతం ఈ 3 రెట్ల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. 35% బ్రిక్స్గా నమోదు చేయబడింది. కానీ తినటానికి కేరళ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కువగా మక్కువ చూపినంతగా మన సైడ్ అంతగా మక్కువ చూపెట్టలేదు. తమిళనాడులోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎక్కువగా మొక్కు చూపించే రకాలు మన సింగపూర్, పాలూరు, ఇవే కాకుండా పేచిపెరాయి. ఇవి రకాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు గమ్లెస్ జాక్ కానీ, పాలూరు కానీ, సింగపూర్ కానీ, ఈ 3 రకాలు మా ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్ గూడలో అందుబాటులో ఉన్నాయి. కావలసిన రైతులు మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా ఈ

0: రాజకీయంలో రైతులు ఎక్కువగా పనసను పండించుకోవడానికి తినటానికే కాకుండా కూర కోసం కూడా ఒక నాలుగు రకాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఎన్జే1, కజావా, స్వర్ణ మనోహర్, స్వర్ణపూర్తి అనే నాలుగు రకాలు మా దగ్గర ఉన్నాయి. ఇవి డిసెంబర్ జాన్యువరి నెలలో ముందే పూతకు వస్తాయి కాబట్టి ఏప్రిల్ నెలలో సిద్ధంగా ఉంటాయి. ఇది కూడా అధిక దిగుబడినిచ్చే రకాలు. దాదాపు ఒక చెట్టు మీద 1 కేజీ నుంచి 2 కేజీలు డెవలప్ అయిన ప్రతి పండుని మనం కూర కింద మలుచుకోవచ్చు. అది మెత్తటి కండరకాలు. అందుకని కజావా, స్వర్ణ మనోహర, స్వర్ణపూర్తి ఇవి కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఈ రకాలు మనం పెంచుకొని అధిక దిగుబడి సాధించుకోవచ్చు. రైతులకి మళ్ళా సూచించేది ఏంటంటే మన దగ్గర అన్ని ప్రాంతాల్లో పండించేవన్నీ కూడా విత్తనం ద్వారా మొలకెత్తిన మొక్కలే. సో అంటు మొక్కలు నాటుకోవటం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందొచ్చని నిరూపించబడింది.
1: మరి ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కూర రకాలు చెప్పారు, మామూలు రకాలు చెప్పారు, ఇవి నాటు రకాలండి?
0: నాటు రకాలేనండి. నాటు రకాలని మనం సెలక్షన్ చేసి ఇందులో మంచి రకాలు ఏవైతే మనకు అందుబాటులో ఉండి ఆ కండను పరిశీలించి మెత్తటి కండ రకాలనేమో కూర కోసం వాడతాము, గట్టి కండ రకాలని తినటం కోసం. గట్టి కండ రకాలను కూడా అనాలిసిస్ చేసి అందులో చక్కెర శాతం అధికంగా ఉన్న రకాలని, అంటే అనేకమైన విత్తనాల్లో ఎంపిక చేసి మంచిది ఏదో మన దగ్గర తీసుకొచ్చి దాన్ని వివిధ వాతావరణ పరిస్థితుల్లో వాటిని పరీక్ష చేసిన పిమ్మట ఇది అంటే
1: దీనికి
0: ఉపయోగపడుతుంది. అంతేకాకుండా విత్తనం ద్వారా పెరిగిన మొక్కలు పైకి తిన్నగా వెళ్ళిపోతాయి. దాన్ని హార్వెస్ట్ చేసుకోవటం అంటే పండును కొయ్యడానికి కూడా రైతులు ఎక్కి పైన పండు దించడం కష్టం. ఏ చెట్లు అయితే తక్కువ హైట్లో కాపు కాస్తాయో, తక్కువ పరిధిలో నిర్లిప్తత అవుతాయో అటువంటి చెట్లనే మనం ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పాలూరు, సింగపూర్ పైకంటూ పెరగవండి, ఒక స్టైల్ అంటే దాదాపు 10 అడుగుల ఎత్తు 15 అడుగుల ఎత్తు వరకే ఇవి పెరుగుతాయి. అక్కడి నుంచి బ్రాంచ్లు పక్కకు పెరుగుతాయి కాబట్టి రైతులు కూడా ఈజీగా ఆ పంటను కోసుకోవడానికి ఈ చెట్లు అయితే అనువుగా ఉంటాయి.
1: ఇందాక అన్నారు పిక్కల్ని కూరగా వాడుకోవచ్చు అన్నారు. మామూలుగా మనం ఎక్కువగా ఈ పనసపొట్టుని తీసి కూరగా కూడా వండుతూ ఉంటారు, అవి ఈ కూర రకాల్లో వాటిని ఉపయోగించుకోవచ్చా?
0: దాదాపు అన్ని రకాలు కూరకు పనికొస్తాయండి. కాకపోతే ఏవైతే తొనలు గట్టిగా ఉంటాయో అవి కూరకు అంతగా పనికిరావు. మెత్తగా ఉండే గుజ్జు రకాలని 1 నుంచి 2 కేజీలు పెరిగిన వెంటనే మనం హార్వెస్ట్ చేసి కట్ చేసి వాటిని ముక్కలు ముక్కలు కానీ కట్ చేసుకుని పనసపొట్టు కేర కింద ఉపయోగించుకుంటే ఆ కూర చాలా బాగుంటుంది. కానీ గట్టికండ రకాలు ఈ కూర కోసం అంతగా పనికిరావండి. ఆ రకంగా ఎంపిక చేసిన రకాలు ఎన్జే1, కజావా, స్వర్ణపూర్తి, స్వర్ణ మనోహర్ ఈ నాలుగు రకాలు మెత్తటి కండగల రకాలు కూరకు అనువుగా ఉంటాయండి.
1: ఏ వయసులో ఎంతెంత ఎరువులు వేసుకోవాలండి?
0: ఇప్పుడు దాదాపు 1 నుంచి 3 సంవత్సరాలు వయసున్న ఈ మొక్కలకండి 400 గ్రాముల యూరియా, 800 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, దాదాపు 100 గ్రాముల పొటాషు, పశువుల ఎరువు విధిగా మనం 25 కేజీలు ఇస్తూ ఉంటాము. ఆ రకంగా వేసుకోవాలండి. ఇప్పుడు 4 నుంచి 6 సంవత్సరాలు కొంచెం పెద్దమైన మొక్కలకి దాదాపు 900 గ్రాముల యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 1.5 కిలోలకు వెళ్తాము. ఇక పొటాషుకు వచ్చేటప్పటికి 200 గ్రాముల పొటాషు వెళ్తాము, మూడేటా పొటాషు. పశువుల ఎరువు యథావిధిగా 50 కేజీలు పెంచుకోవాలండి. 7 సంవత్సరాలు దాటిన మొక్కలకి ఇప్పుడు కమర్షియల్ ఈల్డ్ అంటే అధిక దిగుబడులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి 7 సంవత్సరాలు దాటిన మొక్కలు దాదాపు 50 నుంచి 70 ఫ్రూట్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవి దానికి ఎక్కువ ఎరువులు ఇవ్వాల్సి ఉంటే ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి యూరియా అయితే దాదాపు 1.3 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1.9 కిలోలు, దాదాపు 2 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇచ్చుకోవాలండి. పొటాషు దాదాపు 1/2 కిలో, పశువుల ఎరువు అయితే దాదాపు 100 కేజీలు పశువుల ఎరువు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. దాదాపు రైతు సోదరులు అందరూ మనం చెప్పినట్టు వర్షాకాలంలో జూన్ జూలై నెలలోనే ఇస్తారు. కాబట్టి ఇవి సింగిల్ సూపర్ ఫాస్ఫేటు దాదాపు 1-2 నెలలు ముందు ఇచ్చుకున్న తర్వాత యూరియా పొటాషు రెండు కలిపి వర్షాలు వచ్చేట సమయంలో ఇచ్చుకుంటే అవి కరిగి ఈ రూట్ జోన్కి అంటే వేర్లకు సక్రమంగా అందే అవకాశం ఉంది. అదేవిధంగా చెట్టు మొదల నుంచి దాదాపు 2 మీటర్లకు ఒక పాదులాగా చేసుకుని ఆ పాదులు ఇచ్చుకుని అందులో నీరు ఇచ్చుకున్నట్టయితే ఇవి కరిగి కరెక్ట్గా దానికి అందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎరువులతో పాటుగా ముఖ్యంగా సమ్మర్లో పచ్చిరొట్ట ఎరువులు పెంచుకుని దాన్ని భూమిలో కలిగి అంటే పూత రాకముందే, ఆకులు బాగా వచ్చిన తర్వాత కరెక్ట్గా పువ్వు రాకముందే దాన్ని భూమిలో కలిగి తినుకుంటే ఈ పచ్చిరొట్ట ఎరువుల నుంచి కూడా ఎక్కువగా పోషకాలు అందే అవకాశం ఉందండి.
1: మరి నీటి యాజమాన్యంలో రైతులు ఎలాంటి మెలకులు పాటించాలి?
0: డ్రిప్ సదుపాయం ఉన్న రైతులు అయితే డ్రిప్ ఎలాగో పెడుతున్నారు కాబట్టి దాదాపు ప్రతి ఎమిటర్ నుంచి 1 గంటకి 8 నుంచి 10 లీటర్లు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు, నేలలో ఉండే తేమను బట్టే మనం నీటి తడులు ఇచ్చుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కాయ తయారయ్యే సమయంలో అధికంగా నీటి తడి ఇవ్వటం వల్ల తొనల్లో తీదనం తగ్గుతుంది కాబట్టి.

0: పెట్టి మొక్క స్టార్ట్ అయ్యి అంటే పండు స్టార్ట్ అయ్యి మెచ్యూరిటీ వస్తుందంటే పిందె పండుగా మారి ఆ పండు పరిపక్వం వచ్చే సమయానికి దాదాపు 4 నెలలు పడుతుంది. కాబట్టి దాదాపు ఫస్ట్ 2 నెలల వరకు తళ్ళు ఇచ్చుకొని లాస్ట్ 2 నెలల వరకు తళ్ళు ఇవ్వకుండా ఉంటే ఆ పనస తొండలో చక్కెర శాతం అధికంగా పెరిగే అవకాశం ఉందండి. ఇందాక మీరు అన్నట్టు అంతర పండ్లకు చూసుకుంటే ఇనీషియల్ పీరియడ్లో నీడ తక్కువగా ఉంటుంది కాబట్టి అంతర పండుగ ఆపరాయలు కానీ కూరగాయలు కానీ సాగు చేసుకోవచ్చు అండి.
1: పనసని అంతర పంటగా ఈ పంటల్లో వేసుకోవచ్చు, మామిడి కొబ్బరి ఆ రెండు పంటల్లో వేసుకోవచ్చు.
0: గొట్టుల మీద వేసుకుంటున్నారండి కొంతమంది, కొంతమంది ఆ రేషియో మెయింటైన్ చేస్తున్నారు. దాదాపు 100 చెట్లు ఉంటే 20 చెట్లు పనసుండేలా చూసుకుంటున్నారు, మిగిలిన 80 చెట్లు వాళ్ళ ప్రధాన పంటగా మామిడి కానీ కొబ్బరి కానీ ఉండే విధంగా చూసుకుంటున్నారు.
1: పనసని అంతర పంటగా వేసినప్పుడు పనసలో అంతర పంటలుగా వేయాలంటే ఈ అపరాలు కానీ కూరగాయలు కానీ ఎంపిక చేసుకోవచ్చు. ఏ కూరగాయ పంటలని వేసుకోవచ్చు?
0: ఏ కూరగాయల పంటలని దాదాపు 7 సంవత్సరాల వరకు నీడ రాదు కాబట్టి, అయి నీడ రాదు కాబట్టి ఎండ సక్రమంగా తగులుతుంది కాబట్టి
1: ఆకుకూరలైనా వేసుకోవచ్చు,
0: పండించుకోవచ్చు.
1: మరి ఈ పనస పంటలో ఉండి మనం ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏంటంటే చీడపీడలు. మరి ఈ చీడపీడల వల్ల రైతులు ఎక్కువ నష్టపోకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి? అసలు పురుగుల్లో ఎట్లాంటి పురుగులు వచ్చే అవకాశం ఉంటాయి?
0: పనసలో కూడా చీడపీడ సమస్యలు అధికంగా ఉన్నాయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మేము కండక్ట్ చేసిన సర్వే ప్రతి ప్రాంతాల్లో మేము చూసింది, ముఖ్యంగా కాయతొలచి పురుగు అధికంగా మేము గమనించడం జరిగింది. పండు మీద ఆ పుచ్చు అనేది ఒకసారి వచ్చిన తర్వాత నల్లగా వచ్చి అందులోంచి ద్రవం లాంటిది కారుతూ ఉంటుంది. అలా గమనించిన ప్రతిసారి రైతు సోదరులు ఇది పుచ్చుకాయి, ఇది పుచ్చుకాయని అలాగే వదిలేస్తే ఒక కాయ నుంచి ఇంకో కాయకి ఆ పురుగు సంక్రమించడం వల్ల అన్ని కాయలు పుచ్చు వచ్చి మొత్తం కాయలన్నింటిలోనూ మనం మార్కెట్ చేసుకోవడానికి ఏమి అనువుగా ఉండవండి. ముఖ్యంగా ఈ కాయ తొలచి పురుగు, ఈ కొమ్మ తొలచి పురుగు అనేది అధికంగా మేము గమనించడం జరిగిందండి. ఇవి రెక్కల పురుగు లేత కొమ్మల పైన పిందుల పైన గుడ్లు పెడుతుంది. ఒకసారి గుడ్లు పెట్టిన వెంటనే ఈ గొంగుల పురుగులు లేత కొమ్మల్ని పూ మొగ్గల్ని పిందుల్ని తొలిచి తినేస్తూ ఉంటాయి. దీని కారణంగా కొమ్మలు కూడా ఎండిపోయి పిందు కూడా రాలిపోతూ ఉంటుంది. ఈ పురుగు ఆశించిన కాయలు జనరల్గా దాని మీద కొంత శిలీంధ్రాలు ఆశించి కుళ్ళిపోవటం కూడా జరుగుతుంది. ఈ పురుగు నర్సరీ దశలోనూ కూడా ఆశిస్తూ ఉంటుందండి. దీనికి నివారణకి ఈ పురుగుతో ఉన్న కాయలు అంటే సాధారణంగా మేము చూసిన చాలా పనస చెట్లలో ఎక్కువ మటుకు కాయలు గుత్తులు గుత్తులుగా ఎలాటం గమనించడం జరిగింది. ఈ గుత్తులుగా ఉన్న కాయల్లో ఒక కాయకు మటుకు పుచ్చు వస్తే, ఒక పురుగు ఆశిస్తే వెంటనే వేరే పండు కూడా ఇది ఆశించి మొత్తం ఆ గుత్తులో ఉన్న అన్ని కాయలు కూడా రాలిపోవటం జరుగుతుంది. ముఖ్యంగా ఒకసారి ఒక పండు కనుక ఈ పుచ్చు ఆశించడం గమనించినట్లయితే కుళ్ళిన కాయను వెంటనే ఏరి నాశనం చేయాలండి. ఇక పూత పిందు దశలో వీటిని నివారించుకోవడానికి పూత పిందు దశ మరి చిగురు దశల్లోనే మనం వేప నూనె దాదాపు 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేస్తే కొంతవరకు నివారించుకోవచ్చు. అంతేకాకుండా మాలాతయాన్ మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పిందు దశలో కాయల్ని పాలిథిన్ సంచుల్లో కూడా కొంతమంది కడుతూ ఉన్నారు. ఇనీషియల్ పీరియడ్లో అంటే ప్రథమార్థంగా ఇటువంటి కొన్ని నివారణ చర్యలు చేపట్టినట్లయితే కాయ తొలచి పురుగును నివారించుకోవచ్చు అండి. ఇవి కాకుండా కొమ్మ తొలచి పురుగు అనేది ప్రధానంగా మేము గమనించడం జరిగింది. దీనివల్ల ఒక బాగా పెరిగిన ప్రధాన కొమ్మకి కనుక కింద పొట్టు లాంటి పదార్థం రాలినట్లు మీరు గమనించినట్లయితే అది కొమ్మ పురుగు ఆశించిందని మనం గమనించుకోవచ్చు. ఇది కనుక ఇనీషియల్గా మనం నివారించుకోకపోతే మొత్తం చెట్టు అంతా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దాదాపు ఎప్పుడు రైతు సోదరులు ఇంతకుముందు పశువుల పెంట చెప్పాం కదండి, పశువుల పెంటతో పాటు చెట్టుకి 25 నుంచి 30 కిలోల వేపపిండి వేసుకుంటే ఈ పురుగు ఆశించకుండా మనం తగు చర్యలు చేపట్టుకోవచ్చు. అంతేకాకుండా దీని నివారణకి డైక్లోరవాస్ ఒక మందు ఉందండి, దాదాపు 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పూత సమయంలో పిచికారీ చేసుకుంటే అంటే అన్ని కొమ్మలు తడిసే విధంగా పిచికారీ చేసుకుంటూ ఉండాలండి. అదేవిధంగా ఎక్కడైతే రంపం పొట్టు లాంటిది బయటకు పడతా ఉందో అటువంటి రంధ్రాలని మనం ఐడెంటిఫై చేసి ఆ కొమ్మ రంధ్రాల్లో ఒక లోహపోసని క్లోరోఫైర్ఫాస్ 50% మందులు ఒక దూదిలో ముంచి ఆ రంధ్రంలో ఈ దూదిని ఆ లోహపు ఎక్కించేసి దానికి పేడతో కానీ కొంత బంకమనతో కానీ ఆ రంధ్రాన్ని మూసివేస్తే ఆ లోపల ఉన్న పురుగు చనిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా క్లోరోఫైర్ఫాస్ మేము గమనించినట్లయితే సమర్థవంతంగా పనిచేసినట్లు మేము గమనించాం. రైతుల సోదరులు విడిగా క్లోరోఫైర్ఫాస్ మందును 50% మందును అంటే 10 మిల్లీలీటర్లు క్లోరోఫైర్ఫాస్ తీసుకుంటే 10 మిల్లీలీటర్ వాటర్ సమవుజ్జుల్లో కలుపుకొని అందులో ముంచిన దూదిని మటుకు ఆ రంధ్రాల్లో ముంచి దాన్ని క్లోజ్ చేసుకోవాలండి. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో మేము గమనించింది పిండినెల్లి కూడా అధికంగా ఉందండి. పిండినెల్లి ఎండాకాలంలో ఉండి చిన్నగా ఉంటుంది, దాని మీద పిండి పదార్థం ఉంటుంది కాబట్టి తొడిని క్రింది భాగాల్లో ఇవి ఆశించి ఎక్కువగా రసం పీల్చడం అనేది మేము చూసామండి. పళ్ళు కూడా రాలిపోతూ ఉంటాయి.

0: దీని నివారణకు డైమెథియేట్ అంటే రోగారు అంటాము, 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి ఇంకా సమర్థవంతంగా ఈ మధ్య కాలంలో మేము గమనించింది. ఫ్రోఫెనోఫాస్ అయితే బాగా సమర్థవంతంగా పిండి నెల్లిని నివారించడం మేము గమనించడం జరిగింది. 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి దీన్ని ఇనీషియల్ పీరియడ్లోనే అంటే పళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఆకుల కింద మనం గమనించిన వెంటనే పిచికారీ చేసుకుంటే చాలా మటుకు దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ పనస పంటని మీరు చెప్పిన విధంగా యాజమాన్య పద్ధతులు పాటించి రైతులు సాగు చేసినట్లయితే మంచి దిగుబడి తీసుకోవడానికి వీలవుతుంది. నమస్కారం.
2: పనస సాగులో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ పి అశోక్ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. చివరిగా మొక్కజొన్నలో సస్యరక్షణ గురించిన విశేషాలు వింటారు.
1: ముందుగా కాండం తొలచు పురుగుల గురించి చూసుకున్నట్లయితే ఇవి రెండు రకాలు. ఒకటి మచ్చలు లేక చారల కాండం తొలిచే పురుగు, రెండవది గులాబీ రంగు కాండం తొలచు పురుగు అని రెండు రకాలు ఉంటాయి. దీనిలో మచ్చలు లేదా చారల కాండం తొలచే పురుగు ఎక్కువగా ఖరీఫ్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన 10 నుండి 20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రాహారతాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తర్వాత గుండుసూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను అలాగే కంకిని ఆశించడం వలన దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకు గాను పొలంలో కలుపు మొక్కలు అలాగే చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను పీక్కి నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర పంటలుగా అపరాలను సాగు చేయటం వలన సహజ శత్రువుల సంఖ్య

పెరుగుతుంది. ట్రైకోగ్రామాకిలోనిస్ పరాన్నజీవి గుడ్లని ఎకరాకు 2 నుండి 3 ట్రైకోకాట్స్ రూపంలో 2 విడతలుగా 12 నుండి 22 రోజుల పైరుదశలో ఉన్నప్పుడు విడుదల చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG ఎకరానికి 80 గ్రాములు లేదా క్లోరాంట్రనిప్రోల్ ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటి కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారీ చేసుకోవాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే గనక కార్బోవ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులకు ఆకుల సూడులలో వేసుకోవాలి. అలాగే కత్తెర పురుగు గురించి చూసుకున్నట్లయితే ఇది గొంగళ పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని చారను కలిగి ఉంటుంది. గొంగళ పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటుంది. దీని మొదటి దశ గొంగళ పురుగులు ఆకులపై పత్రహరితాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగళ పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినేయటం గమనించవచ్చు. ఆకు సుడులను అలాగే కాండాన్ని కూడా తొలచి రంధ్రాలను చేసి పంటను నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి అలాగే లేత కండ భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది. దీని సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం చూసినట్లయితే లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. పంట చుట్టూ 4 వరుసలు నేపియర్ గడ్డిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరువేసి నాశనం చేసుకోవాలి. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకోగ్రామా బదనికలను ఎకరానికి 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి 1 లీటరు వేప నూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. తొలిదశలో గొంగళ పురుగులను నివారించుకోవటానికి ఎకరాకు 500 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 400 నుండి 500 గ్రాముల డయోడి కార్బ్ 75% WP మందులను పిచికారీ చేసుకోవాలి. గొంగళి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక ఎమామిక్టిన్ బెంజోయేట్ 5 SC 80 గ్రాములు లేదా స్పైనోసాడ్ 45% SC 60 మిల్లీలీటర్ ఎకరానికి సుడలు లేదా మొవ్వు లోపలి ఆకులు పూర్తిగా తడిసేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి 2 నుండి 3 సార్లు మందును పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు 10 కిలోల తవుడు, దాంతోపాటు 2 కిలోల బెల్లం అలాగే 2 లీటర్ల నీటిని కలిపి 24 గంటల పాటు పులియబెట్టి ఆ మిశ్రమాన్ని 100 గ్రాములు డయోడి కార్బ్ మందును జోడించి సాయంత్రం వేళల్లో సుడులు, పత్రగుచ్చం మొవ్వుల్లో వేయాలి. ఈ పురుగు యొక్క ఉనికిని రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సరైన యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో పాటించి ఈ పురుగు యొక్క ఉధృతిని అలాగే పురుగు వలన కలిగే నష్టాన్ని నివారించుకోవచ్చు. తర్వాత రసం పీల్చే పురుగుల గురించి చూసుకున్నట్లయితే 30 రోజులు పైబడిన పైరును పేనుబంక అలాగే చివురు నల్లి ఆశించవచ్చు. పొడి వాతావరణంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తల్లి అలాగే పిల్ల పురుగులు ఆకులు లేత కాండం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారిపోతాయి. మొక్క గిడసబారిపోతుంది. ఇవి విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థానికి చీమలు చేరడమే కాకుండా శిలీంధ్రాలు ఏర్పడి మసి తెగులు ఆశించడం వలన కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు గాను సహజంగా అక్షింతల పురుగులు, సిర్పిట్స్ వంటి పరాన భుక్కులు అలాగే పరాన జీవులు ఈ పురుగులను అదుపులో ఉంచుతాయి. రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే ఇమిడాక్లోప్రిడ్ 17.8% SEL ఎకరానికి 40 నుండి 50 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలు చేపడితే కనుక మొక్కజొన్న పంట నుండి అధిక దిగుబడి లాభాలను పొందవచ్చు. మొక్కజొన్నలో సస్యరక్షణ గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.

పంట సీమలు కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈనాటి పంట సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: లకు నమస్కారం. సమ్మిళిత విద్య అనేది నేడు ప్రతి తరగతి గదిలోనూ అత్యంత కీలకమైన అంశం. పాఠశాల స్థాయిలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్త్. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కొట్టాల రామకృష్ణ గారు. వారిని అడిగి ఈ ప్రశస్త టూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
1: నమస్కారం సార్.
0: సార్, అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి, అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది టూల్?
1: ఈ ప్రశస్త్ యాప్ గురించి తెలుసుకునే ముందు, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో యూడిఐడి, యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్, పిడబ్ల్యూడి యాక్ట్ 1995 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్కు సంస్కరణ చేస్తూ ఆర్పిడబ్ల్యూ యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల, కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధన సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వానిది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే 2 భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకే ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు, మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసాలకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.
0: సార్, మరి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయని అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్లిస్ట్ చేస్తారు మీరు?
1: సో ఈ యాప్లో మొదటగా ఏంటంటే, స్క్రీనింగ్ పార్ట్ 1 సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి, ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.
0: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి ఫలాని ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్ కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్లో నమోదు చేస్తారా?
1: ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ 1 విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో వీళ్ళకి వైకల్యం ఉందని చెప్పేసి దానిని స్క్రీనింగ్ పార్ట్ 2 ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డాటాలో చూసుకొని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి, ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుంది.
0: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయని చెప్పారు. పార్ట్ 1 పాత్రలో సాధారణ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరు ఉంటారా? పార్ట్ 1 ఉపాధ్యాయులు, పార్ట్ 2 స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
1: పార్ట్ 1 సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ టూలో మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
0: ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి?
1: పార్ట్ 2 లో కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు వైకల్యాలు ఉన్నాయని గుర్తించినచో వారిని సంబంధిత వైద్యుల దగ్గరికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షింపజేసి వారికి సంబంధిత ధృవీకరణ

0: మాత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం జరుగుతుంది.
1: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో, ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కళాశాలకైనా అన్ని స్కూళ్లు కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
0: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచన.
1: మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
0: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధృవపత్రం నినాదంతో యూడిఐడి, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డుని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను పరిశీలించిన తర్వాత వారి వైకల్యం యొక్క శాతం ప్రకారం వారికి సంబంధిత సర్టిఫికేట్ను ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ లోని శాతం ప్రకారం వారికి సంబంధిత సంక్షేమ పథకాలు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు స్కాలర్షిప్స్, బస్ పాస్లు, రైల్వే పాస్లు. అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు వారి అభ్యసన వైకల్యాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధిత ధృవపత్రం గాని, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, ప్రజ్ఞా వైకల్యం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ధృవపత్రం గాని ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి సహాయకులను, స్క్రైబ్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు తమ వైకల్యం ద్వారా తక్కువ విద్యను అభ్యసించినప్పటికీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం లభిస్తుంది. మరియు వాళ్ళు తమ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ యూడిఐడి సర్టిఫికేట్ ద్వారా. అదేవిధంగా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు 5% ఉద్యోగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ లభిస్తుంది.
1: మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లో ఒకే పర్సన్ కి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ ఫెసిలిటీస్ అంటే సంక్షేమ పథకాల్లో డిఫరెంట్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారా, అన్ని కలిపి ఒకటే కింద ట్రీట్ చేస్తారా డిజబిలిటీని?
0: వాళ్ళకు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్ గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
1: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
0: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
1: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా కళాశాలలో చూసినా ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు గాని, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించని అటువంటి వ్యాధులు ఏమైనా చూసారా మీరు, ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా?
0: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టి లోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యాలని మనం అనుకుంటాం. కానీ ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదేవిధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా, ఎర్ర రక్త కణాలు చనిపోవడం, ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గలవారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి. ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడుంది అనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాల్సిన అవకాశం ఉంది.
1: మామూలుగా సార్, ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిసబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మరి క్యూరింగ్ కోసం అంటే వాళ్ళ హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా, లేదు కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
0: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్ కి చూపించి వాళ్ళకి సంబంధించి

0: ఇత థెరపీలు చేయించి వాటిని నివారించే స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ని రిన్యువల్ చేయడమా క్యాన్సిల్ చేయడమా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తన దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా, వాళ్లకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
1: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
0: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్ళు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
1: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
0: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్త్ యాప్ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరు, మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే, వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
1: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ ప్రశస్త్ టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నారికి నాణ్యమైన చదువు పొంది సమాన హక్కు ఉంది. చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేయుతనిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రశస్త టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకు వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం NCERT రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ సాధనం ప్రశస్త్ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణ శరద్బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 28వ తారీఖున సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: దేశ ఆర్థిక ప్రగతికి వ్యవసాయ రంగానికి మధ్య వారధిగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ

0: వంటి వ్యవసాయ రంగంలో సాంకేతికత అందిపుచ్చుకోవడం ద్వారా ఎల్ నీనో వంటి వాతావరణ విపత్తులను వ్యవసాయ రంగం ఏ విధంగా ఎదుర్కోవచ్చో హిజ్ ఎక్సలెన్సీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి మాటల్లో విందాం.
1: Despite the expansion of the industrial and service sectors, the role of agricultural sector in balancing our country's economy remains indispensable. The agriculture sector acts as a stabilizer during the periods of fluctuation in the other sectors. Maize is the third most important food crop in India after rice and wheat, and it is grown across 16.9 million hectares, and our country produces over 43 million tons annually. Globally, the conditions of El Nino are developing rapidly, and this year it is expected to be the strongest event in 140 years. When there is a deficit rainfall, agriculture is hit first. The effects then cascade through crops, livestock, household assets, and food security. Despite the looming El Nino, the impact on India's agriculture sector is expected to be limited to the improved early warning systems. There is an urgent need for scientists to develop drought-tolerant varieties of maize and rice that use water efficiently and maintain good yields even when rainfall is low, ensuring food security and giving steady income to farmers despite changing weather conditions.
0: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అవకాశాలను, నదుల అనుసంధానం ద్వారా రైతులకు కలుగుతున్న మేలును గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో విందాం.
2: స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకో పక్క మీరు చూసే కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తెలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలా మంది కుటుంబాలు నేను చూస్తున్నాను, ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్లి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి, మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ గాని, చేపలు గాని, రొయ్యలు గాని ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం, కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% గాని 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను, ఆంధ్రానంగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు టెక్నాలజీ, నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే కాదు, లేకపోతే మనం ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ ని గ్లోబల్ ప్రోడక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆహారపు అలవాట్లు మారాయి, దానికి అనుగుణంగా పంటల సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరినే పండించేవాళ్ళం, ఇప్పుడు

0: బియ్యం తినే తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ గాని ఫ్రూట్ గాని ఇలాంటి ఫుడ్కు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ ని ఆర్టికల్చర్ ని వాణిజ్య పంటల్నే పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ కరువు సీమ, ఇప్పుడు రాయలసీమలో సిరులు పండించే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. ఒకప్పుడు గోదావరి నీళ్లు సముద్రంలోకి పోయేటివి. 12 ఏళ్లకు మునుపు పట్టి సీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే ఈ సంవత్సరం ఎల్లినో ప్రాబ్లం ఉన్నా గోదావరి నీళ్ల వల్ల కొంతవరకు కృష్ణా రైతాంగాన్ని కాపాడామంటే అది ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఈ 2-3 ఏళ్లలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ప్రకృతి సేద్యం ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్లు కూడా పోయే పరిస్థితికి వచ్చాం. పప్పు ధాన్యాలు గాని చిరుధాన్యాలు గాని ప్రోత్సహిస్తున్నాం. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్లీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఏం చేయాలనో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రైతులపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేయగలిగితే తాత్కాలికంగా మనం సమస్యను ఎదుర్కోవడం, శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేసి వాటర్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగితే సమస్యల పరిష్కారం అవుతాయి. 5 నదుల్ని కలిపే పరిస్థితి ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్న, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్ గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది.
1: ఇన్ని ఉపయోగాలు కలిగిన వ్యవసాయ విలువ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి సాధనకు తోడ్పడుతుందని ఆశిద్దాం. మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా చలో చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని

0: కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. వివరాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని వడోదరలో మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. విద్యను దేశానికి, సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి అర్థం చేకూరుతుందని తెలిపారు. నేడు ప్రతి రంగంలోనూ సాంకేతిక పరివర్తన జరుగుతోందని, నిత్యం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానమే పరిష్కారమని తెలియజేశారు. విద్యారంగంతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం అధికంగా పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: అప్నానే సమయ్ ఆప్కా వివేక్ హోనా చాహియే, ఆప్కో యే యాద్ రఖనా చాహియే కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధాన్ దే సక్తా హై, లేకిన్ సహీ ప్రశ్న పూచ్నా ఆప్కా కర్తవ్య హోనా చాహియే. టెక్నిక్ ఆప్కో గతి దే సక్తి హై, లేకిన్ యే తోయ్ కర్నా హై, ఆప్కా కామ్ హై కి ఆప్కో కిస్ దిశా మే జానా హై. డేటా ఆప్కో సూచనా దే సక్తా హై, లేకిన్ ఉస్ సూచనా కే నైతిక ఉపయోగ్ కేసే కర్నా హై, యే నిర్ణయ్ ఆప్కో హీ కర్నా హై.
0: అలాగే ఈరోజు సాయంత్రం వడోదరలో బ్రహ్మకుమారిస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ను ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణం కోసం అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. నాగపూర్లో ఈరోజు జరిగిన 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచి నిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవ ఇతివృత్తమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదని అన్నారు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, వయస్సు సంబంధిత సమస్యలతో సహా జీవనశైలి సంబంధిత ఆరోగ్య సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాప్రావు జాదవ్ పేర్కొంటూ,
2: हमारे आयुष मंत्रालय ने जो थीम चुनी है वो है बेहतर कल के लिए आयुर्वेद. यानी कि अगर बुढ़ापे में भी अगर हम अच्छा स्वास्थ्य रखना चाहते हैं, जिंदगी हम वहां पर जीना चाहते हैं, तो अभी से आयुर्वेद और आयुष को, योगा को अपनाइए. और इसका जो आयोजन है हमारा ये 23 सितम्बर का, ये साल हम महाराष्ट्र के नागपुर में इसको हम मना रहे हैं.
0: ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఇది ఒక శక్తివంతమైన సాధనమని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ గొప్ప వారసత్వాన్ని మరింత దృఢంగా స్వీకరించాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. సుమారు 40 కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టామని, ప్రత్యేక విస్తృత పునర్విమర్శతో సహా పలు ఎన్నికల సంస్కరణలు చేపట్టామని కమిషన్ తెలియజేసింది. ఏ సంస్థలోనైనా చర్చల సమయంలో అభిప్రాయాలు, పరిశీలనలో భేదాభిప్రాయాలు ఉండడం సాధారణమని, తుది నిర్ణయం తీసుకునే ముందు అది నిర్ణయ ప్రక్రియలో ఒక భాగమని కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థను మెరుగుపరచడానికి కమిషన్కు తమ సూచనలు ఇచ్చేందుకు కమిషన్లోని ప్రతి అధికారికి పూర్తి అధికారం ఉందని పేర్కొంది. ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రధాన ఎన్నికలను, ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గత 12 ఏళ్లలో రహదారులు, విమానాశ్రయాలు, రైల్వేలు, నౌకాయానం, జలమార్గాలు, కమ్యూనికేషన్ రంగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఈరోజు నిర్వహించిన ఐకానిక్ టూరిజం సమ్మిట్లో మాట్లాడుతూ, ప్రజలు అనుభవపూర్వక పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ప్రపంచం సరఫరా గొలుసు అంతరాయాలు, రాజకీయ అస్థిరత, ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మొదటి త్రైమాసికంలో 7.5% పైగా వృద్ధిని నమోదు చేసినట్టు తెలియజేస్తుంది.

0: చేశారు. సేవలు, సాంకేతిక రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభావం గురించి ఉన్న ఆందోళనలు కూడా ఆయన ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణం ఉన్నప్పటికీ సేవలు, తయారీ ఎగుమతుల్లో భారతదేశం వృద్ధిని నమోదు చేస్తూనే ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం యుఎన్జీఏ 81వ సదస్సు సందర్భంగా భారత్, యుఏఈ, ఫ్రాన్స్ త్రైపాక్షిక సమావేశంలో యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ అల్ సహ్యాన్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోడ్తో కలిసి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. అంతరిక్షం, ఇంధనం, కృత్రిమ మేధస్సు, సంస్కృతి, వారసత్వంతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారంలో పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. అలాగే పశ్చిమాసియాలోని పరిస్థితిపై కూడా ముగ్గురు మంత్రులు చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసి విస్తరించాలని, అలాగే భారత్, ఫ్రాన్స్, యుఏఈల మధ్య ఉన్న బలమైన స్నేహపూర్వక సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, కేరళం, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఇచ్చి నాగియో వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. ఒక స్వర్ణం, 5 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో మీరాబాయి చాను రజత పతకం గెలుచుకోగా, పురుషుల వ్యక్తిగత విభాగంలో ఈరోజు జరిగిన సాఫ్ట్ టెన్నిస్లో జై మీనా కాంస్య పతకం గెలుచుకున్నారు. మహిళల స్కీ టీమ్ ఈవెంట్లో పరీనాస్ థాలివాల్, రైజా థిల్లాన్, మహేశ్వరి చౌహాన్లు, పురుషుల స్కీట్ జట్లో అనంత్జీత్ సింగ్ నరుక, భవతేక్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్లు కాంస్య పతకం సాధించారు. అలాగే పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. కాగా ఆసియా క్రీడల్లో పలు విభాగాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. వారి నైపుణ్యం, పట్టుదల, జట్టు స్ఫూర్తి దేశానికి గర్వకారణం అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. పన్ను విధానాలు డేటా ఆధారిత డిజిటల్ ప్రక్రియల వైపు మళ్లుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బ్రిక్స్ పన్నుల అధిపతుల సమావేశ ప్రారంభోపన్యాసంలో ఆమె ప్రసంగిస్తూ, రాబోయే కొన్నేళ్లలో బహుపాక్షిక పన్ను చర్చల్లో తీసుకునే నిర్ణయాలు ఒక తరం పాటు సరిహద్దు పన్నుల విధానాన్ని తీర్చిదిద్దుతాయని అన్నారు. బ్రిక్స్ దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలని, ఇవి తక్కువ స్థాయిని నుంచి గణనీయమైన దేశ పన్ను సామర్థ్యాన్ని పెంపొందించుకున్నట్టు పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవన శైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నట్లు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: మీరింత వరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, అనంతరం 9:00 న్యూస్ ఎట్ ద రేట్ 9, 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं वैष्णवी. मुख्य समाचार. भारत ने रूस से तेल और गैस खरीदने वाले देशों पर शुल्क लगाने के अमरीकी फैसले पर अपने हितों और चिंताओं को दोहराया. भारत ने इस्लामिक सहयोग संगठन के जम्मू कश्मीर के संदर्भ को खारिज किया, कहा इसका भारत

ఆకాశవాణి విజయవాడ కేంద్రం వాతావరణ సూచన వింటారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం ప్రాంతాలలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు సంభవించే అవకాశం ఉంది. అలాగే కోస్తా ఆంధ్ర మరియు యానం ప్రాంతాల్లో అక్కడక్కడ గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షం, అలాగే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు వర్షం పడే

0: అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వారు తెలిపారు. వాతావరణ సూచన విన్నారు.
1: ఆకాశవాణి అపూర్వ నరకము చిలకమూర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారి ప్రహసనం వింటారు. రేడియో అనుసరణ నిర్వహణ శ్రీమతి పద్మజా నిర్మల. అపూర్వ నరకము చిలకమూర్తి వారి ప్రహసనం.

0: చిత్రగుప్త
1: ప్రభు,
0: ఇక పాపులను ప్రవేశపెట్టుము.
1: చిత్తం ప్రభు. ఇతడు ధనగుప్తుడు ప్రభు. భూలోకములో మధురాపురము వీని కాపురము.
0: ఓహో, వీని కథలేనా? పరిపరి విధములు చెప్పుకుని మనకింకరులు కడుపులు పగులునట్టు నవ్వుతున్నారు.
1: చిత్తము, అతడు ఇతడే ప్రభు. ఈ మహానుభావుని గాథలు వ్రాయగలవారు ఉన్నచో అవి భారత భాగవతములంతంత గ్రంథములగును.
0: భూలోకములో ఈ మహానుభావుడు ఎందుకు ప్రసిద్ధికెక్కినాడు?
1: ఇతడు సకల గుణాభిరాముడు ప్రభు. అన్నిటికీ ప్రసిద్ధికెక్కినాడని చెప్పవచ్చు. కాని ముఖ్యముగా లోభత్వమునకు పేరు మోసినాడు. ఈయన పిసినిగొట్టులలో మహాచక్రవర్తి. వారిలో అగ్రతాంబూలం ఈయనకే ఇవ్వవలసి ఉన్నది.
0: అబ్బా, అంతటి పిసినిగొట్ట?
1: ఎంత పిసినిగొట్టో దేవరవారితో నేను మనవి చేయజాలను. ఈ సంగతిని బట్టి తమరే గ్రహించవచ్చును. ఇతడు మృతి నొందుటకు ముందు 15 రోజుల క్రిందటనే తన సొమ్మున్న గదిలో తన్ను పడుకొనబెట్టమని కొడుకులను పీడించి ఆ గదిలో పండుకున్నాడు. అతనికి ఆ సమయంలో అన్నద్వేషం కలిగినది. మంచినీళ్లు మాత్రము త్రాగి జీవించను. ఇతను రోగము చూడగా మహా గొప్పది, అట్టి రోగముతో ఆహారము తినకుండా ఎట్లు జీవించనా అని వైద్యులు ఆశ్చర్యపడిరి. ధనకాంక్ష చేత చూస్తూ చూస్తూ ప్రాణములు వదిలిపెట్టలేక అంతకాలము జీవించనని అభిప్రాయపడిరి.
0: గట్టి ప్రాణము కానిచో మంచినీళ్లతో బ్రతుకుట కష్టము కాదా?
1: అతడు తాగినది కేవలము మంచినీళ్లు కావు మహాప్రభు. తన పెట్టెలలోని సొంత నగలు, తాకట్టు పెట్టిన వారి నగలు, వెండి బంగారు నాణెములు తెప్పించి అవి కడిగించి ఆ నీళ్లు ఒక పాత్రలో పోయించి ఆ నీరు త్రాగుసూ బ్రతికినాడు ప్రభు.
0: ఆహా, ఈతని లోభత్వము మిక్కిలి ఆశ్చర్యకరమైనది. ఇట్టి లోభిని నేనెన్నడూ చూడలేదు.
1: ప్రభు, వీని పిసినిగుట్టుతనానికి ఒక చక్కని ఉదాహరణ.

0: అమ్మయ్య మొత్తానికి చెన్నపూరి చేరాను. బాగా ఆకలిగా ఉంది. హోటల్కు పెడితే అదో ఖర్చు. ఏం చెయ్యాలి?
1: అయ్యర్వాడు ఇంక రాండి అయ్యర్వాడు ఇంక రాండి.
2: ఆయన్ని మొదట చూసింది నేను. నువ్వు పిలుస్తావేంటి? అయ్యా, నా హోటల్లో అంతా ఆంధ్రా టిఫిను, ఇడ్లీ, ఉప్మా, దోశ అన్నీ దొరుకుతాయి. నా హోటల్కు దయచేయండి.
1: అయ్యా, నా హోటల్కు వాయ్యా. నల్ల ఇడ్లీ, నల్ల కాఫీ, నల్ల ఉప్మా.
0: నల్ల ఇడ్లీ, నల్ల కాఫీనా? అదేమి?
2: అదంతేనయ్యా, వాడి వంట మీకు సరిపడదు. తమరు నా హోటల్కు దయచేయండి అయ్యా.
0: సరే పద.
1: ఏమి సార్ వాడు, ఇటు పిలుస్తా అంటే అటు పోతాడారు. వాడు దా నిండా ముంచుతాడు.
0: పదవయ్యా నువ్వు.
2: అయ్యా, తమకు ఏం కావాలి? ఇడ్లీ, ఉప్మా, దోశ, పులిహోర, బొబ్బట్లు, బాదం హల్వా. తమకు ఏం కావలిస్తే అవి తెస్తాను.
0: ఒకటేమిటి? అన్ని తీసుకురా.
2: చెత్తం. ఇదిగో బాబయ్య.
0: అమ్మయ్యా,

0: వస్తువులన్నీ బహుబాగున్నాయి. ఇటువంటి వస్తువులను ఇంతకు మునిపి ఎప్పుడూ నేను తినలేదు. ఇంకా రేపటి వరకు భోజనం కూడా అక్కర్లేదు. ఇక నా దారిని నేను వెళ్తాను.
1: ఏమయ్ పంతులు, ఓ పంతులు గారు, ఓ పంతులు గారు,
0: అరుస్తూ వస్తున్నాడు వేధవ. వీడి కన్ను గప్పి వేరే దోమను పోవాలి.
1: పంతులు గారు, ఏంటయ్యా పిలుస్తుంటే పలకరే?
0: నన్నా పిలుస్తా? ఎవరినో అనుకున్నా, ఎందుకు పిలిచారు?
1: ఎందుకేమిటయ్యా, సొమ్మియకుండా వెడుతున్నందుకు.
0: సొమ్మెందుకు?
1: ఇప్పుడు నువ్వు మా హోటల్లో తిన్నావే ఆ వస్తువులకు.
0: అయ్యే విచిత్రమైన మనుషులయ్యా మీరు. సొమ్ముగా మీరు నాకు ఈ వస్తువులు పెట్టింది? ఊరికే ధర్మసత్రం వేశారనుకున్నా.
1: ధర్మసత్రం వేశారని ఎలా అనుకున్నావు? సత్రం మీ నాయన కట్టించాడనుకున్నావా? సరి సరి, ముందు ఆ డబ్బు తీ.
0: నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? డబ్బులు ఇచ్చుకుంటానని నువ్వు నాతో ఏం చెప్పలేదే. నువ్వు బలవంత పెడితే కదా నేను నీ హోటల్కు వచ్చింది.
1: అయితే అయితే కొంపతీసి ఎగబెడతావా ఏంటి?
0: ఎగబెట్టడం ఏమిటి, అసలు ఇవ్వవలసిన అవసరమే లేనప్పుడు.
1: అమ్మో అమ్మో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! చూడండి అయ్యా చూడండి, పెద్ద డబ్బిచ్చేవాళ్లాగా అన్ని వస్తువులు చెడ తిన్నావు కదయ్యా.
0: ఇష్టం వచ్చినట్టు తిట్టుకో, నేను ఒక్క దమ్ముడి కూడా ఇచ్చేవాడిని కాదు. ఇలాంటి వేధవాల్ని 100 మందిని చూశాను.
2: ఈతని చరిత్రము చిత్రముగానున్నదే.
3: ఇదేనా ఈతని లోభత్వానికి పరాకాష్ఠగా ఈ సంఘటన ఆలకింపుడు ప్రభు?

0: నాయనగారు, మీరెంత విచారించినా ఈ ఆవు బతకదు. మెడ వేల వేసి పడుకుంది, పొట్ట ఉబ్బిపోయింది, చొంగ కారుస్తోంది. మనకి ఇంతవరకే ప్రాప్తం.
1: చూడు నాయన, నేను గోవు కోసం విచారించటం లేదు. ఎందుకంటే నేను దీన్ని డబ్బెట్టి కొనలేదు, పాల రంగాన్ని బెదిరించి తెచ్చాను. దీని మేతకు కూడా ఒక్క డబ్బైనా ఖర్చు పెట్టలేదు. ఉలవలు వీరిగాడి నెత్తి కొట్టి పుచ్చుకున్నా, చుట్టూ తవుడు దంపుడు వాళ్ళని బెదిరించి లాగాను, గడ్డి రైతుల మీద వంతులు వేసి తెచ్చాను. ఈ ఆవు పోయిన ఉదయమున వేరొక ఆవును తేగలను.
0: అట్లయినా మీ దుఃఖమునకు కారణమేమిటి?
1: చెబుతాను విను. మనం ఈ గ్రామాధికారులలో ఒకరు అవడం వల్ల ఈ గ్రామంలో ఎవరింటైనా గోవు చనిపోయినప్పుడు దాన్ని వెట్టివాళ్ల చేత ఈడిపించినందుకు గోవు యజమాని మనకు రూపాయి కట్నమిచ్చును కదా. గోవు మన ఇంటనే పోవుచుండటం వలన ఆ రూపాయి మనకిచ్చువారు లేరు. ఈ విధముగా మనకు రావలసిన రూపాయి పోయినది కదా అని విచారించుచున్నాను. దానికి కూడా ఒక ఉపాయం ఆలోచించినాను. నీవు వెంటనే పోయి దీక్షితుడు గారిని పిలుచుకురా. ఈ గోవును ఆయనకు దానం ఇద్దాం. అది ఆయన ఇంటిలో సరిపోతుంది కనుక మనకు రావలసిన రూపాయి మనకు వస్తుంది.
0: చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆవును దానమీయుట అన్యాయం కదా నాన్నగారు.
1: నీకేమి తెలియను లోక వ్యవహారము. లౌక్యము లేనిదే ఈ లోకమున బ్రతుకుట కష్టం. నీవు పోయి ఆయనని పిలుచుకునిరా. ఇదిగో చూడబ్బాయి, దానమిచ్చు వరకు ఆయనకు ఆవును చూపవద్దు. దానమిచ్చిన పిదప ఆయన ఇంటికి ఆవును తీసుకుని పో. ఆవు చనిపోవుటకు సిద్ధముగా ఉన్నదన్న విషయం ముందుగా దీక్షితులకు తెలియరాదు, తెలిసినదా?
0: అటులనే నాన్నగారు.
2: అయ్యా అయ్యా, ఒక్క పూట పాలైనా తాగలేదు కదా. రూపాయి రూపాయి నిష్కారణముగా నా చేత దండుగా పెట్టిస్తున్నారు మీరు. మీ వాకిట్లో చనిపోవలసిన గోవు కర్మకాలి నా వాకిట్లో చనిపోయింది. మరణాసన్నమైన గోవును దానమీయతగునా మీకు?
1: కామధేనువులాంటి గోవును చేతులారా చంపి రూపాయి ఇవ్వనంటావేమిటయ్యా?
2: రూపాయి ఉంటే వారం రోజులు నాకు నా పిల్లలకు బియ్యం వస్తాయి. దయచూడండి.
1: ఇప్పుడు నీ మాట వింటే రేపు

0: ఊరందరికీ మానాల్సి వస్తుంది. వెంటనే పోయి రూపాయి పట్టుకునిరా.
1: తమరు అధికారులు, తమరేమంటే అదే. ఇదే పోయి ముంతో చెంబో తాకట్టు పెట్టి తమ రూపాయి వెంటనే పంపుతాను.
2: ఎంత ఘోరకలి! ఇతనికి దైవభీతి అయినను లేదా? దేవతాసేవలు ఎన్నడూ చేయింపలేదా?
3: చేయకపోవుటయే కాదు ప్రభువు, ఒక దేవాలయమునకు ధర్మకర్తలలోనొకడై కొంత సొమ్ము హరించినాడు కూడా.
2: బాగు బాగు, సత్రములైనా వేయించినాడా?
3: సత్రములలో రాళ్లు వేయించలేదా అని అడుగుడు. అతడు అన్నదానం ఎన్నడూ చేయించలేదు ప్రభువు. సరికదా, ఒకడు చేయుచున్న వార్త వినుట కూడా అతనికి అసహ్యమే. ఇతడు ఏడాదికి 2 సార్లు మాత్రము అన్నదానము చేశాను. అవి తల్లిదండ్రుల తద్దినములకు.
2: ఆ దినములలో సంతర్పణములు చేశానా?
3: సంతర్పణములు కావు, పితృతర్పణములు. ఇద్దరుకు భోజనము అంతే.
2: ఇతనికి దారపుత్రులున్నారా?
3: ఉన్నారు ఉన్నారు. వారికి ఒక్కనాడైనా కడుపు నిండా అన్నము పెట్టలేదు. కట్టుకున్నటకు కనీసం బట్టలు నీయలేదు. వేయేలా, వీడు తాను తినలేదు, ఒకరికి పెట్టలేదు, ఒకరిని తిననీయలేదు.
2: వీని యందు జారత్వ చోరత్వాది దోషములు కలవా?
3: చోరత్వములకు సందేహము లేదు గాని జారత్వము లేదు ప్రభు. ఎందుచేతనంటే దానికోసము కొంత సొమ్ము వ్యయము చేయవల గదా. అందుచేత మానుకున్నాడు గాని మంచితనము చేత కాదు ప్రభు.
2: పోనిమ్ము, లోభత్వము చేతనైనను వీనికి ఏకపత్ని వ్రతము దక్కినది.
3: ప్రభు, ఇతను చనిపోవుటకు ముందు ఒక మరణశాసనము వ్రాయించినాడు. అది చూచిన పక్షమున వీని గొప్పతనము బయటపడగలదు.
2: ఏది ఆ మరణశాసనము? ఇటువంటి వాడు వ్రాయించినది చిత్రముగానుండకపోదు.
3: చిత్తగించండి.

0: ವರ್ತಮಾನ ವ್ಯಾವಹಾರಿಕ ಚಾಂದ್ರಮಾನ ಪ್ರಭವನಾಮ ಸಂವತ್ಸರ ಚೈತ್ರ ಶುದ್ಧ ಪಂಚಮಿ ಬುಧವಾರಂ ಮಧುರಾಪುರಂ ನಿವಾಸಿ ಅಯಿನ ಧನಗುಪ್ತುಡು తెలివితేటలతోనూ మంచి స్పృహతోనూ వ్రాయించిన మరణశాసనము. నేను వడ్డీ వ్యాపారము చేతను, మరి ఇతర వ్యాపారముల చేతను సంపాదించిన రొక్కము 225,000. ఈ సొమ్మును నా కుమారులు నలుగురు సమానముగా పంచుకొనవలెను. ఆ సొమ్ము లోకులకు 2 రూపాయల వడ్డీ చొప్పున బదులు ఇచ్చి ఉన్నాను. కనుక ఆ బదులు త్వరగా ఇవ్వని ఎడరా. వాళ్ల కొంపలమ్మి గాని చెరసాలకు పంపించి అయినా సరే వసూలు చేసుకోవాలి. నా వద్ద అప్పులు పుచ్చుకున్న వాళ్లకు ఒక గుడ్డిగవ్వ కూడా వసూలు చేయకుండా ఉండటం నాకు అలవాటు లేదు. కాబట్టి నా కొడుకులు కూడా అట్లే బాకీదారుల నుండి బాకీలు ముక్కుపిండి మరీ వసూలు చేయవలను. కానిచో వారు నా వంశమునకు అప్రతిష్ట తెచ్చిన వారగుదురు.
1: ముక్కుపిండి వసూలు చేసినా ప్రతిష్ట పెరుగును కాబోలు. కానిమ్ము
2: ఆ చిత్తపు, అతడు ఇంకనో ఇలా వ్రాయించినాడు.
0: నేను చనిపోవునట్టి సమయమున నాకు పూర్తిగా స్పృహయున్న పక్షమున ఇల్లు మైలపడకుండా నేనే ఎలాగునో డేకి వీధి అరుగు కింద కూర్చుదును. నాకొకవేళ స్పృహ లేని పక్షమున నా కుమారులను, నా భార్య, నన్ను దొడ్డిలోనున్న పశువుల పాకలో గాని లేదా వీధి అరుగు క్రింద తడికి కట్టి గాని దానిలో నన్ను పండబెట్టవలయును. అంతేగాని ఇల్లు మైలపరచవద్దు. నాది గుక్కిడు ప్రాణము, ఎక్కడ పోయిననేమి? ఇంటిలో చచ్చిన వానికి గొప్ప ఏమిటి, అరుగు క్రింద చచ్చిన వాని తక్కువ ఏమిటి? ఇట్లెందుకు వ్రాయిచున్నానగా నక్షత్రము చెడ్డదైనా ఇల్లు వదిలిపెట్టవలయ్యను. అప్పుడు మన సామాను అంతా తరలించుకుని మరి ఒకరి ఇంటికి ఏగవలయ్యను. వెళ్లిన పక్షమున మన వస్తు సామానులు, మన సరుకులు చూడగానే వారికి కన్నుకుట్టును, మన గుట్టు మట్టు బయటపడును. అందుచేత నాకు ప్రాణముండగానే బయటకు తేవలయ్యును.
2: ఇంకనూ అసలు

0: కథమున్నది వినండి ప్రభు.
1: వినిపించుము.
2: డబ్బు ఇచ్చి శవవాహకుల చేత నన్ను మోయించవద్దు. వాళ్ళు నాలుగైదు వరహాలైనా అడుగుతారు, ఎందుకు డబ్బు దండగా? కనుక వాళ్లను పిలవనే వద్దు. బంధువులు కొందరు

0: చేస్తురు. అందుచేత నా శవమును మరొకరి చేత మోయించక నా కుమారులలో పెద్దవాడు నిప్పుపుచ్చుకోగా మిగిలిన ముగ్గురు ఎలాగోలాగ కష్టపడి మోయవలెను.
1: బలిరా మానవ బలి, పిసినగొట్టుతనమన్న నీదిరా.
0: మరి ఒక ముఖ్య విషయం, దానములు విశేషముగా ఇయ్యవద్దు, ఒక్క గోదానము మాత్రము చేయవలయును. ఎలాగునో ఒకలాగున దాని తోక దొరకపుచ్చుకుని వైతరిణి నది దాటి అవతల పడతాను. గోదాన నిమిత్తమై నా కుమారుడు ఆవును కొనవలసిన అవసరము లేదు. ఇందు నిమిత్తం నేను ఒక గోవును జాగ్రత్త చేసి ఉన్నాను. అది గడ్డి ఎక్కువ తిని పాలు తక్కువ ఇచ్చే గోవు కనుక దానిని మన ఇంటిలోనుంచక మనకు సొమ్ము బాకీ ఉన్న ఒకని వద్దకు పంపి దానిని మేపమని చెప్పినాను. వాడు దానిని ఉచితముగా మేపుచున్నాడు. వాని నడివి తెచ్చి ఆ యావును దానమియ్యవలెను. నగ్న ప్రచ్ఛాదనమిచ్చున్నప్పుడు పట్టెమంచములు దూది పరుపులు ఇయ్యక నొలక మంచము జమ్ము దూది పరుపు పాత ఎత్తడి రేకు చెంబు ఇయ్యవలెను. సంతర్పణముల మాటే వద్దు, బోరుడంత వృధా దండగ వ్యవహారం. మరి ఒక్క ముఖ్య విషయము, నాకు వైద్యము చేసిన వైద్యునకు మీరు ఏమీయూ ఇవ్వనక్కరలేదు. ఏమనగా నాకు కుదరలేదు కనుకను వేరు ముక్కలతోనూ కషాయములతోనూ మందునిచ్చడం వలన అతనికి ఖర్చు లేదు కనుక అతనికి మీరేమీ ఇవ్వద్దు. రాజగోపాలస్వామి వారి ఆలయమునికి ఇవ్వవలసినదని ఒక ముసలమ్మ నా చేతికి 400 రూపాయలు ఇచ్చినది. ఆ సొమ్ము దేవునికి ఇచ్చిన పక్షమున తినువారు పూజారులే కదా. మనము కూడా దేవుని బిడ్డలమే, మనము మాత్రమే తినరాదని ఆ సొమ్మును నా వద్దనే ఉంచి దాని వడ్డీతో అప్పుడప్పుడు దేవునికి కైంకర్యములు చేయించుతున్నాను. నా కుమారులు కూడా ఆ ప్రకారమే పులిహోర మీద ధ్యానము పోయి తినాలని అనిపించినప్పుడు సంవత్సరమునకు 1 రూపాయి మించకుండా కైంకర్యము చేయించవలయును.
1: ఓరి నరాధమ, భగవంతుని సొమ్ముతో కూడా వ్యాపారం చేస్తేవిగా.
2: ఇంకాస్త మిగిలి ఉన్నది చిత్తగించండి.
0: నా దగ్గర సొమ్ము దాచుకున్నామని కొందరు వచ్చి నా కుమారులను అడగవచ్చును. వారు వచ్చినప్పుడు పత్రములు చూపించుడని నా కుమారులు అడగవరను. పత్రములు లేని వారికి దమ్మిడి కూడా ఇవ్వవద్దు. పత్రములున్నవారికి కూడా లెక్క చూచి అంత మొత్తము ఒక్కసారిగా ఇయ్యక అప్పుడు నాలుగు చేతిలో పెట్టి బాకీ లేదనిపించాలి. తాకట్టు మీద తనఖా మీదనే గాని అప్పులు ఇవ్వవద్దు. 102 రూపాయలు తక్కువ వడ్డీ వేయవద్దు. తిండి కింద బట్టల కింద విశేషముగా సొమ్ము ఖర్చు పెట్టవద్దు. చుట్టములు వచ్చినప్పుడు తప్ప కూరలు కొరకూడదు.
1: ఆహాహా, ఇటువంటి మరణశాసనము రాసిన వాడెవడూ లేడు. ఇతని కొడుకులు ఇతని ఆస్తినే పంచుకున్నారా, లేక ఇతని గుణగణములను కూడా పంచుకున్నారా?
2: ఇతని ధనము మాత్రమే కొడుకులకు సంక్రమించినది ప్రభు, కాని గుణములు కొడుకులకు బొత్తిగా సంక్రమించలేదు.
1: సరే, ఇతని విషయములో వినవలసినదంతయూ విన్నాము, తెలియవలసినదంతయూ తెలిసినది. ఇతనిని ఏ నరకములో మనము పడవేయవలయనో ఆలోచించవలయను.
2: చిత్రం ప్రభు, మన లోకములో ఉన్న పాత నరకములేవియూ వీనికి పనికిరావు. ఇతనికి ఏదైనా అపూర్వమైన నరకమును మనము కల్పించవలయను.
1: వహవా వహవా, ఇది మిక్కిలి బాగున్నది. ఇంతకంటే వీనికి ఘోరమైన నరకము వేరే ఒక్కటి అవసరం లేదు. వీని ఆత్మను త్వరగా భూలోకమునకు మన కింకరులను ఇచ్చి పంపు.
2: చిత్తం ప్రభు. ఓరి కింకర్లారా, ఈ లోభివాని ఆత్మను మరల వాని ఇంటికే కొనిపోయి కొంతకాలం ఉంచుడు. ఇది ధర్మరాజు గారి ఆజ్ఞ.
0: అది 15 రూపాయలు ఖర్చు చేసి వెళ్ళవేయించినారు కాపోలు. అందుచేతనే కళకళలాడుచున్నది. ఈ నిర్భాగ్యులకు సోకులు కావలసి వచ్చినా వీరెన్నటికైనా బాగుపడుదురా? వీళ్ళు అడుక్కు తినిపోతారు. చెయ్, నా కడుపున చెడబుట్టినారు.

0: కోడలు తెల్లగా ఉన్ననేమి, నల్లగా ఉన్ననేమి. నేను ఇంట్లో 60 సంవత్సరాలు కాపురం చేశాను, ఒక్క మారైనా వెళ్ళ వేయించలేదు. ఈ గాడిదలకు ఇంతలోనే వెళ్ళ కావలసి వచ్చినది. నా కడుపులో దౌర్భాగ్యులు పుట్టినారు. అయ్యో, నా శరీరం అంతా కాలిపోతోంది.
1: అడుగు, నీ పెద్దవాడు కావాలనా? ముందు సావిట్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు, అక్కడికి పదాం. పదా
0: పదండి. వాడేం వెలగబెడుతున్నాడో చూద్దాం. ఓహో, కాంచనవర్మతోనా మాట్లాడుతుంటా? ఇతడు తాను అప్పు పుచ్చుకున్న సొమ్మును అసలీ ఫాయిదారు కట్టడానికి వచ్చినాడు. ఆహా, సొమ్మును చూచి ఎంతకాలమైంది. నా కన్నులు ఇప్పుడు ఎంత చల్లగా ఉన్నాయి. రూపాయల తప్పుడు అమ్మా లక్ష్మీదేవి నాట్యమాడుతున్నట్లుంది. ఏమి, కాంచనవరమ్మ అబ్బాయి గడ్డము పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు? ఏమేమి, 100 రూపాయల వంతున వడ్డీ పుచ్చుకోమని అబ్బాయిని బ్రతిమలాడుతున్నాడు? నా కొడుకు ఏమంటాడో ఏమో. నేను 102 రూపాయల వంతున వడ్డీ వ్రాయించాను. అమ్మో, నా కొడుకు మెత్తబడుతున్నాడు. అయ్యో, ఒప్పేసుకున్నాడు. 100 రూపాయల వంతున వడ్డీ కట్టేందుకు ఒప్పేసుకున్నాడు. చెయ్యి నిర్భాగ్యుడా, చెయ్యి పాపాత్ముడా, చెయ్యి పితృద్రోహి. వీడు నా కొడుకు కాదు. అయ్యో నా ధరమా, అయ్యో నా లక్ష్మి. కాళ్ళు చేతులు వచ్చి ఎగిరిపోతున్నావా తల్లి? అయ్యో, నేను ఇది భరించలేను. అయ్యా, కిక్కరులారా, నన్ను తీసుకుపోండి. అయ్యా, తక్షణం నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోండి. ఆ యమధర్మరాజు నన్ను ఏ నరకములోనైనా పడవేయక ఇక్కడికెందుకు పంపినాడు? ఆ నరకములన్నిటికన్నా నాకిదే బాధగానున్నది. ఇది ఒక మహానరకం. అయ్యో, నన్ను రక్షించండి. కింకరులారా, నన్ను ఇక్కడి నుండి వెంటనే తీసుకుపోండి. అవును, నా 2వ కొడుకే. అదేమిటి, గుర్రబండికి తజ్జాగా వస్తున్నాడు. 2000 ఖర్చు పెట్టి గుర్రబండి కొన్నట్టున్నాడు. ఈ అపాత్రులకు ఇప్పుడు ఈ బండి అవసరమా? ఆ డబ్బు వడ్డీలకు తిరిపిన నెలకు 40 రూపాయలు తేలిగ్గా వచ్చేవి. చెవిడి కడుపు కాల.
1: అదేంటయ్యా, కన్న కొడుకు అని కూడా చూడకుండా అట్లా చెప్పేస్తున్నా? అది సరే గాని, నీ 3వ కొడుకు అటు చూడు. అట వంటింట్లో హిందూ భోజనం తింటున్నాడయ్యా.
0: వీడి మొహం అంట, వంటింట్లో కూర్చుని మామిడి పండతో పిండి వంటలతో భోంచేస్తున్నాడు. ఆహా, జిలేబీలు, హల్వాలు, పాయసాలు, పులిహోర, అమ్మో, ఇన్ని వంటకాలు కావాల్సి వచ్చాయా వీడికి? నేను 60 సంవత్సరాలు జొన్న సంకటి గోంగూర పులుసుతో తిన్నానే, మామిడి పండ్లతో భోజనమా? పొట్ట నింపుకోవడానికి ఇంత సింగారము, ఇన్ని రుచులు కావాలనా? ఇంత గంజికూడు చాలదా? 108 రూపాయలు పోసి మామిడి పండ్ల. అయ్యో, నేను ఎంత నిర్భాగ్యుడను.
2: నువ్వు నిజంగా నిర్భాగ్యుడివే. నువ్వు కడుపు కట్టుకుని కూడబెట్టిన సొమ్ము నీ కొడుకు ఆనందంగా అనుభవిస్తున్నారు. ఆనందంగా.
0: ఆ గుమ్మ ముందు ఎవరు? నా 4వ కొడుకు. జేబు నుండి డబ్బులు తీస్తున్నాడు. 400 ధర్మకార్య నిమిత్తం చందా ఇస్తున్నాడు. 400. అమ్మో, 400. వారిని ధర్మం మండిపోను, నీ చేతులు పడిపోను. ఈ లింగ శరీరంతో ఉండబట్టి కానీ లేకపోతే ఆ చేతులు విరిచేయను. నేనే ప్రతిగా ఉండి నా 4 కొడుకులు చచ్చిన ఎడల నా సొమ్ము ఎంతో జాగ్రత్తగా ఉండేది. నా కొంప బాగుపడేది. అలా జరగలేదు. దైవం ఓర్చినాడు కాదు. అయ్యో, నేనేమి చేతును దేవుడా? నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ నిలవలేను. ఈ ఇల్లు అగ్నిమాత్రం కంటే వేడిగానున్నది. నా కొడుకులలో ఒక్కడికి కూడా నా గుణములు అబ్బినవి కావు. అయ్యో, ఇంటి నిండా నౌకర్లు చాకర్లు.

0: వంట లెక్కలు, డబ్బు మంచినీళ్ళులాగా ఖర్చు అవుతోంది. వీధి ముందు అడుక్కునే బిచ్చగాడకు బిచ్చం వేయడానికి ఒక నౌకర్ను కూడా పెట్టినారు. సింహం కడుపున లేళ్లు పుట్టినట్లు మీరు నా కడుపున పుట్టినారు. కింకర్లారా, నన్ను ఇక్కడి నుంచి తీసుకుని పోండి. నేనిక్కడ నిలవసాలకున్నాను, నేనిక్కడ నిలవసాలకున్నాను. తీసుకుపోండు, నన్ను తీసుకుపోండు.
1: నువ్వు బతికున్నప్పుడు చేసిన పాపాల ఫలితాన్ని అనుభవించాలి కదా. లోభి వారికి తన సొమ్ము ఖర్చు అవుతుండగా చూసుకోవడమే పెద్ద శిక్ష. అంచేతనే నిన్ను నరకాలు పడేయకుండా నీ కొడుకులే నీ డబ్బు ఖర్చు చేసేయడం నీకు చూపించాం. ఇదే నీకు నరకం, మహానరకం, అపూర్వ నరకం. అందుకనే చిత్రగుప్తుడు గారు నీకు ఇటువంటి శిక్ష విధించారు. నిన్ను మరికొంతకాలం ఇక్కడనే ఉంచి ఈ అపూర్వ నరకం నువ్వు అనుభవించిన తర్వాతనే మళ్ళా యమధర్మరాజు గారు అడిగి తీసుకునేడతాం.
0: అయ్యో అయ్యో, నా కడుపు రగిలిపోతున్నది, నా గుండె మండిపోతున్నది. అయ్యో అయ్యో.
2: మీరింతవరకు అపూర్వ నరకము, చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారి ప్రహసనం విన్నారు. ఈ ప్రహసనంలో పాత్రలు, పాత్రధారులు: ధనగుప్తుడు శ్రీ రెండు చింతల రామచంద్రరావు, యముడు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, చిత్రగుప్తుడు శ్రీ ఎంఎంఎంజి కృష్ణ, హోటల్ యజమానులు శ్రీ తాతా రమేష్ బాబు, శ్రీ సయ్యద్ కరీముల్లా, దీక్షితులు శ్రీ నందగిరి నరసింహారావు, ధనగుప్తుడి కొడుకు శ్రీ సిహెచ్వి రామకృష్ణారావు, కింకర్లు శ్రీ అడవి శంకర్రావు, శ్రీ దేవరబలి ప్రభుదాస్. రేడియో అనుసరణ నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల. ఈ ప్రహసనం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి వీణావాద్యం వింటారు. శ్రీ తిరుచ్చి శంకరన మృదంగం, కళ్యాణి రాగం, ఆదితాళం, రెండు కళల చౌకం. పల్లవి ఎత్తుకడ సమం నుండి నాలుగు అక్షరములు వదిలి

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ ఈమణి శంకర శాస్త్రి గారి వీణావాద్యం విన్నారు. శ్రీ తిరుచ్చి శంకరన్ మృదంగం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధా సమర్పణ, శ్రీనారాయణం శేషుబాబు. 7:15కు ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచనం సమర్పణ, డాక్టర్ మైలవరపు లలితకుమారి. తర్వాత ధ్వన్యానుకరణ సామ్రాట్ శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 9:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎస్పి రామ్ గారి గాత్రం వింటారు. 12:40కు జానపద కళారూపం శీర్షికన భక్త పురంధరదాసు చిలుకూరి సుబ్బారావు బృందంచే కంజీర కథ వింటారు. 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో మహిళల్లో రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, ఈ అంశం గురించి శ్రీమతి ఎన్ఎస్ఎల్ లక్ష్మి గారి ప్రసంగం వింటారు. తర్వాత లలితగీతం, చివరిగా విశేషాలు. ఇక సాయంత్రం 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఉజ్వల్ భారత్ గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వింటారు. ఇరవయవ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాలు సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 10:30 గమనం నాటిక వింటారు. రచన శ్రీ మండే రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఒక మంచి మాట.